ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 30వ తేదీ శనివారం. కష్టం లేనిదే ఏదీ రాదు. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, కానీ బ్రతుకు మాత్రం నీదే. కష్టం వచ్చిందని ఆగిపోతావో లేదా కష్టపడి ముందుకు పోయి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంది అని అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం. శ్రోతలకు శుభోదయం. నేను మీ రేడియో నేస్తం పల్నాటి శ్రీలత.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం ఉండే

0: India Meteorological Department also indicates that the AQI is likely to remain in the moderate category in the coming days. The CAQM subcommittee on GRAP has invoked stage 1 of the extant GRAP on the 19th of this month. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు.
2: ప్రవర్తదే

మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి.

0: తొగడం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ ఆర్ఏ పద్మనాభరావు గారు.
1: వృద్ధాప్యం గురించి చాలామంది భయపడుతుంటారు. కొడుకులు ఎలా చూస్తారో, కోడళ్ళు ఎలా ఆదరిస్తారో అని బెంగ మరికొందరికి అనారోగ్య చింత. కాంతాహేయము దుర్వికారము దురాఖండూతి మిశ్రంబు అని ధుర్జటి వయోభారాన్ని ఎగతాళి చేశాడు. భర్తృహరి వైరాగ్య శతకంలో వ్రాసిన ఓ శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణ కవి సరస మనోహరంగా తిరిగించాడు. భోగాపేక్షతులంగే పూజ్యత చెడం పోరాని మిత్రుల్ మహాభాగుల్ చెల్లిది దండమూత గుణుటల్ ప్రాప్తించే కన్నుల్ తమోరోగచ్ఛిన్నములయ్యే దేహము జరారూఢంబు ప్రాణిల త్యాగాపాయ భయంబునం బడకెడుం తానెంత సమ్మూఢమో. ముసలితనంలో భోగాపేక్ష తొలగిపోయింది, పూజ్యభావం నశించింది, నిర్మల మనస్కులైన మంచి మిత్రులు గతించారు, చేతికర్ర మాత్రమే ఆధారమైంది, కళ్ళు కనిపించవు, ముసలి శరీరం ప్రాణాపాయ భయం అనేచే గడగడ వణుకుతోంది. ఎంత తెలివి తక్కువతనం! అందుకే వర్షార్ధమష్టౌ ప్రయతేతమాసాం నిషార్ధమర్ధం దివసేయతేత వార్ధక్యహేతోర్వయసానవేన పరత్ర హేతోరిహ జన్మనాచ. వృద్ధాప్యం కోసం వయసులో ఉన్నప్పుడే కూడబెట్టుకోవాలి, పరలోక సుఖాల కోసం ఇహలోకంలో ప్రయత్నించాలి, వర్షాకాలం కోసం మిగతా 8 నెలలు, రాత్రి కోసం పగలు పరిశ్రమిస్తాం కదా. అయితే ఆ భావం రావటం అంత సులభం కాదు. పరిపరి విధాలుగా సంచరించే మనసును నిగ్రహించుకోగలగాలి. అందుకే అన్నమయ్య అంటాడు, చేవదలితే పెంచిన చినుకైనా మేడలెక్కు, రావించి గూటబెట్టితే రామాయణును. ముద్దుగా పెంచిన చినుకైనా చేతుల్లోంచి వదిలితే మేడలెక్కి స్వేచ్ఛగా తిరుగుతుంది, చేరదీసి పంజరంలో ఉంచితే మాట విని రామాను చిలుక పలుకులు పలుకుతుంది. అందుకే వయస్సులే ఉన్నప్పుడే ఇంద్రియ నిగ్రహంతో మనసును దైవ సన్నిధికి చేకూర్చగలిగితే ధన్యులమవుతాం. దిక్కులేని రోగి దీనత చూపిన పురుషుడిహమునందే పూజ్యుడగును పరమునందువాని భాగ్యమేమనవచ్చు అని వేమన ప్రజాకవి అంటాడు. సుఖమయ జీవనం గడపటానికి ఎన్నో రకాల భోగభాగ్యాలున్నా ఆరోగ్యాన్నే మహాభాగ్యంగా అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పారు. అష్ట ఐశ్వర్యాలున్నా ఆరోగ్యం లేకపోతే నిష్ప్రయోజనం. నలతలేని దేహం కలతలేని జీవితం. మద్యపానం ధూమపానం వంటి వ్యసనాలకు బానిసలై ముదిని మది తప్పినప్పుడు దుఃఖించి ప్రయోజనం లేదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి సాయం చేస్తే ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని అందించినట్లే. ఆధ్యాత్మిక చింతనను అభివృద్ధి చేసుకోవటానికి దేవాలయాలను కేంద్రాలుగా ఉపయోగించుకుంటున్నాం. వయసులో ఉన్నప్పుడు ఎవరైనా ధర్మం చెప్పడానికి వస్తే వినడానికి సిద్ధంగా ఉండం. తనదు బాగుగోరి ధర్మంబు చెప్పిన తిట్టుచుండు అధముడెట్టయదుట గడ్డివేయ పోట్లగుడ్డు కొమ్మాడించు అంటాడు వేమన. యవనంలో ఉన్నప్పుడు ఎవరి మాటను వినకుండా అడ్డతిరుగుళ్ళు తిరుగుతారు. వేమన పోట్లగుడ్డుతో ఆ మానవ స్వభావాన్ని పోల్చాడు. తన ఆకలిని తీర్చడానికి మనం గడ్డి వేస్తే పోట్లగిత్త కొమ్ము ఆడిస్తుంది. ఆ గిత్తకు ఎంతటి ఆహం! అజ్ఞానైన మానవుని చిత్తం కఠినాతి కఠినం, దానిని బాగు చేయలేం. తన బాగును ఎంచి ఎవరైనా మంచివాడు చెబితే అధముడు తిట్టిపోయటం పోట్లగిత్త స్వభావమే. జీవన సంధ్యా సమయంలో నిత్య దుఃఖితులున్నట్లే నిత్య సంతోషులు ఉన్నారు. నిత్య సంతోషులకు జీవితమంతా ఆనందమే. బంగారంపై భ్రాంతి గలవారి ఆశకు అంతమే లేదు. నిలువెత్తు బంగారం పోసినా తృప్తి లేదు. మేరు పర్వతాన్ని ఎవరి కోసం సృష్టించారో అది నిస్సంగులైన వారికి అక్కరలేదు. మరి అన్నమయ్య అందుకే అంటాడు, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికి నీ అని. ముసలితనంలో ఎవరూ చూడలేదని బాధపడి ప్రయోజనం లేదు. ఆధ్యాత్మిక చింతనతో ఆశలు పెంచుకోకుండా తాపత్రయాలలో చిక్కుకోకుండా ఉండగలిగితే

0: అంతకంటే ఆనందం మరొకటి లేదు.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ ఆర్ఏ పద్మనాభరావు గారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం. ఈనాటి కార్యక్రమంలో పశుగ్రాస పంటల ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటారు.

రైతులు పశుగ్రాసాల కొరకు తమ పంట పొలాల్లో కొంత భాగంలో తప్పనిసరిగా పశుగ్రాసాలను సాగు చేసుకుంటే వేసవిలో పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు. వేసవిలో సాగు చేయటానికి అనువైన ఏకవార్షిక పశుగ్రాస పంటలను ధాన్యపు జాతి, పప్పుజాతి పంటలుగా విభజించవచ్చు. వీటిని వేసవికి ముందుగానే మార్చిలోగా విత్తుకుని ఎండాకాలంలో పచ్చిమేత కొరతను అధిగమించవచ్చు. వేసవిలో సాగు చేయడానికి అనువైన ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాస పంటలైన జొన్న, సజ్జ, మొక్కజొన్న, పప్పుజాతి పశుగ్రాస పంటలైన అలసంద, జనుము, పిల్లిపెసర ఇలాంటివి సాగు చేసుకుని పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు. పశుగ్రాస పంటలలో జొన్న ప్రధాన పంటగా చెప్పుకోవచ్చు. అన్ని రకాల భూముల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. జనవరి నుంచి మే వరకు ఎప్పుడైనా ఈ విత్తనాలను వేసుకోవచ్చు. దీనిలో ఒకే కోతనిచ్చే రకాలు, పలు కోతలనిచ్చే రకాలు ఉంటాయి. ఈ పంట సాగు చేయడానికి నేలను 2-3 సార్లు దున్ని చదును చేసుకోవాలి. ఎకరానికి 8-10 కిలోల విత్తనాన్ని చల్లి సాలుకి సాలుకి 30 సెంటీమీటర్ ఎడంలో విత్తుకోవాలి. పశుగ్రాసం కొరకు సాగు చేసే జొన్న పంటను 50% పూత వచ్చిన తర్వాత మాత్రమే కోయాలి. ఏకకోత రకాలైతే నాటిన 60-65 రోజులకు 50% పూత వచ్చిన తర్వాత కోయాలి. పలుకోత రకాలైతే మొదటి కోతను 50% పూత దశలో, తర్వాత కోతలు 40-45 రోజుల వ్యవధిలో కోయాలి. ఎకరానికి 10-15 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. జొన్నలో అంతర పంటగా అలసందలు సాగు చేసుకుంటే నాణ్యమైన అధిక పోషక విలువలు కలిగిన పశుగ్రాసం లభిస్తుంది. మరొకటి మొక్కజొన్న. ఇది అధిక పౌష్టిక విలువలు కల రుచికరమైన ధాన్యపు జాతీయ పశుగ్రాస పంట. చాలా త్వరగా పెరిగి తక్కువ కాలంలో ఎక్కువ పచ్చిమేతనిస్తుంది. అన్ని దశల్లో పశువుకు మేతగా ఉపయోగించవచ్చు. ఇది ఒకే కోతనిచ్చే పశుగ్రాస పంట. నీటి వసతి ఉంటే ఏడాది పొడవునా పండించవచ్చు. ఎకరానికి 15-20 కిలోల విత్తనాన్ని 60 సెంటీమీటర్ల దూరంగా బోదలలు రెండు వైపులా మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడ ఉండేలా చూసుకోవాలి. విత్తిన 60-65 రోజుల తర్వాత 50% పూత దశ నుంచి కండే పాల దశలో ఉన్న మొక్కజొన్నని పశుగ్రాసంగా పచ్చిమెత్తగా వాడుకోవచ్చు. ఒక ఎకరానికి 20-24 టన్నుల పశుగ్రాసం లభిస్తుంది. సజ్జ వేసవిలో సాగు చేయటానికి చాలా అనుకూలమైన పంట. తగినంత నీటి వసతి లేని చోట కూడా సజ్జ పంటను సాగు చేయవచ్చు. జొన్న కన్నా అధిక మాంసకృతులు కలిగిన పుష్టికరమైన పశుగ్రాసం సజ్జ. 2-3 కోతలు వస్తాయి. 50% పూత దశలో కోసినట్టయితే పచ్చిమేత అధిక పోషక విలువలు కలిగి ఉంటుంది. ఎకరానికి 45 కిలోల విత్తనం సరిపోతుంది. సాలుకి సాలుకి 30 సెంటీమీటర్లు ఎడంలో విత్తుకోవాలి. మొదటి కోతను 50-60 రోజులకి, తర్వాత కోతలను 35-40 రోజుల వ్యవధిలో కోయాలి. 2 కోతల్లో ఎకరానికి 20-25 టన్నుల పచ్చిమేత లభిస్తుంది. అలసందలు. అలసందలు మంచి పుష్టికరమైన అధిక పోషక విలువలు కలిగిన కాయజాతి పశుగ్రాసం. ధాన్యపు జాతీయ పశుగ్రాసాలైన జొన్న, మొక్కజొన్న, సజ్జ పంటల్లో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ఈ పంట సాగుకు మధ్య రకం తేలిక నేలలు అనుకూలంగా ఉంటాయి. ఎకరానికి 10-15 కిలోల విత్తనాన్ని 30 సెంటీమీటర్ల ఎడంలో సాలల్లో విత్తుకోవాలి. విత్తిన 2 నెలల తర్వాత కోతకు వస్తుంది. ఎకరానికి 10-12 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. వేసవిలో సాగు చేయటానికి అనుకూలమైన మరొక పప్పు జాతీయ పశుగ్రాస పంట పిల్లిపెసర. పశువులు ఇష్టంగా కూడా తింటాయి దీన్ని. ఈ పంటను వరి కోసిన తర్వాత నీళ్లలో ఉండే తేమతో కూడా సాగు చేయవచ్చు. అన్ని రకాల భూముల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

మీరింతవరకు రైతు సమాచారం విన్నారు. ఈనాటి కార్యక్రమంలో పశుగ్రాస పంటల ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఈరోజు ఉదయం 10:03 కు 90 వసంత

పాఠశాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తల ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7 గంటల 15 నిమిషాలకు స్వర్గం కావాలా నరకం కావాలా ప్రత్యేక రూపకం ప్రసారం, 7 గంటల 45 నిమిషాలకు జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ డి వెంకటేశ్వరరావు. ఎనిమిది గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు, 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న, 9:30 ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రం నుంచి పాటలు వింటారు, ఇక ఉదయం 11:00 దాసరి నీవు మళ్ళీ పుట్టాలి ప్రత్యేక కార్యక్రమం ప్రసారం, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, ఇక 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్వాదనం వింటారు, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 ఫణితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 1:50 ఉర్దూలో వార్తల ప్రసారం, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచారం ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలను వింటారు, అనంతరం చిత్రగీతాలు, 5:30 జానపద గేయాలను వింటారు.

సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తల ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:30 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మామిడి కోత ఎగుమతులు రూపకం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ 8:00. 9:15 స్పాట్ లైట్. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తల ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తల ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు: రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వార్తల వివరాలు: రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాలు, హార్బర్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆర్టీసీపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అనుమతులు, టెండర్లు, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్టీసీ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి సంస్థను బలోపేతం చేసే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం, భూసేకరణ, నిధుల సమీకరణ, కేంద్ర అనుమతులపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. 2030 నాటికి దేశం నుంచి 350 బిలియన్ డాలర్ల టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్టంలో చేనేత హస్తకళల అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. చేనేత హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తూనే పర్యావరణ పరిరక్షణకు నార ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 2లో క్లిష్టమైన 5.2 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పూర్తి చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: వెలుగొండకు సంబంధించినటువంటి టన్నెల్ లోకి నీరు పోవాలంటే ఈ కొల్లంవాగు దగ్గర ఒక 400,000 మెట్రిక్ టన్నులు అక్కడ మక్కుంటే రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చేలోపు ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈ రోజు ఆదేశాలు ఇచ్చామంటే జూన్ 10 కల్లా ఆ టన్నెల్ 2 నుండి బెంచింగ్ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళకి లక్ష్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ,
0: రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆర్టీసీ, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, ఈ బస్సుల కొనుగోలుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయని అన్నారు. అన్ని ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల నుంచి ఉత్పత్తి అవుతున్న పీచు, నారకు ప్రోత్సాహకం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అరటి, వెదురు, పోకచెక్క ఆకులు, కొబ్బరి పీచు వంటి వనరులతో పర్యావరణ అనుకూల నార ఉత్పత్తుల తయారీకి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. అరటి సాగవుతున్న జిల్లా

0: లో నార ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, స్వయం సహాయక సంఘాల కోసం క్లస్టర్ ఆధారిత యూనిట్లకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సన్నాహక సమావేశంలో సంఘ మరో కార్యదర్శి నవీన్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నవారి వివరాలను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు. రాష్టంలో సేంద్రీయ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఒక సంస్థ నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో పాల్గొన్న ఆయన, రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆహార పదార్థాలు రసాయనాల ప్రభావంతో కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుబడుల కోసం అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉజ్వల యోజనలో లబ్ది పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసముండే స్వయం సహాయక సంఘం సభ్యురాలైన జానకి మాట్లాడుతూ,
1: నేను డ్వాక్రా గ్రూప్ సభ్యురాలిని. మన ప్రధానమంత్రి మోడీ గారు 12 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు చాలా పెట్టారు. అందులో ఒకటి నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది, అది ఉజ్వల గ్యాస్ గురించి. ఇంతకు ముందు పొయ్యి మీద వండుకుంటూ, కిరసన స్టవ్ మీద వండుకుంటూ అట్లా ఇబ్బంది పడేదాన్ని. ఆ పథకం వచ్చిన తర్వాత దాని మీద నేను సక్రమంగా అన్ని వంటలు చేసుకుంటూ టయానికి నేను ఏదో ఒక ఉపాధి కోసం వెళ్ళడం జరుగుతుంది.
0: ప్రైవేటు ఉద్యోగం చేసుకునే ఒంగోలు నగరవాసి పొన్నూరు వెంకట శ్రీనివాసులు ప్రధానమంత్రి మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం సామాన్యులకు ఎంతో ఉపయోగపడిందని వివరిస్తూ,
2: ఈరోజు వైద్యం చాలా ఖరీదైపోయింది. కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలంటే సామాన్యులకి అందేటటువంటి పరిస్థితి కాదు. అటువంటిది ఈ ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల్ని ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యం చేయించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. కాబట్టి ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చి ఈ మోడీ గారు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చి సగటు మానవుల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నందుకు వారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: వాతావరణం. రాష్టంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 2 రోజులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టంలోని నౌకా, విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం

విధాల సహకరిస్తూ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం

0: सम्पूर्णे क्वालिफायर द्वितीय स्पर्धायां गुजरात टाइटन्स दलेन राजस्थान रॉयल्स दलं सप्तस्तोभैः पराजितम्। अधुना गुजरात टाइटन्स दलं श्वः रविवासरे अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे निर्णायक स्पर्धायां रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి నల్గొండ జిల్లా సమగ్ర నివేదికనందిస్తారు శ్రీ జి రామకృష్ణ.
2: గత నెల రోజుల కాలంలో నల్గొండ జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో పలు అభివృద్ది కార్యక్రమాలు జరిగాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఉన్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్లో మే 17వ తేదీన భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్లో యూనిట్ 3లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఇంజనీర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. యూనిట్ 3 పరిధిలో టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ వద్ద లూబ్రికేషన్ ఆయిల్ లీకేజ్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించి ప్లాంట్ ప్రాంగణమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంలో పంప్ ఏరియాలో కంట్రోల్ కేబుల్లు, కొన్ని కీలక వాల్వులు కాలిపోయాయి. ప్లాంట్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంపై ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. జనగణన కార్యక్రమం జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే స్వీయ గణన చేసుకునే కుటుంబాలు విచారణ జరుపుతున్నారు. స్వీయ గణన చేసుకుని కుటుంబాల వద్దకు వెళ్లి ఎన్యూమరేటర్లు జనగణన చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నివాసాలకు వెళ్లిన అధికారులు గృహ జాబితా ఎన్యూమరేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎలాంటి అపోహలు లేకుండా జనగణనకు ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జనాభా గణన ఆధారంగానే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వస్తుల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తారని తెలిపారు. రాష్టంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 937 గ్రామ సమైక్య భవనాలకు స్థలాలు సేకరించి 48 భవనాలు పూర్తి చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా సమైక్యను, సభ్యులను అభినందించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా హైదరాబాద్ లో జరిగిన మహిళా వారోత్సవంలో జిల్లాలో గ్రామ సమైక్య భవనాలకు ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా సమైక్య అధ్యక్షురాలు మాధవితో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖాముఖి మాట్లాడారు. 937 గ్రామ సమైక్య భవనాలకు స్థల సేకరణ గురించి వివరాలు అడిగి తెలుసుకుని ఇతర జిల్లాల్లో కూడా అదేవిధంగా స్థల సేకరణ చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ జిల్లాలో ముగింపు దశకు చేరింది. ఇప్పటి వరకు 90% కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 10% ధాన్యం సేకరణ త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 415 ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు 7,27,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా 6,53,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటాలు పూర్తయ్యాయి. ఆన్లైన్లో మందుల అమ్మకాలు, ప్రత్యేక డిస్కౌంట్లు, నాసిరకం మందులకు వ్యతిరేకంగా మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 19వ తేదీ నిర్వహించిన మెడికల్ షాపుల బంద్ ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మెడికల్ షాపుల యజమానులు తమ దుకాణాలకు స్వచ్ఛందంగా మూసేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యకుడు చిలుకూరి పరమాత్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2018లో ఆన్లైన్లో మందుల అమ్మకాల కోసం తెచ్చిన జీవోతో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం జరుగుతోందన్నారు. దీన్ని ఆశ్రయగా చేసుకుని కొంతమంది ఆన్లైన్ వ్యాపారులు నకిలీ మందులు, గడువు ముగిసిన మెడిసిన్ విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఆన్లైన్ ఫార్మసీతో చిన్న మెడికల్ షాపులు ముద్దపడే పరిస్థితి వచ్చిందని, అందుకే తాము పోరాటం చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉల్లాస్ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమం అమల్లో భాగంగా ఆర్పీలు, ఎస్ఎల్ఎఫ్, ఓబీలకు జరిగిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులకు చదవటం, రాయటం మాత్రమే కాకుండా డిజిటల్ అక్షరాస్యతపై కూడా అవగాహన కల్పించనున్నట్టుగా తెలిపారు. పాఠశాల విద్య బలోపేతానికి చేపడుతున్న అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం మే 11 నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించింది. విద్యా వారోత్సవాల్లో భాగంగా పాఠశాలల్లో ఇప్పటికే మంజూరై అసంపూర్తిగా నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలతో పాటు కొత్తగా ప్రతిపాదిత పనులకు శంకుస్థాపన సైతం చేపట్టారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతులు, టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు తమ ప్రభుత్వం అమలు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. ఇటీవల మిర్యాలగూడలో మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇల్లు సకాలంలో అందించి పేదల అభ్యున్నతి కృషి చేస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ, నకరేకల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నల్గొండ నగరంలో సరైన డాక్యుమెంట్లు, ఇంటి నెంబర్లు లేని నివాసాలకు త్వరలో పరిష్కారం చూపుతామని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. నల్గొండలో దాదాపు 9,000 గృహాలకు సరైన పత్రాలు, ఇంటి నెంబర్లు లేని విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి

0: పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పలు కాలనీలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 4-5 దశాబ్దాల క్రితం ప్రభుత్వ ఇతర భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారు సరైన ఇంటి పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ స్థాయిలో త్వరలో పరిష్కారం చూపుతామని కలెక్టర్ తెలిపారు.
1: తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైన్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం

0: ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్లైన్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న న్యూ చండీగఢ్ లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్ లోని భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్ పోస్టులను ప్రారంభించిన అనంతరం నిన్న అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60 సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన బీఎస్ఎఫ్ భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా అమిత్ షా చెప్పారు.
2: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहेगी.
1: ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా ప్రాథమిక భద్రతా బాధ్యతలు పంచుకుంటారని అమిత్ షా చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ ప్రయత్నం కోసం 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికత, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా అత్యంత పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందని నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సహకరించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని అమిత్ షా పేర్కొన్నారు. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసను నిర్మూలించడం ద్వారా దేశ జనాభా తామాషాను స్వరూపాన్ని రక్షించడం సాధ్యపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. 6 దశాబ్దాలుగా దేశానికి మొదటి శ్రేణిలో రక్షణగా అందిస్తున్న శక్తిగా నిరుపమానయమైన సేవలు అందిస్తున్నందుకు సరిహద్దు భద్రతా దళాన్ని అమిత్ షా ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్తో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు గురించి ప్రస్తావిస్తూ ఆ రాష్ట్రంలో సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ పూర్తి కాకపోవడమే దేశ భద్రతా గ్రిడ్ లో ఉన్న అతిపెద్ద లోపాల్లో ఒకటిగా ఉండేదన్నారు. అయితే అక్కడ కొత్త రాష్ట ప్రభుత్వం ఏర్పడడంతో చాలా కాలంగా ఉన్న ఈ ప్రతిష్టంభన తొలగిపోయిందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేవలం 1 వారం రోజుల్లోనే సరిహద్దు ఫెన్సింగ్ కోసం భూమిని కేటాయించిందని ఆయన చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్లైన్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. ప్రస్తుత హోదాలో అధ్యకుడు యుమి నాంగ్లైన్ మన దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గాయాలో మయన్మార్ అధ్యకుడు మహాబోధి ఆలయం, సుజాత ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అనంతరం ఆయన ఈరోజు న్యూఢిల్లీ చేరుకుంటారు. రేపు మయన్మార్ అధ్యకుడు భారత మయన్మార్ బిజినెస్ ఫోరంలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన వీరిద్దరూ చర్చిస్తారని న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న మీడియాకు తెలియజేశారు. రైతులకు విత్తనాల లభ్యత ఉండేలా చూసేందుకు 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తన నిల్వను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు

0: రెండో రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 9,76,000 ఫార్మర్ ఐడీలు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్లబజారు అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరా నిర్ధారించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం కోరింది. పశ్చిమాసియా సంక్షోభంపై నిన్న జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల పత్రిక సమాపేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ విషయం వెల్లడించారు. సరఫరాల తలెత్తే ఆటంకాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకున్న ముందస్తు చర్యలను వివరిస్తూ మన దేశం ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తుందని సుజాత శర్మ చెప్పారు.
1: सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
0: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ముడి చమురు, ఖనిజ వాయువు సరిపడా నిల్వలు ఉన్నాయని సుజాత శర్మ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అసిమ్ మహాజన్ మాట్లాడుతూ గల్ఫ్ పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని చెప్పారు. భారతీయ పౌరులకు సకాలంలో సహాయం అందించేందుకు ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు 24 గంటల పాటు పనిచేసే హెల్ప్ లైన్ నడుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు.
2: Our embassies and consulates in the region are operating round the clock helplines. Advisories are being issued including information related to local government guidelines, flight and travel situation, consular services and the various welfare measures being undertaken for the community. Our missions are actively engaged with the resident Indian community. We are regularly interacting with the Indian community associations, organizations, professional groups and Indian companies to address their concerns.
0: సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధుల విడుదల, వాటి వినియోగంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సమగ్ర శిక్ష 3.0 మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నుంచి సమగ్ర శిక్ష అభియాన్, పీఎం పోషణ్, ఉల్లాస్, పీఎం శ్రీ, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల వంటి కీలక పథకాలను అనుసంధానం చేస్తూ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించనున్నట్లు కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. తీర్పుల ప్రకటనలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లు పూడ్చలే నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాక్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అన్లోడ్ చేయాలని ఆదేశించింది. పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని అప్లోడ్ చేసి జైలు అధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న న్యూ చండీగఢ్ లో జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్ లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 పంతుల్లో 104 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేశారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 2:30 అహ్మదాబాద్ లో ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు కూడా భద్రతా బాధ్యతలు పంచుకునేలా కొత్త విధానం రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్లైన్ మన దేశంలో భారత పర్యటనను ఈరోజు ప్రారంభిస్తారు. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ ఫైనల్ లో ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. స్వర్గం కావాలా అన్నారు.

ఈ మానవజాతి భూమిపై అవతరించి ఎంతో కాలం కాలేదు. మహా అయితే 10 లక్షల సంవత్సరాలయ్యుంటుంది. సంస్కృతి నాగరికతల వైపు సాగించిన యాత్రలో మనిషి వనాలలోనూ ఉపవనాలలోనూ ప్రవేశించాడు. ఈ చెట్లు మొక్కలు అతనికి పుప్పొడి కలిపిన తేనెను విందు చేశాయి. అతను మత్తిల్లి స్త్రీ దగ్గరకు చేరాడు. ఆమె సకల విధ సుఖాల్ని అతనికి పంచి ఇచ్చింది, స్పర్శను స్మృతిగా మిగిల్చింది. మనిషి పెద్దవాడైపోతున్నాడు, ఈ భూమండలానికి అధిపతి అయ్యాడు. గడ్డి బీళ్లు మనిషి కాలి కింద తివాసీలయ్యాయి. వృక్షాలు తమ కొమ్మల చేతులతో అతనికి నీడనిచ్చాయి. పశువులు పాలిచ్చి అతని ఆకలి తీర్చాయి. ఆకులు తిని తిని పట్టుపురుగులు అతనికి పీతాంబరాల్ని కానుకగా ఇచ్చాయి. మలయమారుతం కొత్త ఊపిరినిచ్చింది. కాంతిపుంజం నవజీవనాన్ని నేర్పింది. నీటి ప్రవాహం గతిశీలతను అలవర్చింది. మనిషి తల పైకెత్తాడు. ఆకాశం అంచుల వైపు తన చూపు కొసల్ని సారించాడు. గ్రహాలపై అడుగులు వేసి పాలపుంత నక్షత్ర మండలాన్ని వ్యాపించాడు. అనంత రోదసి వితర్ధికను పాదపీఠంగా మార్చుకున్నాడు. మేఘాల మధ్య నుంచి ఇంద్రధనస్సును లాగి నాగలిగా చేసి నవధాన్యాలు పండించాడు. షడ్రుచులు చవిచూశాడు. ఒకనాడు ఆ మనిషి, ఒకనాటి అలనాటి వామనుడు, నేడు ఈనాడు త్రివిక్రముడై అణుహృదయంలో ప్రవేశించాడు. అణుగర్భంలోంచి వలయాగ్నిచ్చటను వెలికి తీశాడు. అంతే, గాలి స్పర్శను కోల్పోయింది. కాంతి నల్లబడింది. దిక్కుల గుండెలు ముక్కలయ్యాయి. తుఫానులో చిక్కిన వటవృక్షంలా భూమి కంపించింది. ఆకాశం వ్యాకులమైపోయింది. సుగంధం ఎక్కడా అని పూలు ప్రశ్నించాయి. బిడ్డ ఎక్కడా అని తల్లి ఆక్రోశించింది. కోయిల గొంతు కోసం సంగీతం తల్లడిల్లిపోయింది. ఆశల గాలిపటం ఎడు చెదిరిపోయిందా అని భవిష్యత్తు విలవిల్లాడింది. రేపటి రోదసీ నాగరికత కోసం ప్రసవ వేదన పడుతున్న కాలదేవత కంటిని మనిషి పొడి చేశాడు. ఎవరిని లక్ష్య పెట్టక మనిషి కళ్ళు మూసుకుని హైడ్రోజన్ బాంబుని ప్రకృతి ఒడిలోకి విసిరేశాడు.

0: ఓరి మీరట్రా కుందేలు పిల్లలు, వెల్కమ్. మీ అమ్మ వచ్చిందా?
1: అదిగో.
0: ఏం కుందేలు చల్లాయ్ కులాసానా?
2: నువ్వు బాగున్నావా చింపాంజీ అన్నా?
0: ఇదిగో ఇలా ఉన్నాను. రండి బాబు రండి, మనుషుల ప్రదర్శనశాల చూడండి.

0: మనుషుల వింత చేష్టలు చూడండి. ఈ భూగోళం మీద మొదటి ఆఖరి మానవ జాతుల ప్రదర్శనశాల ఇది, తప్పక చూడండి. స్వాతంత్ర దినోత్సవ ఆనందం అనుభవించండి.
1: స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి?
2: 15 ఏళ్ల క్రితం మన జంతువులన్నింటికి మనిషి దగ్గర బానిసత్వం నుంచి స్వతంత్రం వచ్చింది అంచేత ప్రతి ఏడాది ఈ రోజున మనం వేడుకలు జరుపుకుంటాం.
1: మరి స్వాతంత్రం ఎలా వచ్చిందమ్మా?
2: ఒకప్పుడు ఇక్కడంతా మానవ రాజ్యాలుండేవి. దేశ దేశాలలో మానవులు ఎంతో సుఖ సంతోషాలతో ఉండేవారు. మన జంతువులు హీనంగా జీవించేవి, మనిషి దయాధర్మాలపై ఆధారపడేవి.
1: అప్పుడేమైంది?
2: అప్పుడేమైందంటే మానవుల మధ్య పెద్ద భయంకరమైన యుద్ధం జరిగిందమ్మా. ఒకరినొకరు చంపుకోవాలని, ఒక దేశాన్ని మరొక దేశం నాశనం చేయాలని మారణాయుధాలు ప్రయోగించుకున్నారు.
1: అయ్యో,
2: చివరగా పెద్ద పెద్ద హైడ్రోజన్ బాంబులు వేసేశారు.
1: ఎవరమ్మా?
2: మనిషి ఫలానా అని తెలీదు. ఆ బాంబుల ప్రేలుడికి వేడికి మానవ జాతి మొత్తం నశించిపోయింది. అడవులు తగలబడిపోయాయి.
1: అయ్యో,
2: బాంబు వేడి విషవాయువులు ప్రసరించిన చోటల్లా జంతువులు పక్షులు చచ్చిపోయాయి.
1: మరి మనమేలా బతికామమ్మా?
2: దట్టమైన కీకారణ్యాల మధ్య లోయల్లోనూ నివసిస్తూ ఉండడం వల్ల మన జంతు జాతులు కొన్ని మిగిలాయమ్మా. ఆ జంతువుల సంతానమే మనం. ఇప్పుడు శ్మశానంలా మిగిలిపోయిన ఈ భూమిని మనమే పాలిస్తున్నాం.
1: మరి ప్రదర్శనశాలలో మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు?
2: 6 సంవత్సరాల పాటు బాంబుల విషవాయువుల ప్రభావం వేడిమి ఈ భూమిని ఆవరించే ఉన్నాయమ్మా. క్రమంగా వాతావరణం స్థిమితపడింది. అప్పటికి ఈ గ్రహంపై ఉన్నత శ్రేణి జీవులంగా మిగిలిన మనం ఇక్కడ తిరిగి జీవన మాధుర్యాన్ని తీసుకురావాలని ప్రయత్నించాం. ఆ ప్రయత్నంలోనే మన జంతువీరులు ఈ భూగోళంలో అన్ని చోట్ల వెతికారు. యుద్ధ సమయంలో కొంతమంది రాజాధినేతలు బంకర్లలోనూ భూగర్భశాలల్లోనూ తలదాచుకుని ప్రాణాలతో మిగిలిపోయారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ప్రదర్శనశాలలో ఉంచారు.
1: ఓహో, అలాగా?
2: వీరందరూ మానవ జాతి ఆఖరి చిహ్నాలు, తమ సంస్కృతి నాగరికతలకు చివరి సంకేతాలు. భూగోళంపై తిరుగులేని ఆధిపత్యాన్ని నెరిపిన మనిషి తన రాక్షస ప్రవృత్తికి తానే ఎలా బలైపోయాడో భవిష్యత్ తరాలకు హెచ్చరికగా చెప్పడానికే ఈ ప్రదర్శనశాలమ్మా.
1: అమ్మా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం?
2: ముందుగా మనం, అదిగో అటు చూడండి, ఆ పంచరం దగ్గరికి వెళదాం. అక్కడ మీకు తమాషైన మనిషి కనిపిస్తాడు. పదండి పదండి పదండి.

0: అమ్మా, ఆ మనిషి పైజమా లాల్చి వేసుకున్నాడు, ఏదో రాసిస్తున్నాడు.
1: గట్టిగా మాట్లాడకు, అతను కవి, విను, ఏదో చెబుతున్నాడు.
2: మారలేదు మారలేదు, ఈ ప్రపంచం మారలేదు, మారలేరు మారలేరు, ఈ మనుషులు మారలేరు. పానశాలలు మూయలేదు, గానశాలలు తెరవలేదు, పెగ్గులు మారలేదు, విగ్గులు మారలేదు, విగ్గుతలల నిగ్గులు నిక్కులు మారలేదు, టక్కుటమారుల కిక్కులు మారలేదు, మనసున కోర్కెలు చల్లారలేదు, ఈ మనసు కవి ఊసులు మారలేదు, ఈ మన సుకవి బాసలు తీరలేదు.
3: ప్రపంచం అంతా మారిపోయింది, కానీ ఇతడు ఏమీ మారలేదు.
0: ఇంతకీ ఎవరితడు?
3: చెప్పాగా, మంచి కవి అని.
0: అంటే?
3: అంటే సౌందర్యోపాసకుడు.
0: అంటే?
3: అందమైన ప్రకృతి కాంతను ప్రేమించేవాడు.
0: వేరే పనే లేదా ఇతనికి?
3: ప్రేమికులు పిచ్చివాళ్ళు ఒకటే, అందుకే కవితలు పాడుతున్నాడు.
0: ఎవరి గురించమ్మా?
3: చని

0: పోయిన ప్రియురాలి గురించి.
1: పాపం, ఆ అమ్మాయి చచ్చిపోయిందా?
0: ఆ, వీడి వల్లే చచ్చిపోయింది.
1: అదేమిటి విచిత్రం?
0: ప్రపంచం యుద్ధాలు చేస్తున్న సమయం అది. హైడ్రోజన్ బాంబులు వేసేయాలని కుట్ర జరుపుతున్న విషమ సంధ్య అది. ఆ మహా విపత్తు నుంచి మానవ జాతిని, ఈ భూగోళాన్ని కాపాడాలని కొందరు ఒక సంఘంగా ఏర్పడి ఒక వినతి పత్రాన్ని ప్రపంచ శాంతి సంఘానికి సమర్పించాలనుకున్నారు. సంతకాలు సేకరిస్తూ ఇతడి దగ్గరకు వచ్చి సంతకం చేయమన్నారు. నేను ప్రకృతి ఆరాధకుణ్ణి, ఆరాధన నా తారక మంత్రం, త్యాగం నా జయం, సంతకం చెయ్యను, రాజకీయాలు నాకు వద్దు, ఆ దుష్ట రాజకీయవాదులకు నేను విజ్ఞాపన చేయడమేమిటి అని మొండిగా తిరస్కరించాడు. ఆ సమయంలో ఇతగాడి ప్రేమవనంపై బాంబు పడింది. ఆ రంగురంగుల పూలవనం నేలమట్టమైందని తెలిసింది. ఇతడు పిచ్చివాడై తిరుగుతూ ఈ ప్రదర్శనశాలలో వాగుడు బొమ్మలా మిగిలిపోయాడమ్మా.
2: నిశ్శబ్దం, నిశ్శబ్దం, ప్రేమసారం మీకు తెలీదు, ప్రేమపాఠం మీకు రాదు, ప్రేమతత్వం మీకు వంటబట్టదు. ప్రేమ ఒక అగ్నిజ్వాల, ప్రేమ ఒక తీరని దాహం, ప్రేమ ఎన్నటికీ చేరలేని తీరం. అందుకే నేను ఊహల పానపాత్రలో మునిగిపోతున్నాను, నా ప్రేయసి ఊర్వశి కౌగిలిలో చేరిపోతున్నాను, నా ప్రేమల ఊర్వశి కౌగిలిలో చేరిపోతున్నాను.
1: అయ్యో, ఇతడికి పూర్తిగా పిచ్చి పట్టింది.
0: ఆ, అందుకే ఇలా ఒక జోకరులా మనకి వినోదం కలిగిస్తున్నాడు. తన చుట్టూ ప్రపంచాన్ని చూడడం మర్చిపోయాడమ్మా. ఒక అసత్య కల్పనాలోకంలో మునిగిపోయాడు. ఫలితంగా అతడి కోరికల మధుశాల కళ్ళెదుటే భగ్నమయ్యింది. అతడి మధుబాల మరణించింది. అయినా మానవ జాతికి ఎదురైన మహా విపత్తు గురించి ఇతడు తన కవిత ద్వారా ఎవ్వరినీ జాగృతం చేయలేదు. జీవనగానం వినిపించిన మానవ జాతి ఆఖరి ఆర్తనాదాన్ని మాత్రం విన్నాడు.
1: అమ్మా, ఇదేమిటమ్మా? మధ్య చెరువు ఉంది, చుట్టూ చిన్న చిన్న పిట్టగోడలున్నాయి, అక్కడ ఆ పట్టదలైన ఏమిటి వేరుకుంటున్నాడు?
0: అతను పెద్ద వ్యాపారి, డబ్బు పిచ్చివాడు.
1: ఇందాకటి వాడు అక్షరాలు పిచ్చివాడు, వీడు డబ్బు పిచ్చివాడు, మనుషులంతా ఇంతేనమ్మా.
0: గట్టిగా అనకు. అతడెవరనుకున్నావు? పెద్ద కోటీశ్వరుడు. అప్పట్లో ఆయనకు ప్రపంచంలోని సగం వ్యాపారం ఉండేది. రోజు కోట్ల విలువైన డబ్బుతో ఆటలాడేవాడమ్మా. ఇప్పటికీ బంగారు కాసులంటే ఇష్టమే. ప్రపంచంలో మిగిలిన వ్యాపారాన్ని తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఎత్తులు పై ఎత్తులు వేశాడు, కుదరలేదు.
1: అప్పుడేమైంది?
0: దానితో కోపగించి తన ఆధ్వర్యంలో హైడ్రోజన్ బాంబులు వేయించాడు.
1: అయ్యో,
0: తనను తాను కాపాడుకునేందుకు మాత్రం భూగృహంలో రక్షణ మందిరం కట్టించుకున్నాడు. తాను ఆ గృహంలో ఉండి మిగిలిన వాళ్ల మీద, వాళ్ల దేశాలపై బాంబులు వేయించాడు. మన జంతువులు, మానవ జాతిని వెతికే సమయానికి ఇతగాడు ఒక లోయలో బంగారు కాసుల గుట్ట మీద కూర్చుని పిస్తూలుతో గురి చూపిస్తూ కనిపించాట. ఇతడిని పట్టుకునే ప్రయత్నంలో మన వాళ్ళు ఆరుగురు చచ్చిపోయారు. అప్పటికి అతడి పిస్తూల్లో ఉన్న గుళ్ళు అయిపోయాయి, దొరికిపోయాడు.
3: ఒట్టి కబుర్లేనా? బంగారు నాణాలు ఇస్తారా? పిస్తూలు పేల్చనా?
0: ఆ, పిస్తూలు పేల్చొద్దు. పిల్లలు, ఇదిగో మా పిల్లలు జడుసుకుంటారు. ఇదిగో పిల్లలు, బంగారు రూపాయలు. ముందు నేను వేస్తా, తర్వాత వరుసగా మీరు వేయాలి.
1: అలాగే.
3: బంగారు నాణ్యం, బంగారు నాణ్యం ప్రపంచంలో బ్రహ్మాండమైనది, అతి విలువైనది. చెరువులో మునిగి వెతుకుతా, వెతికి తీస్తా.
1: అమ్మా, ఈ బంగారు నాణ్యం అంటే ఎందుకు ఇంత సంతోషం ఆ మనిషికి?
0: అతడు బంగారం పిచ్చోడు. జీవితం కోసం బంగారం కాదు, బంగారం కోసమే జీవించాలనే తత్వం వీడిది. బంగారాన్ని పాత్రలు వేయడం

0: కోసం వీడు తన జాతినే సర్వనాశనం చేసిన మహాపాతకుడు.
1: ఈ బంగారంతో వీడేం చేస్తాడు? నూరుకుని తినలేడు, కరిగించుకుని తాగలేడు. భూమిలో బంగారు విత్తనాన్ని నాటినా అది రెండవదు. మరి ఎందుకింత బంగారు వ్యామోహం? అక్క, నేను బంగారు రూపాయలు వేయకుండా చామంతి పువ్వు వేస్తాను, ఆ పిచ్చుడు ఏం చేస్తాడో చూద్దాం. అలాగే అదిగో ఆ మనిషి అటు తిరిగాడు, వేసే. అదేంటి, వాడు ఆ పువ్వులను తెంపేసి రేకలు విసిరేస్తున్నాడు.
2: బ్లడీ ఫూల్స్, బంగారానికి బదులు చామంతి పువ్వు విసిరి నా టైం వేస్ట్ చేస్తారా?
3: నీ నెత్తిన అణుబాంబు వేస్తాను, అణుబాంబు పారేస్తా, వేస్తా అణుబాంబు పారేస్తా అణుబాంబు.
1: ఇదిగో బంగారు రూపాయలు విసిరేస్తున్నాను.
2: వెరీ గుడ్, వెరీ గుడ్.
3: ఇప్పుడు ఇప్పుడే మునిగి తెచ్చేస్తా, ఇప్పుడే మునిగి తెచ్చేస్తా, ఇప్పుడే మునిగి తెచ్చేస్తా.
1: అమ్మా, వీడికి పూలంటే ఎందుకు అంత కోపం?
0: పూలే కాదు, బంగారం కాని ఏ వస్తువన్నా వీడికి ద్వేషం, కోపం, అసహ్యం. అందుకే వీణ్ణి ఈ ప్రదర్శనశాలలో ఈ చెరువు గట్టు మీద ఉంచారు. చూడ్డానికి వచ్చిన వాళ్ళు బంగారు కాసులు విసురుతారు, వీడు మునిగి వాటిని వెతికి తీసుకుని అక్కడ వరుసగా పేరుస్తాడు. అవే వీడికి సర్వస్వమ్మా. ఇదిగో బిడ్డలారా, వీడొక్కడే కాదు, ఇలాంటి ఎందరో మానవుల స్వార్థం వల్లనే కరెన్సీ నోట్ల మీద, బంగారం మీద వాళ్లకు ఉన్న పిచ్చి వ్యామోహం వల్లనే మానవ జాతి మరణించింది. ఇదిగో పదండి పదండి, మన దగ్గర బంగారు కాసు లేవని తెలిస్తే ఆ పిచ్చోడు మన మీద నీళ్లు చల్లుతాడు.
1: అమ్మో, అక్కడ ఇద్దరు ముసలాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు.
4: ఇదిగో, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను అద్భుత కిరణాన్ని సృష్టించాను.
5: ఓహో, ఏం చేస్తుంది అది?
4: ఒక బాంబర్ విమానం ద్వారా దానిని కిందకి ప్రసరింపచేస్తే 2 నిమిషాల్లో అక్కడి మనుషుల్ని చంపేస్తుంది.
5: ఎంత ఖర్చు అవుతుందో?
4: 300 కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చు.
5: ఆ కిరణం ప్రభావం ఎంత వైశాల్యం వరకు ఉంటుంది?
4: 50 చదరపు కిలోమీటర్లు.
5: 50 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో మహా ఉంటే 300,000 మంది ఉంటారనుకుందాం. అంటే ఒక మనిషిని చంపడానికి 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అబ్బో, ఇది చాలా ఖరీదైన చావు. ఇదిగో, ఇంతకన్నా చౌకగా చంపగల సాధనాన్ని నేను తయారు చేశాను.
4: ఏమిటది? ఇదిగో, నెమ్మదిగా చెప్పు, బాగుంటే 2 కలిసేదాన్ని పేటెంట్ చేసేద్దాం.
5: నేను ఒక పౌడర్ తయారు చేశా, దానిని విమానం ద్వారా ఎంత ఎక్కువ ప్రదేశంలో చల్లితే అంత ఎక్కువ మంది మరణిస్తారు. 400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చల్లటానికి 10 టన్నుల పౌడరు కావాలని అంచనా వేశా.
4: ఆహా, ఖరీదు ఎంత అవుతుంది?
5: 10 కోట్ల రూపాయలు కావాలి. ఈ పరిశోధనకై నాకు 15% రాయల్టీ ఇవ్వాలి.
4: అది సరేలే, 1 టన్ను పౌడరు చదివితే ఎంతమంది మరణిస్తారు?
5: అది లెక్కలు వేస్తే 1 టన్నుకు 1 కోటి మంది మరణిస్తారనుకుందాం. మరి నా రాయల్టీ?
4: అదృష్టం అంటే నీదేనో, బోరుడెంత డబ్బు సంపాదించవచ్చు.
5: ఏం అదృష్టం, ఈ పరిశోధన విజయవంతం అయినప్పుడే శత్రువు జరిపిన దాడిలో నేను గుడ్డివాణ్ణి అయ్యాను, లేకుంటే ఇంకో పరిశోధన చేసేవాణ్ణి.
4: ఏమిటది?
5: చెవిలో చెబుతా.
4: అంత చిదంబర రహస్యమా?
5: అంత భయంకరమైంది కూడా.
1: అమ్మా, వీళ్ళెవరమ్మా?
0: వీళ్ళ హైడ్రోజన్ బాంబును తయారు చేసిన వాళ్ళు. అదే ప్రపంచ

0: నాశనం చేసేసింది.
1: వీళ్ళు చావు గురించి ఇంత సరదాగా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళకి భయం లేదా?
0: లేకే అమ్మా, ఉంది. కానీ వీళ్ళ ధీమా భ్రమ ఏమిటంటే బాంబులు పై వాళ్ళ ఇళ్ల మీద, శత్రువుల ఇళ్ల మీద పడతాయి కానీ తమ ఇళ్ల మీద పడవని.
1: ఎంత మూర్ఖులు!
0: మూర్ఖులు కాదమ్మా వీళ్ళు, ప్రకృతిపై మానవాధికారాన్ని ప్రతిష్ఠించిన ప్రబుద్ధులు. కావాలనుకుంటే వీళ్ళు ఈ భూగోళాన్ని స్వర్గం వలె చేసుండేవాళ్ళు. కానీ వీళ్ళు జీవనానందాన్ని తృణప్రాయంగా భావించారు. ప్రాణదీపాన్ని వెలిగించడం మానేసి మృత్యుభస్మాన్ని వెతకసాగారమ్మా.
1: అయ్యో,
0: జీవన మూల్యాలను వీరు మంచిగా ఆలోచించలేదు. ఈ భూమి దాహంతో నీటికై అరులు చాచినప్పుడు, విత్తనాలకై ఆక్రోశించినప్పుడు వీళ్ళు సూర్యతాపాన్ని కిందకి దించారు.
1: అమ్మో,
0: హైడ్రోజన్ బాంబును సృష్టించి మహా వినాశనానికి బీజాలు వేశారమ్మా.
2: నువ్వు చెప్పింది నిజం.
3: ఇకనే చెయ్యి కలుపు.
2: ఓకే. అయితే హైడ్రోజన్ బాంబు చెయ్యటమే లాభసాటి బేరం.
3: అవును, అదే చేద్దాం. హైడ్రోజన్ బాంబు,
2: హైడ్రోజన్ బాంబు,
3: హైడ్రోజన్ బాంబు.
1: అమ్మా, ఎంత భయం వేసిందో, మనం చచ్చిపోతామేమో అనుకున్నా.
0: పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని ఓ సామెత అందుకే వచ్చింది. పదండి పదండి, అక్కడికి వెళదాం.
1: అక్కడ చాలా మంది కూర్చున్నారే, కొందరు మాట్లాడుతున్నారు, కొందరు వింటున్నారు.
0: అది మానవ దేశాల ప్రతినిధుల సభ. ఒకరిపై ఒకరు అధికారం కోసం పోట్లాడుకుంటున్నారు, యుద్ధ గీతాన్ని ఆలపిస్తున్నారు.
4: మా దగ్గర ఆటం బాంబు ఉంది, జాగ్రత్త.
5: మా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉంది, ఖబర్దార్.
4: మా దగ్గర న్యూట్రాన్ బాంబు ఉంది.
5: అబ్బో, మా దగ్గర దాని బాబు కోబాల్ట్ బాంబు ఉంది.
3: శాంతి.
4: మీరెవరు? యుద్ధాగ్ని కేలాల మధ్య శాంతి మంత్రం పఠిస్తున్నారు, ఎవరు మీరు?
3: నా పేరు శాంతి జ్ఞానానంద.
4: ఓహో, శాంతి జ్ఞానం ఆనందం పేరు కలిపేసి పెట్టుకుంటేనే సరే.
6: ఏ దేశం మీది?
3: విశ్వనరుడిని నేను.
4: ఏ భాష మీది?
3: మానవత నా భాష, శాంతి నా వ్యాకరణం, జ్ఞానం నా ఆదర్శం, ఆనందం నా గమ్యం.
5: అయితే మీరు తప్పు చిరునామాకు వచ్చారండి. ఇది ఒక బంకరు, సైనిక వ్యూహా కేంద్రం.
4: మీరు వెళ్లాల్సింది అటు ఆ అడవుల్లోకి, ఆ కొండల్లోకి, ఆ లోయలోకి. వెళ్ళండి వెళ్ళండి.
3: అడవుల? అవి ఎక్కడున్నాయి? ఎప్పుడో నరికేశారుగా. కొండలు? అవి ఇంకా మిగిలాయా? మనిషి పాదాల కింద, రోడ్ల కింద నలిగిపోలేదు. లోయల? అవన్నీ అణుపాత్రలో నిశ్వసిస్తున్నాయి. అంతా వాతావరణ కాలుష్యం. ఎక్కడికని వెళ్ళగలను?
5: అందుకేగా మేము ఈ బంకర్లో తలదాచుకున్నాం.
3: బాబు, నాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి.
5: నీకా? ఈ పండు ముసలిక, రాలిపోయే ఆకువు, జారిపోయే మంచు బిందువు. నీకా శ్రీమా? కుదరదు,
4: వెళ్ళవయ్యా వెళ్ళు.
3: ఎందుకయ్యా అంత తొందర?
5: మేం బాంబులు ప్రయోగించాలయ్యా. ఈ యుద్ధం అటో ఇటో తెలిపోవాలి. విజయమో వీర స్వర్గమో.
3: బాంబులా? ఎవరి మీద వేస్తారు? ఏం మిగిలిందని ఈ భూమాతను ఇంకా కాల్చుకు తినాలని అనుకుంటున్నారా?
4: ఏయ్ ముసలాడా,
3: శాంతి జ్ఞానానందుని.
5: శాంతి జ్ఞానానంద, శాంతి జ్ఞానం ఆనందం, అవన్నీ రావాలంటే ఈ బాంబు వేసేయాలి. తప్పుకో.
3: వద్దు బాబు, వద్దు. బుద్ధుడి అహింసా బోధ, జీసస్ కారుణ్య జీవనం, గాంధీజీ సత్యాదర్శం, వసుదైక కుటుంబంని ఎలుగెత్తి చాటిన మహనీయుల దివ్య స్వప్నం ఈ భూమి. ఈ భూమి మీద రేడియో ధార్మిక కాలుష్యం తెరలు దించేయకండి. ఈ జీవగానాన్ని అమృత సంగీతం వలె కొనసాగనివ్వండి. శృణ్యంతు విశ్వే అమృతస్య పుత్ర, శృణ్యంతు విశ్వే అమృతస్య పుత్ర.

0: భయంకర బాంబుల్ని వేసింది వీళ్ళేనన్నమాట.
1: అవునర్రా, శాంతి జ్ఞానానంద ఎంత చెప్పినా వినక వీళ్ళు మూర్ఖత్వంతో మృత్యువుని ఆహ్వానించారు. ఈ మనిషి కంటే మనమే నయం అనిపించుకున్నావర్రా. పదండి పదండి పదండి. మనిషి పిల్ల కాదు, నరకం పిల్ల.
0: నరకమా? అదేంటి? దేని నరకం అంటారమ్మా?
1: చెట్లు, పక్షులు, జంతువులు, మనుషులు పెరగడానికి కొన్ని ముఖ్య జీవకణాలు ఉంటాయి. అవి ఒక క్రమ పద్ధతిలో ఉన్న ఉష్ణోగ్రతలోనే చక్కగా పెరుగుతాయి. ఆ ఉష్ణోగ్రత పెరిగితే ఆ ప్రాణుల అవయవాలు వికృతంగా మారుతాయి.
0: అయ్యో,
1: వాటి ఆకారాలు మారిపోతాయి. అదే మానవ జాతి విషయంలోనూ జరిగిందమ్మా.
0: అలాగా?
1: ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు ప్రయోగించిన తరువాత భూ వాతావరణమే మారిపోయింది. వేడి పెరిగిపోయింది. మనుషులు నశించిపోయారు.
0: అయ్యో పాపం.
1: ఎవరైనా మిగిలి ఉంటే వారికి ఇదిగో ఇలాంటి వికృత శిశువులు పుట్టారమ్మా. ఈ విపరీత వాతావరణమే నరకం. ఈ ప్రదర్శనశాలలో ఉన్న మనుషులు కూడా ఎంతో కాలం జీవించరట.
0: మరి
1: క్రమంగా చచ్చిపోతారట. కానీ ఒక్కటే ఆశ మిగిలిందమ్మా.
0: ఏమిటమ్మా అది?
1: ఈ బిడ్డకి జన్మనించిన తల్లి, ఈ స్త్రీ మానవ జాతి పునర్వికాసానికి ఆధారం కాగలదని మన వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ఆశ అడి ఆశగా పరిణమించిందమ్మా.
0: అయ్యో,
1: హైడ్రోజన్ బాంబులు వేశాక స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా దెబ్బతింది. పాపం గర్భాశయమే చెడిపోయిందమ్మా.
2: ఇప్పుడు ఈ స్త్రీ గర్భవాసాన వాల్మీకి జన్మించడు. కాళిదాసు, షేక్స్పియరు పుట్టరు. మ్యాక్సిమ్ గోర్కీ, రవీంద్రనాథ్ ట్యాగోర్, న్యూటన్, ఐన్స్టీన్, బుద్ధుడు, క్రీస్తు ఎవ్వరు ఎవ్వరూ పుట్టనే పుట్టరు. ఇదే పెద్ద ట్రాజెడీ. జీవన్ మరణాల సమస్య ఎదురైనప్పుడు మనిషి మరణాన్నే ఎన్నుకున్నాడు. ఇంకా మానవ జాతికి భవిష్యత్ ఏముంటుంది? భవిష్యత్తులో మనిషే కనిపించడు. కథగా, ఒక స్మృతి బింబంగా, ఒక పొగ బొమ్మగా మిగిలిపోతాడు. అంతే అంతే.

0: కానీ మానవ జాతి నశించిపోలేదు, ప్రస్తుతానికి జీవించే ఉంది.
1: అదే భూమి, అదే ఆకాశం, అదే గాలి, అదే పరిమళం, అదే పూలవనం, అవే తేనెల సోనలు, ఆకుపచ్చటి మైదానాలు, అవే పుట్ట తేనెల వాకలు, అవే పట్టుబట్టల కలలు, అవే కోకిల పాటలు. వసంతం తన భవిష్యత్తు కోసం నవ్వుతోంది. ఆదమరిచి నిద్రపోతున్న పసిపాప ముఖవర్చస్సులో తల్లి ఒకనొక స్వర్గరూపాన్ని దర్శిస్తోంది. ఈ చరిత్ర యావత్తు ఒక చదరంగం పావైతే ఈ బిడ్డ ఒక సుందర స్వప్నం. ఇది స్వర్గానికి కూడలి, ఇది నరకానికి నిశాని. ఏ స్వప్న ద్వారం తెరవాలని మీరు కోరుకుంటున్నారు? ఓ మనిషి, నీకు స్వర్గం కావాలా, నరకం కావాలా? నిర్ణయించుకోవలసింది నువ్వే. సమయం మించిపోలేదు. స్వర్గం కావాలా, నరకం కావాలా? నరకం కావాలా, స్వర్గం కావాలా?
2: అనుభోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం.

0: నాణ్యమైన విద్య 100% ప్లేస్మెంట్ మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
5: మీరింతవరకు స్వర్గం కావాలా నరకం కావాలా రూపకం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ డి వెంకటేశ్వరరావు గారు.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
0: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం. నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సింగరేణి ఎడ్యుకేషనల్ జనరల్ మేనేజర్ శ్రీ వెంకటాచారి గారు ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల నర్సాపూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో May 24 నుంచి June 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. మొత్తం 300 సీట్లకు గాను 150 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తామన్నారు. మిగిలిన సీట్లు ప్రభుత్వ కోటాలో కేటాయిస్తామని తెలిపారు. ఈ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయని తెలిపారు. ఒక్కొక్క కోర్సులో 30 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేటాయించడం జరుగుతుందని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని జీఎం వెంకటాచారి గారు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఉప్పలపాటి స్రవంతి గారికి న్యూరాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ను అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. స్రవంతి గారు ఎన్బి పరీక్ష 2023 రాసి అందులో అద్భుతమైన ప్రతిభ కనబర్చింది. న్యూరాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో ఈ పురస్కారానికి ఎంపికైంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆగస్టు నాటికి సత్తుపల్లి మండలంలోని యాతాలకుంట టెన్నెల్ నైలింగ్ పనులు పూర్తి చేసి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. సత్తుపల్లి మండలంలోని యాతాలకుంట పనులను ఆయన పరిశీలించారు. టెన్నెల్ పనులు పురోగతి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. యాతాలకుంట టన్నెల్ ద్వారా గోదావరి జలాలు బేతుపల్లి చెరువుకు చేరనున్నాయని, పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలకు త్వరలో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఇప్పటికే కాలువ భూమి కోల్పోయిన రైతులకు మంచి పరిహారం అందిస్తున్నామని తెలియజేశారు. సీతారామ ఇట్టు అప్లికేషన్ ద్వారా 7 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. జూలూరుపాడు టెన్నెల్ పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు చేరుతాయని అన్నారు. ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాల సాగునీటి పథకంలో భాగంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి పొలాలకు నీరు అందించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. గోదావరి జలాలు అందితే ఆయిల్ ఫామ్ సాగు విస్తృతంగా పెరిగే అవకాశం ఉందని.

రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు అన్నారు. తెలంగాణ మహిళా సాధికారతలో భాగంగా రాష్ట్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ గారు పాల్గొన్నారు. జిల్లాలో మహిళా సాధికారత గురించి ఆయన వివరించారు. జిల్లాలో 471 పంచాయతీల్లో 321 వివో భవనాలకు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే 70 భవనాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. 138 భవనాలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించామని, 222 భవనాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. సాధారణ కార్పులు పెంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంఎండ్ హెచ్ఓ గారు డాక్టర్ తుకారాం రాథోడ్ గారు అన్నారు. జూలూర్ పార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు ఈడీడీ క్యాలెండర్ ప్రకారం ప్రసవ తేదీలను గుర్తించి నిరంతరం పరిశీలనలో ఉండాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. గర్భిణులకు ఎలాంటి ఆరోగ్య సమస్య రాకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సాధారణ కానుపులు జరిపించేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. పిహెచ్సి పరిధిలో నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతోనే గిరిజనాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్ గారు అన్నారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాలలో నెలకొన్న అటవీ, రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనుల గురించి చర్చించేందుకు ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు, అటవీ అనుమతులు తొందరగా ఇవ్వాలని అన్నారు. రహదారులు, విద్యుత్తు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఆయా శాఖలు ప్రతి నెల సమీక్షించుకోవాలని సూచించారు. అప్పుడే త్వరితగతిన గిరిజన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్ గారు అధికారులను ఆదేశించారు. చిల్చుపల్లి, పెనగడప పంచాయతీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ధాన్యం నిల్వ, కొనుగోలు, లోడింగు, రవాణా సౌకర్యాలు, ఇతర ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన నిల్వ ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలులో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలని సూచించారు. రాబోయే విద్యా సంవత్సరానికి గురుకులాలు పూర్తిగా సిద్ధం కావాలని డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టరు శ్రీ దివాకర్ ఇతర అధికారులతో ఖమ్మం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సంవత్సరం గురుకులాల్లో అడ్మిషన్లు పెరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు. సీట్లు పూర్తిగా భర్తీ కాని పాఠశాలలపై ప్రత్యేక అధ్యయనం చేయాలని అధికారులను కోరారు. పాఠశాల ప్రారంభం నాటికి అన్ని వసతులు, సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు సకాలంలో విద్యార్థులకు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మత్స్య రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని పాలేరు మత్స్య శాస్త్రవేత్త శ్రీ బి రవీందర్ గారు కోరారు. పాలేరులో 2 రోజుల పాటు ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, ములుగు, నాగరికలం, వరంగల్, ఖమ్మం జిల్లాల మత్స్యకారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక శిక్షణ కార్యక్రమంలో నీటి నాణ్యత ప్రమాణాలు, పరంజాలలో చేపల పెంపకం, దండిలో చేపల పెంపకం, నీటి యాజమాన్య పద్ధతులు వీటి గురించి తెలియజేశారు. నీలకొండపల్లి బౌద్ధ స్థూపారాణాన్ని అంతర్జాతీయ పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లాలోని నీలకొండపల్లి బౌద్ధ స్థూప క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ బౌద్ధ క్షేత్ర అభివృద్ధికి 2.5 కోట్లు మంజూరు అయినట్లు చెప్పారు. ఈ నిధులతో పాటు క్షేత్రానికి అంతర్జాతీయ హంగులు అద్దేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను

జిల్లాలో ప్రజలు ఆయన అభిమానులు రాజకీయాల గతంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్టీ రామారావు చలనచిత్ర రంగం సాటిలేని మహానటుడిగా ఎన్నో పాత్రలు పోషించి విశ్వవిఖ్యాత నట సార్వభౌముగా గుర్తింపు తెచ్చుకున్నారని, అలాగే రాజకీయ రంగంలో వచ్చి పార్టీ స్థాపించి తమిళనాడులోని ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినట్టు చరిత్ర సృష్టించారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని నివాళి అర్పించారు. బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముస్లిం సోదరులు ఉభయ ఉదయం ఈద్గాల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని, పండుగలు అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. నిరుద్యోగ యువతకు తహసీల్దారులు గుర్తించి భద్రాచలం ఐటీడీఏ పీఓ శ్రీ రాహుల్ గారు సూచించారు. ఐటీడీఏ పరిధిలోని మండలంలో తహసీల్దారులు నిరుద్యోగ యువతలను తప్పనిసరిగా గుర్తించాలని, ఐటీలోని భవితశ్యలను సంప్రదించేలా చొరవ చూపాలని సూచించారు. భద్రాచలం, ఖమ్మం, ఇల్లందు మండలాల్లో గిరిజన యువత భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో వైటీసీలోను, అదేవిధంగా అశ్వరాపేటలోని గిరిజన భవనంలో 15 రకాల వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందుతున్నట్టు వారికి సూచించాలని, ఇతర వివరాలకు 6302608905 నెంబరు, మరో నెంబరు 9036889994 ఈ నెంబర్లను సంప్రదించేలా చర్యలు తీసుకోవాలని పీఓ ఆదేశించారు.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఉదయతరంగి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు. మరి ఢిల్లీ నుంచి సమాచార ప్రభాత్ మార్నింగ్ న్యూస్ వింటారు.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. అస్సాం రాష్ట్రంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ డ్రైవర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. మొత్తం 10 పోస్టులు భర్తీ చేయనున్నారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 9 పోస్టులు, డ్రైవర్ 1 పోస్టు.

0: ఖాళీగా ఉంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. దీంతో పాటు ఉద్యోగ అనుభవాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటారు. మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 25 సంవత్సరాలు, డ్రైవర్ పోస్టుకు 27 సంవత్సరాలు వయస్సు మించకూడదు. నెలకు మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగస్తులకు 33,375 రూపాయలు, డ్రైవర్కు 36,700 రూపాయలు వేతనం ఇస్తారు. ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, ఆఫ్లైన్ అడ్రస్సు, ఇతర సమాచారం కోసం https://neist.res.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://neist.res.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. ఆఫ్లైన్ విధానంలో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 4, 2026. మరొక ప్రకటన. కోల్కతాలోని భారత ప్రభుత్వానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ ఈవెన్ గ్రేడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 660 పోస్టులు భర్తీ చేయనున్నారు. విభాగాల విషయానికి వస్తే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రాజభాష హిందీ, కంపెనీ సెక్రటరీ ఈ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిగ్రీ లేదా పీజీ పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు 55% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. చివరి సెమిస్టర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వయసు విషయానికి వస్తే 30 ఏప్రిల్ 2026 నాటికి 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి. వీరికి నెలకు 60,000 రూపాయల జీతం ఇస్తారు. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా వీరిని తుదిగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.coalindia.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://www.coalindia.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవడానికి ఆఖరు తేదీ జూన్ 11, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్.

0: బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు రికార్డు చేసి వినిపించే కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, బి శృతి, ఎన్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీతులు పి ప్రభాకరరావు, ఎం కోటేశ్వరరావు. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డింగ్ కార్యక్రమం. హలో, నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు ఎక్కడ నుంచి?
4: గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్ మిత్రమా, మీ పేరు?
4: రమేష్ బాబు, 7 నంబర్ స్ట్రీట్, రామవరం సార్, రాష్ట్రపతి రోడ్.
3: ఈ రోజు కార్యక్రమంలో మీరు ఫస్ట్ కాలర్.
4: ఈ ఎన్నికల హాలిడేస్ కదండి, ఎన్నికల హాలిడేస్ లో మేము వరంగల్ కెళ్ళి అక్కడ నుంచి ఏకశిలానగరం నుంచి పాలంపేటకి వెళ్ళడం జరిగింది సార్. రామప్ప దేవాలయం, అపురూపమైన శిల్పకళతో వెలిసిల్లే ప్రాంతము రామప్ప దేవాలయం పాలంపేట సార్. వరంగల్ నుండి మనకి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సార్.
3: అవును.
4: అపురూప శిల్పకళా వైభవంతో, ఇంద్రధనుసు కాంతులతో, ఉదయ ఉష్ణసు కిరణాలతో, బంగారు ఛాయలో ప్రభవించి నిండు పౌర్ణమి రోజు వెన్నెల కాంతుల్లో పాలవెల్లిని తలపించే విధంగా హిమాలయాలు ఆకాశంలో విహరిస్తూ పాలంపేటలో విశ్రమించిన పాలవ నీల కాంతులతో ప్రభవించే రామప్ప దేవాలయం నక్షత్రాకారంలో వెలిసిన అపురూప దేవాలయం. ఇక్కడ శిల్పకళ చాలా డీసెంట్ గా ఉంటుంది సార్. ప్రతి శిల్పంలో ఒక అపురూపమైన నృత్యకళ మనకు ప్రస్ఫుటం అవుతుంటుందనండి.
3: అవును.
4: అంటే అప్పటి కాలంలో కాకతీయుల సేనాని, జయప సేనాని అని ఉండేదంట అండి. జయప సేనాని రచించిన నృత్య రత్నావళి అనే ఒక అపురూపమైన నాట్య కళా శాస్త్రాన్ని ఇక్కడ శిల్పాల రూపంలో చిత్రించడం జరిగింది. అంతేకాకుండా మనకు మహాభాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో అంటారు కదా సార్, అంటే శ్రీకృష్ణుని బాలక్రీడలు బమ్మెర పోతన ఇక్కడ రచించడం జరిగింది అంటారు. ఇక్కడ ఉన్న శిల్పాలన్నింటిలో నంది శిల్పం చాలా బాగుంటుంది సార్. అంత మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది, మన ఎటు చూసినా మన వైపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. భగవంతుడి సేవలో నీలమైపోయిన ఒక సైనికుడిలా గుర్తుంటుంది అక్కడ. అపురూపమైన శిల్పం సార్. అక్కడ మనం నీడలు పడుతుంటాయి అన్నట్టు ఆ నంది విగ్రహం మీద, బ్లాక్ గ్రానైట్ సార్ అది. నాట్య భంగిమల్లో ఉన్న అపురూపమైన నాట్యమనుల శిల్పాలు మనకు ఎదురుగా కనిపిస్తుంటాయి. చూస్తుంటే దూరం నుంచి చూస్తే అన్ని కూడా రెడ్ గ్రానైట్ సార్. ఇది పింక్ కలర్ లో ఉంటాయి గ్రానైట్. సూర్యకాంతి ప్రభవించిన బంగారు కాంతులతో ప్రభవిస్తుంటుంది అన్నట్టు దేవాలయం.
3: సూర్యకాంతి పడ్డప్పుడే చూడాలి.
4: ఈ మహాభాగవతంలోని ఒక ఘట్టం దాంట్లో చిత్రించడం జరిగింది సార్. దీంట్లో మనకు దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడి ప్రాంతంలో ఇటు వాకిలి వైపు ఉంటుంది, శ్రీకృష్ణుడు పొన్న చెట్టు మీద కూర్చొని వేణు వాయిస్తున్నట్టు ఉంటుంది సార్. గోపికలందరూ ఆ వేణుగానంలో తన్మయత్వం చెందినట్టు ఉంటుంది. ఇక్కడ శిల్పాన్ని మనం ఇట్లా కదిలిస్తే సప్తస్వరాలు వినిపిస్తుంటాయి సార్. అంత అపురూపమైన శిల్పకళ. ఈ మధ్య రామప్ప దేవాలయం హెరిటేజ్ గా ప్రకటించారు సార్. దీన్ని నిర్మించింది రేచర్ల రుద్రుడు అంటారు. ఆయన పేరు మీద ఒక నగరం కూడా అక్కడ ఉంది సార్. పక్కన విలేజ్ ఉంది, రేచర్ల అనే గ్రామం కూడా ఉంది. తర్వాత రామప్ప సరస్సు వాటర్ కూడా చాలా స్వచ్ఛంగా చాలా చక్కగా మెరుస్తున్నట్టు ఉంటుంది సార్. రామప్ప దేవాలయం సరస్సు పక్కన ఇంకొక సరస్సు కూడా ఉంటుంది అండి, గణపవరం అని. రెండు మహాసముద్రాలు లాగా ఉంటాయి సార్. అపురూప శిల్పకళా వైభవం సార్. ఏనాడు మనం మర్చిపోలేని ఒక అపురూపమైన శిల్పకళా వేదిక, చాలా కవులకు ప్రేరణగా నిలిచింది రామప్ప శిల్పాలు.
3: రమేష్ గారు, గైడ్స్ ఉన్నారా అక్కడ ఎవరైనా మనకు చెప్పడానికి?
4: సార్, ఇద్దరు ముగ్గురు గైడ్స్ ఉన్నారు. ఎప్పటికీ చాలా మంది వస్తుంటారు సార్ పర్యాటకులు. అంతకుముందు ఒక 10 ఇయర్స్ క్రితం అంతమంది వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు చాలా మంది వస్తుంటారు. రాయలసీమ నుంచి, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి కూడా వస్తుంటారు సార్ అక్కడికి.
3: ఓకే అండి రమేష్ గారు, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: అనుభోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో
4: హలో, నమస్తే అండి.
3: నమస్తే అండి.
4: పాటల పల్లెకలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
3: నేను కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను.

0: నా పేరు కూనుపురెడ్డి రమేష్ బాబు, రేడియో శ్రోతనే. మనం ప్రతి వారం మాట్లాడుకుంటున్నాము, ప్రతి వారం లైన్ కలుస్తుంది. అయితే మనకి ఈ 90 సంవత్సరముల ఆకాశవాణితో కార్యక్రమాలతో మనం చేస్తున్నాము.
1: అవును,
0: మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, వస్తున్నాయి, వింటున్నాము. అయితే ఒక 25 సంవత్సరాల క్రితం నాకు వచ్చిన జ్ఞాపకం బట్టి, నాకు చెప్పిన వ్యక్తులను బట్టి మీకు ఇద్దరు గురించి మీకు చెప్తానండి.
1: షూర్, తప్పకుండా చెప్పండి.
0: ఒక 25 సంవత్సరాల క్రితం అయితే అప్పట్లో రేడియోల గురించి, నా గురించి పత్రికలు బాగా రాసేయండి. ఆ రాష్ట్రంలో మా ఊర్లో ఒక అతను, అప్పటికి అంటే 82-83 మధ్యకాలంలో ఆయనకి పెళ్లి అయిందంట. పెళ్లి అయితే వాళ్ళకి అల్లుడి సంక్రాంతి పండక్కి ఆయనకి రేడియో ఒకటి సైకిల్ ఒకటి కొనిపెట్టారంట పండక్కి.
1: ఆ రోజుల్లో రేడియో ఇచ్చేవాళ్ళు.
0: అవును, రేడియో సైకిల్ కొంతమంది అయితే వాచ్లుగా కొనిపెట్టేవాళ్ళు. అట్లాగే మాకు దూరం చుట్టము నాకు బాబు అవుతాడు. అతను కూడా మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అప్పుడు రేడియో వింటుంటే అప్పుడు చూసి అన్నాడు, బాబా నాకు కూడా మా అత్తవారు గారు నాకు రేడియో సైకిల్ కొనిపించారయ్యా పండక్కి అల్లుడికి బహుమతిగా అన్నారన్నమాట. మరి నిజంగా అలాంటి జ్ఞాపకాలు ఇలా చేసుకోవటం చాలా సంతోషం అండి. ఎందుకంటే నా పెళ్లికి కూడా ఒక రేడియో మామేశ్వరి, నేను ఆయన దగ్గర 18 సంవత్సరాలు చేస్తే నాకు ఉండ రేడియో మీద అభిమానంతో నాకు ఆయన ఆ రోజులో ఫిలిప్స్ రేడియో బహుమతి ఇచ్చారండి. అదనమాట ఈ రోజు మనం ఈ 90 సంవత్సరాల ఆకాశవాణితో మనం జ్ఞాపకం చేసుకోవాలా.
1: తప్పకుండా, ఎందుకంటే ఆ రోజుల్లో రేడియోని అంత ప్రాముఖ్యంగా చూసేవాళ్ళు. ఒక పెళ్లి సంబంధం సెట్ అవ్వాలని అంటే అబ్బాయికి కోరికగా రేడియో ఇవ్వడం అలా జరుగుతుండేది.
0: మా చిన్న మనవరాలు కీర్తికి చిన్న సంవత్సరంలో వచ్చినప్పుడు రేడియో పట్టుకుందా, పట్టుకోగానే నేను ఫోటో తీసా. ఆ పాప ఇప్పుడు పెద్ద నాకు రేడియో కావాలంటే మన రేడియో కొనిపెట్టా.
1: ఓకే, ఎంతైనా మీ కుటుంబంలో మీ ఒక్కరి నుంచి ఆగిపోకుండా ఆ కానవాతి అనేది మిగతా మీ పిల్లలకు కూడా, మీ మనవరాలకు కూడా అందుతుంది.
0: నా పిల్లలకి నా వారసత్వం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి.
1: కానీ వారసత్వం కేవలం రేడియో వినడం మాత్రమే కాదు, రేడియోలో మాట్లాడడం
0: కూడా వినిపించాలండి.
1: మాట్లాడించండి అప్పుడు.
0: తప్పకుండా.
1: ఓకే అండి రమేష్ బాబు గారు, చాలా చక్కటి జ్ఞాపకాలు మీకు ఆకాశవాణితో షేర్ చేసుకుని ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి?
1: సేదార్ మండలం రాఘపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు సార్.
0: వెంకటరాములు గారు, ఆకాశవాణి పాటల పాలికలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కనెక్ట్ అయ్యారు
1: సార్.
0: మరి ఈరోజు ముచ్చట ఏంటి?
1: ఈరోజు ముచ్చట అంటే ఏంటంటే సార్, ఇప్పుడు సీజన్ కాబట్టి మామిడికాయలు కొయ్యడానికి వెళ్తున్నారు. మామిడికాయలు కొయ్యడానికి పోతా ఉంటే మొన్న ఒక రోజు సేదార్ లో ఇట్లా చెట్టు మీద నుంచి జారి కింద పడరు, వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే బ్రతుకు తెరువు కోసం మనం కాయలకు పోయడం, కాయలకు పోవాలి, కొయ్యాలి. కానీ మరి వర్షాలు పడతా ఉన్నాయి, అకాల వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి చెట్లు జారే అవకాశాలు ఉన్నాయి. మరి అతి జాగ్రత్తగా కాయలు కోసుకొని దించవలసిందిగా మరి కోసే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వారి సూచన ఏంటంటే, ఇప్పుడు సుజాత్ నగర్ లో మొన్న ఒకటి ఎట్లనే పచ్చడికాయలు కొయ్యడానికి పోయి జారి కింద పడి చనిపోయారు.
0: అయ్యయ్యో,
1: అలా జరిగింది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మన ఆకాశవాణి ద్వారా తెలియపరచమని కోరుకుంటున్నాం సార్.
0: ఎవరైనా కూడాను ఒక పనికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మామిడికాయలు మాత్రమే కాదు, ఇప్పుడు మరి కరెంటు ఫోల్స్ ఎక్కే వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే ఎలక్ట్రికల్ పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే మన ఇళ్లలో కూడా మనం దండాలు కట్టి బట్టలు ఆరేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడాను జాగ్రత్తలు పాటించి మనం చేసుకోవాల్సింది. ముఖ్యంగా కూలర్లు కిటికీకి ఫిట్ చేస్తూ ఉంటాం, అది ఎర్త్ అయినప్పుడు ఏమవుతుందంటే అది మెల్లిమెల్లిగా ఇల్లంతా పాకుతుంది. ఇలాంటి ప్రమాదాలన్నీ పొంచి ఉంటాయి కాబట్టి ఏదైనా సరే ఒక సదుపాయాన్ని మనం పొందుతున్నాము అని అంటే దానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఏమైనా ఉందా చూసుకుని దానికి తగ్గట్టుగా మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ఇది మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు కోసే వాళ్ళకి మీరు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
1: థాంక్యూ సార్.

0: अनुबोस इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स एन ऑटोनॉमस कॉलेज केटीपीएस रोड पालवंचा जिल्ला लोने एकैक महिला इंजनीरिंग कलाशाला डिप्लोमा बीटेक कोर्सुलतो पाटु हॉस्टल सौकर्यम नाण्यमैन विद्य 100% प्लेसमेंट मी अम्मायल उज्ज्वल भविष्यत की सुरक्षितमैन बेस्ट चॉइस कॉल चेयंडी 9246907407।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
5: హలో,
6: హలో సార్, నమస్కారం అండి.
5: నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
6: నాగేశ్వరరావు
5: గారు, ఎలా ఉన్నారు?
6: ఫైన్,
5: ఫైన్. ఈ రోజు కార్యక్రమంలో మీ ముచ్చట ఏంటి?
6: మాకు చిన్న సందేశం, అది ఆ సందేశం కూడా మీరు క్లారిటీగా ఇస్తారనుకుంటున్నాను.
5: చెప్పండి.
6: జాతకం అనేది ఉంటుందా? జాతకాన్ని గురించి ఒకప్పుడు సోది అని చెప్పేవాళ్ళు, చిన్నతనంలో ఎరికల్ వాళ్ళను వచ్చేవారు. అప్పుడు ఆ కాలంలో వెంకటేశ్వర స్వామి కూడా సోదమ్మ జాతకం అని చెప్పింది. సోదోయమ్మ సోది అనుకుంటే వచ్చేవాళ్ళు, దారోళ్ళు వచ్చేవాళ్ళు ఊర్లో మీదకి. ఆ పైన నెత్తిన ఒక పుట్ట పెట్టుకుని ఆ దుంపలో ఒక గద్దె అని, దేవుడి గద్దె అని అంటది, అది పెట్టుకుని చూసేవాళ్ళు. అది జాతకం చూడటం ఎలాగో మరి నిజమాబద్ధం మొత్తానికి అది చెప్పేవాళ్ళు. ఇప్పుడు బాగా కరువులు వచ్చినాయండి, గింజలు ఇచ్చేవాళ్ళు
5: ఎక్కువ.
6: అది పోస్తామంటే ఆ ఇంకా కొంచెం రా పోస్తాం, నీకు ఇంక ధనం వస్తుంది, ధాన్యం వస్తుంది, బంగారం వస్తుంది, ఇంక కొంచెం బియ్యమో లేకపోతే వడ్లో ఏదో సంథింగ్ ధాన్యం పట్టుకరా పట్టుకరా అని వాళ్ళు ఇట్లా. అదంతా కంపెనీ లేదు లాస్ట్ కి. ఒక్కొక్కళ్ళు వాస్తారు, జ్యోతిష్యం అంటున్నారు, రకరకాల జాతకాలు ఉన్నాయి. అయితే నేను ఈ మధ్య మన శ్రోత కూడా ఒక అతను జ్యోతిష్యం జాతకం గురించి చెప్పాడు, తన జరిగింది చెప్పాడు. మా విషయంలో కొన్ని జరిగినాయండి. అయితే నేను దానిపైన చిన్న పద్యం లాంటిది కూడా మాటలతో రాశాను.
5: చెప్పండి.
6: తర్వాత మాట్లాడు. చేతి గీతలు చూసి జాతకాలు ఎంచుక క్రమతో మురిసిపోయి పని మానికుండిన ముద్దెట్ట గడుచును నిన్నకున్న బ్రహ్మ గీసిన గీత రాత

0: తెలవదాయ మనకు తిరువరేణ్య అని నేను రాసుకున్నా. నాకు జరిగింది కూడా ఉన్నదండి, నాకు చాలా చాలా మంచి జరిగింది. కొన్ని అందులో జరిగిన వాస్తవాలే అనుకున్నా నేను, అది వాళ్ళు చెప్పడంలో కూడా కొంత ఇదిగా చెప్తారండి. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరిగిన విషయాలు చెప్పేటప్పుడు దాన్ని ఒక అంటే దాన్ని ఏమంటారు విడమకి చెప్పరు, దాన్ని ఒక దాపరికంగా చెప్తారు అన్నమాట. అది అది మనం క్లుప్తంగా అర్థం చేసుకుంటే దాని అర్థం పరమార్థం మనం చేసుకుంటే గానీ దాని తర్వాత తెలుస్తుంది, జరిగిన తర్వాత తెలుస్తుంది మనకి. నాకు అలాగే జరిగిందండి. జాతకం చూసి చెప్పారు ఒకళ్ళు, 100% జరిగినట్టు. కానీ లాస్ట్ లో నా పిల్లోడ విషయానికి వచ్చేసరికి చెప్పారు వాళ్ళు, బాగానే చెప్పారు, అబ్బాయి చాలా జాతకుడు మంచి అభివృద్ధిలోకి వెళ్తాడు అన్నట్టు చెప్పేశారు.
1: ఇంతకీ మీరు జాతకం నమ్ముతారా నమ్మరా?
0: నేను నమ్ముతానండి, జాతకం నమ్ముతాను, కొంతవరకు నమ్ముతాను, కొంతవరకు అయితే ఇదిగా అని చెప్పేసి అంట. అయితే ఆ జాతకాలు చెప్పి 100% నాకు జరిగింది. అయితే అబ్బాయి విషయంలో మటుకు మా అబ్బాయి విషయంలో చెప్పినట్టే జరిగింది.
1: ఒక రకంగా చెప్పాలనంటే ప్రతి వారి జీవితం ఎత్తుపల్లలమయం. ప్రతి వారికి కూడా కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, ఆర్థిక బాధలుంటాయి, ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఏ వ్యక్తికి కూడాను సుఖమైన నిద్ర అనేది ఈ రోజుల్లో కరువు అయిపోయింది. అలాంటి సందర్భాలలో ఇప్పుడు మీరు అన్నట్టుగా సోదమ్మలు కానీ లేకపోతే జాతకం చెప్పేవాళ్ళు కానీ తారసపడ్డప్పుడు వాళ్ళు ఏదో చెప్పేస్తారు. వీళ్ళు కష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని నమ్మాల్సి వస్తుంది. కాలానుగుణంగా వీళ్ళ యొక్క శ్రమతోని దాన్ని గనుక వీళ్ళు ఆ సమస్యను అధిగమించగలిగితే ఓకే, ఆ రోజు సోదమ్మ చెప్పింది కదా, ఆ రోజు ఆ జ్యోతిష్యుడు చెప్పాడు కాబట్టి మనం ఇలా సెట్ అయిపోయాం అనుకుంటారు. మనం ఇప్పుడు చూస్తున్నాం సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. ఎందుకంటే మనం భూమండలంలో ఉండి ప్రపంచాన్ని శాసిస్తున్నాం, సృష్టిని కూడా శాసిస్తున్నాం. మరి అంతరిక్షంలో ఎంతో మంది వ్యోమగాములు వెళ్ళారు, అక్కడ చాలా మిరాకిల్స్ చేశారు, వచ్చారు. ఇదంతా కూడాను మరి ఒక ఈక్వేషన్, ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం జరుగుతుంది, అంటే సైన్స్ ప్రకారం జరుగుతుంది. దానికి గ్రహాలు తోడవ్వాలి, దానికి వాతావరణం తోడవ్వాలి, అలాగే మనిషి జీవితం పై కూడాను గ్రహాల ప్రభావం అనేది ఉంటుంది అనేది జ్యోతిషం చెప్తుంది. మరి ఆ జ్యోతిషంని కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేరు. ప్రతి మనిషికి ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ జ్యోతిషుడే కాదు మీ మిత్రుడు ఒక 4 మంచి మాటలు చెప్తే ఇలా చేయి అలా చేయి అన్నప్పుడు అతను చెప్పిన దాన్ని మీరు ఫాలో అవుతే సక్సెస్ అవుతానేమో అతను బాగా చెప్తున్నాడు అంటారు. సక్సెస్ అవ్వలేకపోతేనేమో ఏదో నేను కష్టాల్లో ఉంటే ఏదో సొల్లు మాటలు చెప్పాడు, నన్ను ఇంక ఇబ్బందుల్లో పెట్టాడు అంటారు. ఏదైనా కూడాను మన ప్రయత్నం, మానవ ప్రయత్నం గట్టిగా ఉండాలి. ఒక ఉద్యోగంలో మనం నిలదొక్కుకోవాలంటే మనం బాగా చదవాలా, పిల్లలు పాస్ అవ్వాలంటే బాగా చదవాలా. దీనికి తోడు నమ్మకం అనేది కూడా ఉంటుంది. లక్ అంటుంటాం కదా మనం, ఎంత కష్టపడ్డా కూడా మనకి ఫలితం దొరకట్లేదంటే లక్ అంటాం. లక్ కూడా కలిసి రావాలనేది కొంతమంది నమ్ముతారు. ఏది ఏమైనా మానవ ప్రయత్నం లేనిది ఏది సాధ్యం కాదండి. మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నం 100% మనం ఫోకస్ చేసి చేయాలి. ఏది ఏమైనా జ్యోతిష్యం అనేది ఇప్పుడు పుట్టింది కాదు. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం కూడా మనకి ఒక రకమైనటువంటి ముందస్తు హెచ్చరిక. అది మరి అది మనము నమ్మడమా నమ్మకపోవడమా కాదు. బ్రహ్మంగారు ఎన్నో కొన్ని 100 సంవత్సరాల క్రితమే ఊహించి రాశారు. దీని మీద ఎవరు కూడా ఒక క్లారిటీ ఇవ్వలేరు. మరి మీ యొక్క సమస్యని పూర్తిగా నివృత్తి చేసుకోకపోయినా ఇది మన శ్రోతలకి తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: Force Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palvancha, Jillalone, Ekaika Mahila Engineering Kalasala, Diploma, BTech Course Lato Patu, Hostel Saukaryam, Nanyamaina Vidya, 100% Placement, Mia Maila Ujwala Bhavishyatuki, Surakshitamaina Best Choice, Call Chendi, 924-690-7407.
1: Mukhan Motimala,
2: Saibon,
1: Gajja Babala,
2: Saibon,
1: Nadubolo Kamara,
2: Saibon,
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: హలో,
7: గుడ్ మార్నింగ్,
6: రాధా పాసి. ఎందుకు గుర్తుపట్టం? పాటల పల్లకి అనగానే రాధాపాసి గారు ఖచ్చితంగా కాల్ చేస్తారు, అలాగే మహిళలు మహారాణులు అనగానే రాధాపాసి గారు కాల్ చేస్తారు. అంతే అంతే, ఈరోజు
7: పాటలు వినగానే సరిపోదు, మంచి మంచి
6: వింటున్నారా?
7: బాగుంటుంది.
6: ఓకే, ఈరోజు ముచ్చట ఏంటి?
7: ముచ్చట ఏంటంటే ఎండలు బాగా కొట్టున్నాయని ఒక చిట్కా చెప్తున్నారు సార్.
6: చెప్పండి.
7: తెలుగులో మామిడికాయ అంటారు, మా దాంట్లో కచ్చి కర్రీ అంటాం సార్ మేము.
6: మామిడికాయ,
7: మామిడికాయ దానికి మంచిగా ఇప్పుడు బొగ్గు పొయ్యిలు, కట్టెల పొయ్యి లేని వాళ్ళు గ్యాస్ మీద కూడా మంచిగా కాల్చి కొంచెం ఉప్పు వేసి మంచిగా చారాగా చేసి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది సార్.
6: పచ్చి మామిడికాయని కాల్చి దాన్ని మనం చారాగా చేసుకుని తాగాలంటారు.
7: అవును సార్, అంటే ఉప్పు చాలా తక్కువ వేయాలి, నీళ్ళు చాలా వేయాలి సార్.
6: ఓకే.

0: మంచి చెట్టు కాంటున్నా.
1: అయితే మనకు పెరుగు కన్నా ఇది చాలా మంచిది సార్.
0: అంటే పెరుగు కన్నా మంచిది అని చెప్పడం కాదు కానీ ఇది కూడా మంచిది అని చెప్పుకోవాలి మనం.
1: ఎందుకంటే పెరుగు అంటే మనకు ఎప్పుడు దొరికేది, మామిడికాయలు అంటే ఎండాకాలం దొరకవు, మళ్ళీ ఆరోగ్యానికి చాలా మంచిది. మా మమ్మీ అట్లా మాకు చాలా మటుకు చేసి పెట్టేది సార్.
0: ఓకే,
1: అయ్యాలా మా అమ్మ గుర్తుకొచ్చి చెప్తున్నారు సార్.
0: ఓకే రాధాపాసి గారు, చాలా చక్కటి విషయాన్ని ఆకాశవాణితో మంచిగా తెలియజేసిన ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: హలో
5: సార్, నమస్తే సార్.
4: నమస్తే అండి, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీరెవరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
5: సార్, నేను గురుకుంట రవి ఇన్నాను సార్, సత్యనారాయణపురం.
4: సత్యనారాయణపురం రవి గారు ఎలా ఉన్నారు?
5: సార్, ఇప్పుడు పర్లేదు సార, కాకపోతే ఎండలు బాగా కొడుతున్నాయి. నిన్న కొద్దిగా వర్షం పడ్డది, నైట్ ఉపసంహరణ అయింది. మళ్ళీ ఇప్పుడు కొడుతూనే ఉన్నది సార్ ఎండ, అందుకే బయటికి వెళ్ళట్లేదు సార్.
4: పడింది తక్కువ మోతాదే కదా వర్షం, మనకి గాలివాన వచ్చింది.
5: కొద్దిగా చల్లబడ్డది సార్, ఎట్లయినా నైట్ కొద్దిగా చల్లబడ్డది కానీ.
4: ఓకే ఓకే, మరి ఈ రోజు ముచ్చట ఏంటి మన శ్రోతలకి?
5: సార్, ఖాళీగానే ఉంటాయి, ఎట్లా వెళ్ళట్లేదు. పిల్లలు ఉన్నారు, పిల్లలు చదువులేవు, కాలేజీలు. ఒక అబ్బాయి మాత్రం ఇక్కడ జనుకోలే చేస్తారు సార్ పాల్వంచలో. ఇక అతనికి 30,000 వస్తాయి, ఆయనకు ఇద్దరు పిల్లలు నడిప అబ్బాయికి పెళ్లి చేస్తారు.
4: ఓకే, ఏది ఏమైనా కాలానుగుణంగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి, మీరేం వర్రీ పడొద్దు. మరి చక్కగా ఆకాశవాణికి కాల్ చేసిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
5: ఓకే సార్, థ్యాంక్స్.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: చిన్న పాసీలను బాటన్ ఫిట్ వస్తాయి.
0: ఎలా ఉన్నారు పాసీ గారు?
1: సార్ ఫైన్, వెరీ వెల్ సార్. మీరు ఎలా ఉన్నారు?
0: ఫైన్ ఫైన్. మీరు కాల్ చేస్తుంటే మేము చాలా హ్యాపీగా ఉంటాం.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు ఇదే కావాల్సింది.
0: వాతావరణం ఏమి చల్లబడిందా ఇప్పుడు?
1: సార్ ఎక్కడ వాతావరణం సార్, రాత్రి కొంచెం మబ్బులు ఉరుములు బాగానైనాయి. కాకపోతే మాకు సన్న చిరు జల్లు పడ్డా కానీ కొత్తగూడలో భారీ వర్షాలట.
0: కొత్తగూడలో వర్షం బాగానే పడింది.
1: అవును సార్, మాకైతే లేదు సార్.
0: కానీ పాపం మామిడి తోట రైతులకి కొంచెం ఇబ్బందికర వాతావరణం కదా ఇది.
1: అవును సార్, ఇది చేతికి వచ్చిన పంట వాళ్ళకు నష్టమైనట్టే సార్.
0: అవును అవును, కాయలు బాగా రాలిపోతూ ఉంటాయి. ఓకే, ఈరోజు ముచ్చట ఏంటి మరి?
1: సార్ ఒక చిన్న ముచ్చట ఏంటి అంటే, నేను దాకా ఒక షాప్ దగ్గర వెళ్ళి పనిచేస్తా ఉన్నా. వాళ్ళు తిరుపతి ప్రసాదం ఇచ్చారు, మేము కూడా దాన్ని అదృష్టం గమనించి తీసుకొని మేము గాజులు తెచ్చుకున్నాము. అది ఏంటంటే, నాకు 87 లో గుర్తొచ్చింది సార్. నాకు కూడా ఎట్లంటే, నేను మన టూర్ వెళ్ళేటప్పుడు ఇటు మైసూర్, బెంగళూరు, ఊటీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నేను మా చెల్లె కోసము ప్రత్యేకంగా గాజులు కొన్నటువంటి సార్. గాజులు, చంపచారాలు మా చెల్లె కోసం నేను ప్రత్యేకంగా కొనుక్కొచ్చి ఒక గిఫ్ట్ గా ఇచ్చేట ఉన్నట్టు. నాకు ఆ గుర్తు ఇవాళ 87 ది, వాళ్ళ ద్వారా నాకు ఒక గుర్తు వచ్చింది సార్. ఇవాళ నాకు ఒక అనుభూతి వాళ్ళ మళ్ళీ చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది సార్. ఇవాళ నాకు
0: మన ఆచారాల ప్రకారం ఏంటంటే, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి గాజులు కొనడం, ఆడవాళ్ళకి సంబంధించిన సామాన్లు కొనడం, పూజ సామాన్లు కొనడం, ముఖ్యంగా అక్కడ ఉన్నట్టు ప్రసాదాలు పంచడం అనేది ఒక ఆనవాయితీ ఆచారం కూడా.
1: అదే సార్, నాకు ఇవాళ కొన్ని నాకు ఇవాళ అమ్మల వాళ్ళు గాజులు తెచ్చుకున్నామంటే మా చెల్లె కోసం నేను ఒక ప్రత్యేకంగా స్టాండ్ చేసి ఆమె ఒక గిఫ్ట్ గా తెచ్చిపోయాను సార్. ఎక్కడికి వెళ్ళినా నేను అసలు అట్లా, అదే ఆకాశవాణి చెప్పుకుందామని నా ఆలోచనతో చెప్పిన సార్.
0: ఓకే ఓకే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తొచ్చే విధంగా మీకు ఆ ప్రసాదం అందినందుకు ధన్యవాదాలు. మరి మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: సార్ నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నేను మాట్లాడుతున్నాను, నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి సార్. మచిలీపట్నం జొన్నల వారి మోన్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: భాగ్యలక్ష్మి గారు, ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నామండి.
0: ఈరోజు పాటల పల్లకిలో స్తోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కనెక్ట్ అయ్యారు. ఏ విషయం మాట్లాడతారు?
1: ఏ విషయం అంటే అండి, 90 సంవత్సరాల వసంతోత్సవాలు జరుపుకుంటున్న ఆకాశవాణికి శుభాకాంక్షలు మా తరపు నుంచి. అయితే అలాగే ఏంటంటే, వారసత్వంగా అంటే మా నాన్నగారి పేరు కొనుపరేటి రమేష్ బాబు గారు. ఆయన వారసత్వంగా మాకు, మా వారసత్వం నుంచి మా పిల్లలకు కూడా ఈ ప్రోగ్రాలు దినదిన అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము. మేము 90s కిడ్స్ కాబట్టి సాధ్యమైనంత వరకు రేడియోలో చాలా రూపాంతరం చెందింది ఇప్పటి వరకు కూడా. అయితే మా చిన్నప్పుడు మా నాన్నగారు ఏంటంటే, పోతేపల్లి నుంచి మచిలీపట్నానికి ఎస్టీడీ బూత్ పోతేపల్లి అసలు ఫోన్లే ఉండేవి కాదు.

0: సైకిల్ ఎక్కించుకుని 3 కిలోమీటర్లు సెంటర్ తీసుకెళ్లి అక్కడ ఎస్టీడి బూత్ నుంచి మాట్లాడిచ్చేవాళ్ళు అండి. ఈ రోజు మా పిల్లలకి మేము ఇంట్లో ఉండే ఫోన్ ద్వారా రేడియోలో మాట్లాడగలుగుతున్నాం. అలాగే కరెంట్ ఇదివరకు అంటే రేడియోలు అంటే నాకు తెలిసి బ్యాటరీల ద్వారా నడిచేది, తర్వాత ఇప్పుడు కరెంట్ ద్వారా వచ్చింది. కరెంట్ నుంచి కూడా అసలు కార్యక్రమాలు మిస్ అవ్వకోకుండా ఉండాలని మళ్ళీ మా నాన్నగారు ఇన్వర్టర్ ఒకటి పెట్టించారు. ఇప్పుడు వరకు ఇక రేడియోలో ప్రసారాలు ఆగాలే తప్ప మా ఇంట్లో రేడియో ఆగదు. అదొకటి. మా పిల్లల ద్వారా ఏంటంటే మా పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించగలుగుతున్నారు రేడియోలో. టీవీ ద్వారా కాకుండా ఫోన్ ద్వారా కూడా కాకుండా పాటలు వినడానికి, పాటలు వస్తే ఏమైనా కార్యక్రమాలు ఎట్లా ఎట్లా అని చెబితే వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోగలుగుతున్నారండి.
1: ఒకటి భాగ్యలక్ష్మి గారు చెప్పండి, రేడియో అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా మీరు చూస్తుంది, లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నారా మా నుంచి?
0: ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నామండి, రేడియో ద్వారానే చాలా నేర్చుకున్నాం మేము.
1: వెరీ గుడ్.
0: ఇప్పుడు ఏంటంటే అండి, వాతావరణ సమాచారం అంతా కూడా రేడియోలో వచ్చేదే నిజము.
1: ఖచ్చితమైన వార్తల సమాచారాన్ని మేము అందిస్తూ ఉంటాం కదా.
0: సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేసరికి 2-3 తుఫాన్లు అంటే ఎవరన్నా ఇంటికి వచ్చి ఎర ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు తీరం దాటింది, ఏమన్నా రేడియోలో చెప్పగలిగారా, విన్నారా అని అడిగేవాళ్ళు అండి.
1: పక్కా సమాచారాన్ని ఆకాశవాణి అందిస్తుంది ఇప్పటికీ, ఎప్పటికైనా
0: సమాచారం మంచిగా నీట్ గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది ఏదైనా ఉందా అంటే అది ఆకాశవాణి ఇప్పటి వరకు కూడా.
1: ఓకే అండి భాగ్యలక్ష్మి గారు, మరి ఆకాశవాణికి ఫోన్ చేసిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తుందా, వినండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తి గుప్త మాట్లాడుతున్నాను సార్. శుభోదయం.
0: గుప్తా గారికి శుభోదయం. చాలా తర్వాత మీరు ఆకాశవాణితో మాట్లాడుతున్నారు గుప్తా గారు.
1: చాలా చాలా సంతోషం సార్. లహరి బాగుదేంటి, మీరు గ్యారెంటీ గా కొత్తగూడెం ఆకాశవాణి ప్రసారాలకు ఎంతో చక్కని విలువ వెలుగు తెస్తుంది మహానుభావులు.
0: అదేం లేదు, అందరి సహకారం ఉండాలి. మా స్టాఫ్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, అందుచేత మీకు కార్యక్రమాలు మేము అందించగలుగుతున్నాం.
1: అది మాత్రం నిజమేనండి, సమిష్టి కృషి అండి. ఏదైనా సరే అంటే మీరు మంచి కార్యక్రమాలు మీరు చేస్తూ మా చేస్తున్నారు.
0: ఓకే గుప్తా గారు, మరి ఈరోజు ముచ్చట ఏంటి?
1: నిన్ననే మన ఎన్టీ రామారావు గారు జయంతి జరుపుకున్నాం కాబట్టి వారి కోసం నాలుగు మాటలు చెప్తామని చేశారు.
0: చెప్పండి చెప్పండి.
1: ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్నో సంవత్సరాలు ఆమరణ వ్యవహార దీక్ష చేసి తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం కూడా చేసిన వారు పొట్టి శ్రీరాములు గారు. అయితే సమైక్య ఆంధ్రలో ఉన్నటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాలని తెలుగు వారందరినీ కూడా ఎంతో చక్కగా అభిమానంగా ప్రేమగా ఏ లోటు లేకుండా తండ్రి పోస్ట్ లో ఒక ముఖ్యమంత్రి అంటే తండ్రిగా పాలిస్తారనే భావంతో అందరినీ అలరిస్తూ అందరినీ పరిపాలిస్తూ ప్రియతమ ముఖ్యమంత్రిగా పేరు గార్చిన వారు మన నందమూరి తారక రామారావు గారండి.
0: అవును,
1: అలాంటి మహానుభావులు నూటికో పోటుకో పడతారన్నది మాత్రం నిర్వివాదాంశం అండి. అలాంటి ఎన్టీ రామారావు గారు మనకు ముఖ్యమంత్రిగా లభించడం, కొన్నాళ్ళు మనకు సేవలు అందించడం కూడా మన అదృష్టం అండి. మా తెలుగింటి ఆడపడుచులని మగవారందరినీ కూడా బ్రదర్ ఎలా ఉన్నారు అని మనసార ప్రేమగా పలకరిస్తూ వారి యొక్క అభిమానాన్ని ప్రకటిస్తూ మనందరినీ అలరిస్తూ మనకి ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలు సేవలు అందిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇతర దేశాల్లో కూడా గుర్తింపు వచ్చేలా చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి గారు ఎవరంటే 100% స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అందువల్ల నాకు ఎన్టీ రామారావు గారు అంటే చాలా మందికి ఇష్టం, వారిలో నేను అప్పనమాట.
0: ఓకే అండి, మరి ఎన్టీ రామారావు గారు అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ అరుదుగా ఉంటారు అనుకుంటా, 1-2 మంది ఉంటారేమో ఈ లక్షల మందిలో. మరి అలాంటి అభిమానం చూరగొన్నటువంటి ఎన్టీ రామారావు గారు అతి తక్కువ సమయంలోనే రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి రాజకీయం అంటే ఇదా అంటూ ప్రజలకి చాలా చేరువగా ఆ యొక్క విషయాన్ని తెలియజేసేందుకు ముందుకొచ్చినటువంటి నటుడు ఎన్టీ రామారావు గారు.
1: అవండి, వారి కోసం చివరగా ఒక మాట మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి.
0: చెప్పండి.
1: ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎలాంటి వారు, ఎంత గొప్పవారు, పురాణ పాత్రలు అవి ఎంత చక్కగా పోషించేవారు అంటే దేవుడు అంటే మనకు రాముడు ఎలా ఉంటాడో తెలియదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు, వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో తెలియదు. మనం ఇప్పుడు స్మరించుకున్నప్పుడు కూడా మన ఎన్టీ రామారావు గారు కనిపిస్తారండి.
0: అవునవును.
1: అంతేకాకుండా తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి దగ్గరలోనే ఉన్నటువంటి మద్రాసు వెళ్లి, ఇప్పుడు చెన్నై, ఒకప్పుడు మద్రాసు వెళ్లి ఎన్టీ రామారావు గారిని దర్శిస్తారు కానీ వారి దర్శనం పూర్తి కాలేదన్నట్టుగా భావించేవారంటండి.
0: అవును.

0: అవును.
1: ఇంత గొప్ప ఒక నటుడు గానే కాకుండా ఒక రాజకీయ పురంధరుడు గానే కాకుండా అన్నిటికంటే ఎక్కువ ఒక మనసున్న మనిషిగా పేరుగాంచినటువంటి శ్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి హృదయపూర్వకంగా నివాళి తెలియపరుస్తూ తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త మా కురిపాక శంకరరావు గారి దగ్గర సెలవు తీసుకుంటున్నాడు. ఎందుకంటే మేము ఉండేదే ఎన్టీఆర్ నగర్ కాలనీ కాబట్టి మళ్ళీ చెప్పారు అడ్రస్.
0: ఓకే అండి, ఓకే అండి గుప్తా గారు. మరి మీకోసం ఆకాశవాణి ఒక మంచి పాట వినిపిస్తుంది, వినండి.
1: ఉంటాను సార్, ధన్యవాదాలు సార్ శంకర్రావు గారు.

0: మీరింత వరకు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, బిశ్రుతి, ఎన్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీతులు పి ప్రభాకరరావు, ఎం కోటేశ్వరరావు. వచ్చే వారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో, ఆకాశవాణి ప్రసారం చేసే పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన ఎంఆర్సి మెలోడీ కంబైన్స్ వారి అల్లుడు గారు వచ్చారు చిత్రంలోని పాటలు వింటారు. సంగీతం అందించారు ఎంఎం కిరవాణి, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర జయచంద్రం, నవీన్, సాయి ప్రీతం, హరిహరన్. ఇప్పుడు వినండి అల్లుడు గారు వచ్చారు చిత్రం నుంచి పాటలు.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన అల్లుడు గారు వచ్చారు చిత్రం నుంచి పాటలను విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10:03 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం లలిత గీతాలు.

97 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా లలిత గీతాలు కేఎఫ్జి విద్యాలంకర్ గారు పాడిన లలిత గీతాలు విన్నారు. ఇప్పుడు ఇదే కార్యక్రమంలో వేదవతి ప్రభాకర్ రావు గారు పాడిన లలిత గీతాలు ఇప్పుడు విందాం.

0: మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల భాగంగా లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. దర్శకుడు, నిర్మాత, నటుడు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి 9వ వర్ధంతి సందర్భంగా దాసరి నీవు మళ్ళీ పుట్టాలి ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
2: దర్శకరత్న దాసరి నారాయణరావు పరిచయం అక్కరలేని పేరు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఎందరికో భవిష్యత్ దాత సినీ పరిశ్రమకు పరమేశ్వరునిలా కీర్తించబడ్డ దాసరి పంచప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయాయి. ఇలా ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? మరణానికి ముందు ఏం జరిగింది? ఆయన తీసుకున్న నిర్ణయం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? కేవలం తాను యాక్టివ్గా ఉండడానికి మాత్రమే ఈ ఆపరేషన్కి సిద్ధపడ్డారా? ఒక మేధావి, అభిజ్ఞుడు, అందరి మనసుల్లో అభిషిక్తుడు, సర్వజనులచే గురువుగారు అని పిలిపించుకున్న ఆత్మీయుడు దర్శక బృహస్పతి, అలాంటి జ్ఞానికి ఇలాంటి ఆలోచన ఎందుకు కలిగింది?
3: ఆ ఆవేశపూరిత నిర్ణయమే ఆయనను మనందరికీ దూరం చేసిందా? అర్థంకాని అంతానికి ఆరంభం అయ్యిందా? ఎన్నెన్నో కథల సృష్టికర్త, మహారచయిత, మాటలు, పాటలు, దర్శకుడు, నిర్మాత, థియేటర్ ఓనర్, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, వ్యాపారవేత్త, రాజకీయవేత్త, వాట్నాట్, సినీ పరిశ్రమలో అన్నీ తానే, అంతటా తానే, అందరికీ ఆత్మబంధువే, ఆఖరి క్షణం వరకు అగ్రస్థానంలో నిలిచి అనంతలోకాలకు అతిథిగా వెళ్లిపోయారు. ఎక్కడో పాలకొల్లులో అతి సాధారణ పేద కుటుంబంలో పుట్టిన బ్రెయిన్కి ఇన్ని విశేష ప్రతిభా పాఠవాలు ఉండటం సాధ్యమా అని మహామహుల బుర్రలు తొలిచేసి ఎందరికో ప్రశ్నార్థకమై నిలిచిన ప్రజ్ఞాప్రవీణుడు దాసరి. దాసరి

0: 150 చిత్రాల ఆల్ టైమ్ దర్శకత్వ రికార్డు కూడా ఈ ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్దే. ఇన్ని రికార్డులు, పేరు ప్రఖ్యాతులు పొందినా ఆయనకు తృప్తి కలగలేదు. ఇంకా ఏదో చెయ్యాలనే తపన, ఇంకా యాక్టివ్గా ఉండాలనుకున్నారు. అందుకు తన కొద్దిపాటి భారీ శరీరం అడ్డు అనుకున్నారు. కాని దాసరిగారు ఒకటి మర్చిపోయారు. ఈ శరీరంతోనే, ఈ రాయల్ పర్సనాలిటీతోనే సినీ పరిశ్రమని సింహంలా శాసించానని. కాని ఏంచేస్తాం, విధి బలీయమైనది. ఎందరో కళాకారులకు జన్మ ఇచ్చిన దర్శక బ్రహ్మ తన మరణాన్ని తానే రాసుకున్నారు. అంటే ఆయన ఏదైనా అనుకున్నారంటే అది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం. అందుకే ఓర్బిరా అనే సర్జికల్ ప్రాసెస్, అంటే తినడాన్ని కంట్రోల్ చేసి ఒక బెలూన్ వేయించుకోవాలి అనుకున్నారు. అసలు నిజం చెప్పాలంటే ఆయన తినేది చాలా తక్కువ. ఆయనతో పాటు రోజూ 10 మంది ఆయనతో కూర్చుని భోంచేస్తారు. అందరికీ కొసరి కొసరి వడ్డింపచేసి తినిపిస్తారు, తప్ప ఆయన తినరు. భోంచేసేటప్పుడు ఆయనతో అందరూ చెప్పారు, మీరు బెలూన్ని వేయించుకోవలసిన అవసరం లేదండి, మీరు ఇలాగే గ్రేస్గా గంభీరంగా ఉన్నారు అని ఆయనకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కాని దాసరి తన మనసులో నిశ్చయించుకున్నారు చేయించుకోవాలి అని. అంతే, దాసరిగారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అందుకే ఆయన హాస్పిటల్కి బెలూన్ని వేయించుకోవడానికి బయలుదేరారు. విధి కూడా ఆయన సంకల్పానికి ఆమోదం తెలిపింది. మృత్యుఘంటిక మ్రోగింది. హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నారు. టెస్టులు అన్నీ చేశాక ఆపరేషన్ థియేటర్కు బెలూన్ను వేయడానికి తీసుకువెళ్లారు.
1: ఇది ఎలాగంటే, ఈ బెలూన్ అన్నవాహికని ఎక్కువ తినకుండా కంట్రోల్ చేసే ఇంట్రాగాస్టిక్ బెలూన్. ఎండోస్కోపీ ద్వారా జీర్ణాశయంలోనికి బెలూన్ని పంపి దాంట్లోకి ఒక ద్రవాన్ని ఎక్కిస్తారు. ఎండోస్కోపీ విధానంలో నోటి ద్వారా బెలూన్ని కడుపులోకి పంపుతారు. అక్కడ బెలూన్ ఎక్స్పాండ్ అవుతోంది. ఆహారం తక్కువ తింటారు, ఎందుకంటే బెలూన్ వేస్తే పొట్టలో ఆహారానికి చోటు ఉండదు. ఎక్కువ తినలేరు, చాలా తక్కువ తింటారు. కొంచెం తిన్నా కడుపు నిండినట్టుగా ఉంటోంది. ఈ బెలూన్ 6 నెలలు మాత్రమే పనిచేస్తోంది. 6 నెలలు గడిచాక మళ్లీ ఇంకో బెలూన్ వేయించుకోవాలి. ఇదంతా ఆయనకు అవసరమా? సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టడమే కాకుండా దాసరి బెలూన్ వేయించుకున్నారు. తను అనుకున్నది ఖచ్చితంగా అమలు చేసి దాసరి ఇంటికి వచ్చారు. యథావిధిగా ఇంటి దగ్గర దాసరి ప్రజోపయోగ కార్యక్రమాలు, సమస్యల పరిష్కారాలు, వచ్చిపోయే సందర్శకులతో కాంపౌండ్ అంతా కలకలలాడింది. 6 నెలలు గడిచాయి.
2: ఇంకోటి

మళ్లీ బెలూన్ వేయించుకునే టైం వచ్చింది. హాస్పిటల్ వారికి దాసరిగారు ఫోన్ చేశారు బెలూన్ వేయించుకోవడానికి వస్తానని. కాని హాస్పిటల్ వాళ్లు బెలూన్ వేసే స్పెషలిస్ట్ డాక్టర్ గారు లేరని, రావడానికి టైం పడుతుందని వెయిట్ చేయమన్నారు. కాని దాసరిగారు స్పెషలిస్ట్ లేకపోతే ఏ, వేరే డాక్టర్లు ఉంటారుగా, వాళ్లు చేస్తారుగా, వాళ్లతో చేయించండి అన్నారు. హాస్పిటల్ వాళ్లు ఆయన చెప్పింది విని దాసరిగారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. దాసరిగారిమీద ఉన్న గౌరవంతో హాస్పిటల్ వాళ్లు కాదనలేక సరే అన్నారు. ఏది ఏమైతే ఏం, దాసరి హాస్పిటల్కి వెళ్లాలి అని అనుకున్నారు, బయలుదేరారు, వెళ్లారు, జాయిన్ అయ్యారు. బుద్ధి కర్మానుసారనే అన్నారు. దాసరిగారి కర్మఫలం ఇప్పుడు పరిపక్వతకొచ్చింది. ఒక సినిమాలో ఆయనే రాసుకున్నట్టు మరణం పోస్ట్ కార్డు లాంటిది. నువ్వు ఎక్కడికెళ్లినా అది నిన్ను వెతుక్కుంటూ నీ వెనకాలే వస్తుంది. అలాగే ఒక పాటలో జరణం ధర్మమని మరణం కర్మమని తెలిసి

0: ఈ మనిషి తపన ఆగదు అని రాశారు. ఆయన రాసుకున్నది ఆయనే అమలు చేస్తున్నట్టుగా హాస్పిటల్కి వచ్చి చేరారు దాసరి.
1: మర్నాడు డాక్టర్లు వచ్చి ఆపరేషన్కి ముందు చేయవలసిన పరీక్షలు చేశారు. స్పెషలిస్టు లేకపోయినా జూనియర్ డాక్టర్లు వచ్చి రెండో బెలూన్ వేశారు. అదే ఆయన ప్రాణానికి నీటి బుడగ అని, అది పేలిపోతుందని దాసరి గారికి గాని ఆయన కోసం హాస్పిటల్కు వచ్చి ఎదురుచూస్తున్న అశేష అభిమానులు బంధుమిత్రులకు గాని కనీసం డాక్టర్లకు కూడా తెలియదు. ఒక గంటలో

0: దాసరి గారికి గాని ఆయన కోసం హాస్పిటల్కు వచ్చి ఎదురుచూస్తున్న అశేష అభిమానులు బంధుమిత్రులకు గాని కనీసం డాక్టర్లకు కూడా తెలియదు. ఒక గంటలో బెలూన్ వేశారు. డాక్టర్లు దాసరితో, సార్, మేం వేసిన బెలూన్ కరెక్ట్గా సెట్ అయిందో లేదో స్కాన్ చేసి చూద్దాం అన్నారు. దాసరి ఆలోచించారు. స్కాన్ చేస్తే రిజల్ట్ రావడానికి టైం పడుతోంది. తను ఇంటికి వెళ్లాలనే ఆత్రంతో డాక్టర్లతో, అక్కర్లేదు, అంతా సెట్ అయిపోయింది, నాకు తెలుస్తోంది, ఏం పర్వాలేదు, డిశ్చార్జి చెయ్యండి అన్నారు. బ్యాడ్ టైం అంటే ఇదే అనుకుంటా. ఆయన డాక్టర్ కాదు, డైరెక్టర్ అన్న విషయం మర్చిపోయారు. ఇక్కడే ఇప్పుడే విధాత తన ఆటను మొదలుపెట్టాడు. దాసరి నోట ఆ మాట అనిపించాడు. దాసరికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.
1: హోటల్
2: అవును మరి, అయితే
1: ఆకలిస్తుంది గురు.
2: అయితే
1: ఓ పని చేద్దాం, ఎలాగూ జైలుకి వెళ్ళాలనుకుంటున్నాం కదా, లోపలికి వెళ్దాం, కడుపు నుండి టిఫిన్ చేద్దాం, బిల్లు కొడదాం, తిరగ పడతాడు, పోలీసు వస్తారు, పట్టుకెళ్తారు,
2: పూర్ణ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. పద పద
1: గురు, ఇక్కడ కూర్చో, ఒక నిమిషం ఒక నిమిషం కూర్చో కూర్చో. ఏమన్నా?
3: ఇడ్లీ వడ పొంగల్ ఉప్మా దోశ పెసరట్ పూరి.
2: ఏమున్నాయో, ఇద్దరికి చెరువు ప్లేటు, మొత్తానికి చెడు పెట్టు.
1: అర్జున్ అర్జున్ కూడా
3: అలాగే
2: ముందు మంచి పెట్టు.
1: అలాగే అర్జున్
2: చేస్తాం. చిల్లు పడిపోయి ఇంకోటి పెట్ర, ఇంకోటి పెట్ర.
3: ఇంకేమీ లేవండి.
1: ఏది లేవా?
2: కాఫీ ఉందిగా, పాలు పడరా,
1: పాలు పాలు.
2: బిల్లు ఇవ్వక ముందు ఏడిపోదా? పాలేదురా, అస్సలు పాలేదు. ఇప్పుడు కూడా అడగలేదు.
1: వాడు మనల్ని చూడలేదు ముగ్గురు.
2: చెప్పేదా?
1: అదేంటండి, ఏ ఐటమ్ బాగోలేదు చెప్పండి, మేము బాగా చేస్తామండి. ఈ హోటల్ కొనుక్కుని మంచి ముహూర్తం ఈ రోజు ఓపెన్ చేస్తున్నామండి. ఈవేళ ఎంత తిన్నా ఏం తిన్నా అంత ఫ్రీ అండి. ఎంత తిన్నా ఏం తిన్నా అంత ఫ్రీ అండి.
3: ఫ్రీ
1: అవునండి, మీ సపోర్టే కావాలండి.
4: దాసరి ఇంటికి వచ్చారు. అన్నీ మామూలుగా జరిగిపోతున్నాయి. ఆపరేషన్ అయి వచ్చినా దాసరి విశ్రాంతి లేకుండానే పనిచేస్తున్నారు. రాత్రింబవళ్లు డిస్కషన్స్, కథా చర్చలు చేస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. దేవుడు పవర్ చూపించే రోజు రానే వచ్చింది. ఒకరోజు ఎప్పటిలానే దర్శకులు, నిర్మాతలు, అసిస్టెంట్లు దాసరి గారితో డిస్కషన్స్ చేసి బోన్చేసి వెళ్లిపోయారు. అప్పుడు రాత్రి 12 గంటలయ్యింది. దాసరి కాసేపు టీవీ చూసి పడుకున్నారు. ఏసీ రూంలో మెత్తటి ఫోమ్ బిట్పై ఆయనకు నిద్రపట్టడం లేదు. ఏదో అనీజీగా ఉంది. ఊపిరి బరువుగా తీయవలసి వస్తుంది. అంతటి మనిషి విలవిల్లాడిపోయారు. శ్వాస ఆడటం లేదు. ఇక పడుకోలేక మంచంమీద నుంచి దిగిపోయారు.
0: అటూ ఇటూ నడిచారు. రానురాను ఊపిరి తీసుకోవడం కష్టమైపోయింది. ఇక భరించలేకపోయారు. వెంటనే తన పీఏ తాండవని పిలిచి ఆ రాత్రే హాస్పిటల్లో చేరిపోయారు. డాక్టర్లు వెంటనే ఆయనకు వెంటిలేటర్ను అమర్చి కృత్రిమ శ్వాస అందించారు. నిత్య చైతన్యవంతుడైన దాసరి నేడు అచేతనుడై నిశ్చలంగా హాస్పిటల్ మంచంపై పడిపున్నారు. ఇప్పుడు తినడానికి లేదు. ఏ తిండి తగ్గించుకోవడానికి ఈ ఆపరేషన్ చేయించుకున్నారో ఆ కొంచెం తిండి కూడా తినకుండా చేశాడు ఆ దేవుడు. చూసిన వాళ్ల కళ్ళు చెమర్చాయి. ఎందరో కళాకారులు

0: ఆపన్నులకు చేయూతనిచ్చిన దాసరి చేతులకు సూదులు గుచ్చబడి ఉన్నాయి. ఎన్నో విషాద కథలు పాటలు రాసిన దర్శకరత్న దాసరి జీవితం నేడు అత్యంత విషాదభరితమైంది. తన వాగ్ధాటితో ఎందరినో ప్రభావితం చేసిన దాసరి నోట నేడు మాటలేదు. తన చల్లని చూపుతో ఎందరికో ఆలంబన అయి అలసట తీర్చిన దాసరి అలసిపోయి కళ్ళుమూసి పడుకుని ఉన్నారు. ఇలా ఉండగా మరో షాక్ లంగ్ ఇన్ఫెక్షన్ పెరిగి న్యూమోనియాకి దారితీసింది.
1: డయాబెటిస్ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ శరీర అవయవాలన్నింటికీ పాకి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. నేడు ఆయన జీవితమే మలుపుల మయం అయిపోయింది. డాక్టర్లు దాసరిని సాధారణ స్థితికి తీసుకురావడానికి హీమోడయాలసిస్ ప్రారంభించారు. దాంతోపాటు ట్రెకియాస్టమీ చేసి వెంటిలేటర్పై కృత్రిమ శ్వాస అందిస్తూ తొరకాటమీ ప్రక్రియను ప్రారంభించారు. అంటే ప్రక్క ఎముకల మధ్య నుంచి ఆపరేషన్ చేసి ఊపిరితిత్తులలో పేరుకుపోయిన చీమును తొలగించారు. తొరకాటమీ ప్రక్రియ ఫలించింది. ఊపిరితిత్తులను సాధారణ స్థితికి తీసుకొచ్చారు డాక్టర్లు. కాని ఆహారం మాత్రం నోటుతో తినడానికి వీల్లేదు. టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ ద్వారా మెడ నుంచి ఐవీ ద్వారా పోషకాలను అందించారు. దీంతో దాసరి కోలుకున్నారు. ఇలా జనవరి 19వ తారీఖున హాస్పిటల్లో చేరిన దాసరి అనేక చికిత్సలు పొందిన తరువాత మార్చి 29వ తేదీన డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన వాళ్లు మాట్లాడితే ఆయన వింటూ తలూపుతున్నారు. ఇలా కొన్నాళ్లు గడిచాయి.

0: సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
1: మే 4వ తారీఖు వచ్చింది దాసరి పుట్టినరోజు దాసరి పుట్టినరోజు అంటే పరిశ్రమకు పండుగ రోజే కాని ఈరోజు ఆయన స్థితి పరిస్థితి దారుణం దయనీయం అయినా ఇంతకు ముందే అనౌన్స్ చేసిన అల్లూరు రామలింగయ్య స్మారక అవార్డును ఆయన హాస్పిటల్లో ఉండడం వల్ల ఇవ్వలేదు అది ఈరోజు ఇవ్వడానికి చిరంజీవి అల్లు అరవింద్ మోహన్ బాబు అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు అందించడానికి వచ్చిన అశేష సినీ ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డును దాసరికి చిరంజీవి గారు అందించారు. ఈ సందర్భంలో మొట్టమొదటిసారి కొన్ని నెలల తరువాత దాసరి మీడియా ముందు నోరు విప్పారు. వాయిస్లో వేగం వగరు తగ్గాయి కాని స్పీచ్లో ఏమాత్రం స్పిరిట్ తగ్గలేదు. దాసరి మార్క్ మిస్ అవలేదు. సందర్భోచిత ప్రసంగానికి ఆయన పెట్టింది పేరు కదా. చాలా కాలం తరువాత ఆయన మాటలు విన్న మీడియా అభిమానులు అందరూ ఆనందంతో పొంగిపోయారు. ఆయన తన మాటల్లో తను త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని ధీమాగా పాత దాసరిలా చెప్పారు. ఎన్నడూ ధైర్యం సడలని వ్యక్తిత్వం దాసరిది. పుట్టినరోజు ఫంక్షన్ అయ్యాక దాసరి మళ్లీ హాస్పిటల్కు వెళ్లడానికి సిద్దమయ్యారు. ఆహారం నోటి ద్వారా తినడానికి, ఆపరేషన్ చేయించుకోవడానికి ఇంట్లో వాళ్లు శ్రేయోభిలాషులు మరో 4 రోజులు ఆగి వెళ్లమన్నారు. హాస్పిటల్ వాళ్లు కూడా ఓకే అన్నారు. దాంతో ఆయన ఆగిపోయారు. అవే

దాసరి ఇంటికి మామూలుగానే అందరూ వస్తున్నారు. వాళ్ల సమస్యలు విని సైగలతో పరిష్కారం చెబుతున్నారు. సినీ సంగతులు శిష్యుల ద్వారా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు సినిమాయే ధ్యాస, సినిమాయే శ్వాస. వారం రోజులు గడిచాయి. హాస్పిటల్కి వెళ్లడానికి ముహూర్తం ఖరారయ్యింది. దాసరి హాస్పిటల్కి వెళ్లడానికి హుషారుగా రెడీ అయ్యారు. ఆయనలో తెలియని ఉత్సాహం. ఎందుకంటే ఈ సర్జరీ అయిపోతే తాను భోజనం ట్యూబ్ ద్వారా కాకుండా నోటి ద్వారా తినవచ్చు. ఎందుకంటే దాసరికి రోజూ 10 మందితో కలిసి భోంచేయడం అలవాటు. అది ఆయనకు ఆనందం. దానికోసం ఎన్ని సర్జరీలు చేయించుకోవటానికైనా సిద్ధమే. దాసరి మళ్లీ హాస్పిటల్కి వస్తారని తెలియగానే హాస్పిటల్లో నర్సులు, స్టాఫ్ అందరూ ఆనందపడ్డారు. ఎందుకంటే ఆయన చూడ్డానికి సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు వస్తారుగా, వాళ్లకి సందడి సందడిగా ఉంటుంది అందుకు. దాసరి ఎలా అయితే తన ఇంట్లో రైటర్లతో, దర్శకులతో భువన విజయంలాగా కథా చర్చలు, గోష్ఠులు జరిపారో, అలాగే హాస్పిటల్లో కూడా ఆయన మంచం చుట్టూ కూర్చొని రైటర్స్తో చర్చలు చేసేవారు. ఇక రోజు రేలంగి నరసింహారావు, కోడిరామకృష్ణ, రాజా వన్నెంరెడ్డి, డవళ సత్యం, దాసరి అన్నయ్య వెంకటేశ్వరరావు, తాండవ ఇంకా రైటర్లు అందరూ ఆయనకు సినిమా విషయాలు అప్డేట్ చేసి దాసరికి ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగించారు.

హాస్పిటల్లో ఉన్న నెల రోజుల తరువాత ఒకరోజు దాసరి శిష్యులతో, ఏమయ్యా నోటితో అన్నం తినలేను, నడవలేను, ఏమిటయ్యా నాకీ కర్మ, ఇంకా ఈ బ్రతుకు నాకు అవసరమా అని ఫస్ట్ టైం నైరాశ్యంతో మాట్లాడారు దాసరి. శిష్యులందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సార్, మీరేనా ఇలా మాట్లాడేది? అనుకున్నవి, అసాధ్యం అనుకున్నవి అన్నీ సాధించారు. ఎన్నో ఆటుపోట్లు తిన్నారు. మీరు ఫెయిల్ అవ్వరు సార్, తప్పకుండా గెలుస్తారు సార్, ఇంటికి మామూలుగా తిరిగి వస్తారు అన్నారు. దాసరి ఒక చిన్న నవ్వు నవ్వారు. ఆయన మేధావి, ఆయనకు అన్నీ తెలుసు. తెలిసి అడుగుతారు, అడిగి చెప్పించుకుంటారు. డాక్టర్లు మే 29వ తేదీన ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేశారు. సర్జరీకి దాసరి హుషారుగా రెడీ అయిపోయారు. దాసరికి తెలియదు భగవంతుడు దాసరితో క్లైమాక్స్ సీను తీయబోతున్నాడని. డాక్టర్లు ఆపరేషన్కి అంతా సిద్ధం చేసి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లారు. ఇక్కడ దాసరిని స్ట్రక్చర్ మీద ఎక్కించారు. దాసరి ఎన్నో థియేటర్లకు ఆరాధ్య దర్శకుడు. కాని ఈరోజు ఆయన్ని ఆపరేషన్ థియేటర్కి నిస్సహాయునిలా స్ట్రెచ్చర్ మీద తీసుకువెళుతున్నారు. ఇక్కడ ఆపరేషన్ థియేటర్లో డాక్టరే దర్శకుడు. దర్శక దిగ్గజానికి డిక్టేటర్ మరి.

తన జీవితకాలం తనకు కష్టసుఖాలలో తోడుగా ఉండి, తనకు ఏ కష్టం వచ్చినా తనదాకా రానివ్వకుండా తనను కంటికి రెప్పలా కాపాడుకున్నా

0: తన భార్య పద్మ, పిల్లలు, తనను నమ్ముకున్న వాళ్లు అందరూ గుర్తుకు వచ్చారు. తను నమ్మి బాధ్యతలు అప్పగించిన వాళ్లు తన వాళ్లను మోసం చేస్తే, తన వాళ్లకు వాళ్లు ద్రోహం చేస్తే, తన పిల్లలు అన్యాయమైపోతే దాసరి ఇప్పుడు ఒక మామూలు తండ్రిలా ఆలోచిస్తున్నారు.
1: నేను తప్పు చేశాను. ఈ బెలూన్ వేయించుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. నా నిర్ణయం ఇంత భయంకరంగా ఉంటుందని అస్సలు ఆలోచించలేకపోయాను. తను చెప్పింది కరెక్ట్ అని తను ఎప్పుడూ చేసిన దాని గురించి తిరిగి ఆలోచించని దాసరి ఇప్పుడు చెయ్యి దాటిన తరువాత ఆలోచిస్తున్నారు. ఇంకా ఆపరేషన్ జరగలేదు. అయినా ఆయన ఎందుకిలా ఆలోచిస్తున్నారు? ఒకవేళ మేధావి దాసరికి సిక్స్త్ సెన్స్ పనిచేసినట్టుంది, తన మరణం స్మృతిలోకి వచ్చినట్టుంది. ఎవరైనా మరణించే ముందు వాళ్లకి కొన్ని నిమిషాల ముందు తెలుస్తుందట. అలా దాసరికి అనుభవంలోకి వచ్చినట్టుంది.

ఆయనే మరో సినిమాలో రాసుకున్నారు. మరణం పోలీస్ వారెంట్ లాంటిది, ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటుంది. జననంతో పాటు మరణం ఉంటుంది. ఆ జననానికి మరణం బాడీగార్డ్లా ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. ప్రాణితో పాటే మృత్యువు కూడా ఎప్పుడూ కూడా ఉంటుంది. ఒక్కోసారి ముందుంటుంది, ఒక్కోసారి వెనకుంటుంది. మనం నిద్రపోయినా అది మాత్రం మేలుకొని కాచుకుని ఉంటుంది. దాని సమయం రాగానే మనల్ని చంపి అదే చేస్తుంది. దాసరి ఎంతటి వేదాంతి మహోన్నత తత్వవేత్త! ఆయనక ఈనాటి ఈ స్థితి దుస్థితి. ఆయన కళ్లల్లో బేలతనం లీలగా కనపడుతోంది. జరిగేది తనకు తెలుసు అన్న మేధావితనం గోచరమైంది. ఆయన ఆలోచనలతో పాటే దాసరిని స్ట్రెచర్ మీద ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకువెళ్లారు. ఆయన వెంట స్ట్రెచర్తో పాటు ఫాలో అయిన రేలంగి, దవళ సత్యం మొదలగు దర్శకులకు, కూతురు, అల్లుడికి, కొడుకులకు ఇదే కడసారి చూపు అన్న భావనతో చూసి బై బై అన్నట్లుగా చెయ్యి ఊపి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లిపోయారు. ఇక దాసరిగారిని ఏం చేసినా డాక్టర్ల చేతిలో ఉంది. దేదీప్యమానంగా వెలిగిన సినీ సామ్రాజ్య శాసనకర్త నేడు ఒక చీకటి గదిలో బందీ అయ్యారు. ఎన్నో ఆర్కులైట్లతో ఎందరో కళాకారుల జీవితాల్లో వెలుగునింపిన దర్శకరత్న నేడు ఒకే ఒక సింగిల్ ఫోకస్ లైట్ మధ్య నిస్సహాయంగా పడి ఉన్నారు. విధికి ఎంత అసాధ్యము కలదే అంటారు. అలాంటి మహనీయమూర్తి కళ్ళు మెల్లగా మూతపడ్డాయి. ఆలోచనలు ఆగిపోయాయి. డాక్టర్లు ఆపరేషన్కి సిద్ధమయ్యారు. సీజర్స్తో పొట్టను రెండుగా చీల్చారు. బాడీ ఓపెన్ అయిన తరువాత లోపల చూసి డాక్టర్లు నిర్ఘాంతపోయారు. రెండో బెలూన్ వేసినప్పుడు పైన రంధ్రం పూడకపోవడం వల్ల, ఇన్ఫెక్షన్ సోకి చూసుకోకపోవడం వల్ల రాను రాను అది పెరిగి శరీరమంతా పాకిపోయింది. పొట్ట ఓపెన్ అయి ఆపరేషన్ టేబుల్ మీద అపస్మారక స్థితిలో రక్తపు ముద్దలా పడి ఉన్నారు. మహాదర్శకునిక ఇంత భయంకరమైన పరిస్థితి, డాక్టర్లకు ఊహించని పరిస్థితి. ఇప్పుడు డాక్టర్లకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ది గ్రేట్ దాసరిని అలా కోసి ఉంచిన శరీరాన్ని చూస్తే ఆయన బాడీని హాస్పిటల్ వాళ్లు రీసెర్చ్ కోసం వాడుకుంటున్నారా అన్న ఫీలింగ్ కలిగింది. ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో డాక్టర్లు ఓపెన్ చేసిన దాసరి శరీరాన్ని అలాగే ఉంచి డాక్టర్లు చర్చించుకుని కొలోనిక్ ట్రాన్స్పోజిషన్ అనే ప్రక్రియ ద్వారా పెద్దపేగులోని ఒక ముక్కను తీసి అన్నవాహిక వద్ద కలిపారు. ఆపరేషన్ పూర్తయింది. కొలోనిక్ ట్రాన్స్పోజిషన్ విజయం.

ప్రశాంతమైంది అని డాక్టర్లు హమ్మయ్యా గండం గడిచింది అని ఊపిరి పీల్చుకున్నారు. ఆయన్ను ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. కొంతసేపటికి దాసరికి స్పృహ వచ్చింది. తన వాళ్లని పిలవమని సైగ చేశారు. అందరూ వచ్చారు.

దాసరికి ఏదో అర్థమైనట్టు అందరినీ చూస్తూ ఇదయ్యా నా పరిస్థితి అన్నట్టుగా చూశారు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందరూ దాసరిని చూడలేకపోతున్నారు. తన మరణం గురించి తానే తెలుసుకునే పరిస్థితి దర్శక మేధావికి కల్పించాడు ఆ దేవుడు. అయితే డాక్టర్లు అనుకున్నట్టుగా జరిగితే ఇక భగవంతుడెందుకు? ఇప్పుడు ఆయన రాసిన రాతని చూపించడం మొదలుపెట్టాడు. డాక్టర్లు సక్సెస్ అనుకున్న ఆపరేషన్లో డాక్టర్లకు ఆయన బాడీని మళ్లీ పరీక్ష చేస్తే నిర్ఘాంతపోయారు. ఒక కొత్త విషయం తెలిసింది. దాసరికి ఇన్ఫెక్షన్ 2 రెట్లు పెరిగింది. బీపీ లెవెల్స్ పడిపోయాయి. డాక్టర్లు అనేక వైద్య ప్రక్రియలు ప్రయోగిస్తున్నారు. దాసరి దేనికీ కూడా రెస్పాండ్ కావడం లేదు. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది. మందులు పనిచేయడం లేదు. కిడ్నీ, లివర్ అన్ని పార్టులు కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. ఆయన డయాబెటిక్ అవడం వల్ల సడన్ గా కార్డియాక్ అరెస్ట్ కూడా అయ్యింది. గుండె పనిచేయడం మానేసింది. అయిపోయింది, అంతా అయిపోయింది. డాక్టర్లు చేతులెత్తేశారు. కుటుంబ సభ్యులను పిలిచి విషయం చెప్పి, ఇక మా చేతుల్లో ఏమీ లేదు, మీరు ఏ విషయం చెబితే డిక్లేర్ చేస్తాం అన్నారు. పరిస్థితి అర్థమైన కుటుంబ సభ్యులు, అల్లుడు డాక్టర్ రఘు అందరికీ పరిస్థితి వివరించి డాక్టర్లకు అంగీకారం తెలిపారు. అంతే, అశేష అభిమానులను తన రచనా దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకుల గుండెల్లో స్థిరస్థానం సంపాదించిన దాసరి గుండె స్తంభించింది. గుండెల్ని పిండివేసే చిత్రాలు తీసిన దాసరి గుండె ఆగిపోయింది. 150 చలనచిత్రాల సృష్టికర్త గుండెకు చలనం లేదు. దద్దరిల్లే డైలాగులు రాసిన దాసరి కలం ఆగిపోయింది. మహోన్నత వ్యక్తిత్వంతో వెలిగిన దాసరి గుండెను చీకటి కప్పేసింది. మాట మౌనమైంది. ఊపిరి మూగబోయింది. అక్షరం క్షరమయ్యింది. మేధస్సు మరణించింది. మహాదర్శకుని మహాపర్వం ముగిసిపోయింది.

వైద్య చరిత్రలో ఇది ఒక దారుణ సంఘటన. కుటుంబ సభ్యులు చెప్పిన వెంటనే డాక్టర్లు దాసరికి అమర్చిన వెంటిలేటర్ని తీసేసి కోసిన పుట్ట రెండు భాగాలను చేర్చి కుట్టడానికి రెండు అంచులను మధ్యకు లాగారు. డాక్టర్లు షాక్. రెండు అంచులు పొట్ట మధ్యకు రావడం లేదు, కలవడం లేదు. పొట్ట ఇన్ఫెక్షన్తో లోపల పాట్లన్నీ ఉబ్బిపోయాయి. ఎంత ప్రయత్నించినా డాక్టర్లకు కలిపి కుట్టడం సాధ్యపడడం లేదు. ఏం చెయ్యాలో తెలియని తికమక స్థితిలో డాక్టర్లు అలా నిల్చుండిపోయారు. బయట అందరూ దాసరిని ఎప్పుడు బయటకు తీసుకువస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దాసరి ఎలా ఉన్నారంటే, మహాభారత యుద్ధంలో గాయపడి మరణం కోసం ఎదురుచూస్తూ అంపశయ్యపై పడుకుని ఉన్న భీష్ముడిలా పడి ఉన్నారు. భీష్ముడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోయే ఇచ్ఛామరణ వరం ఉంది. కాని దాసరికి శాపం తప్ప వరం లేదు. అందుకే శాప విమోచనం కలిగించలేని దేవుడు దాసరి ఆయుష్ను ఆ రోజు ఆఖరి రోజుగా నిర్ణయించి అమలు చేసే పని డాక్టర్లకు అప్పచెప్పాడు. దాసరి నిశ్చలనంగా పడి ఉన్నారు. 10 నెలలు తల్లి గర్భంలో ఊపిరిపోసుకున్న ప్రాణం 10 సెకండ్లలో ఎగిరిపోయింది.

0: ప్రతి సంవత్సరం నూతన సంవత్సర సంధికాలంలో సకల జనులు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆయన చేసిన అయ్యప్ప పూజల పుణ్యఫలం అంతా ఏమైంది? ఆ రోజున వచ్చిన వాళ్లందరికీ కొత్త నోట్లు కవర్లలో పెట్టి ఇచ్చి దీవించిన ధర్మఫలం ఎక్కడికి పోయింది? ఆ కవర్లు తీసుకున్న వాళ్లు ఆశీర్వదించిన ఫలం కూడా దాసరిని రక్షించలేకపోయిందా? ఏది ఏమైనా పోయిన దాసరి ప్రాణం తిరిగి రాదు. డాక్టర్లు దాసరి బాడీని బయటకు పంపడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. బ్రతికుండగా డాక్టర్లు వేయలేని కుట్లు ఇప్పుడు చనిపోయాక పొట్ట లోపలి పార్ట్లన్నీ బలవంతంగా లోపలికి కుక్కి అంచులను మధ్యకు లాగి కుట్లు వేసి ఒక చొక్కా తొడిగి హాస్పిటల్ వాళ్ల బాధ్యత పూర్తి చేసి బయట వెయిట్ చేస్తున్న మీడియాకి అభిమానులకు దాసరి ఇక లేరు అని దాసరి మరణవార్త అనౌన్స్ చేయగానే సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది.
1: అందరూ దిగ్భ్రాంతులయ్యారు. వేటూరి రాసినట్లుగా వేణుపై వచ్చాను భువనానికి, గాలినే పోతాను గగనానికి అన్నట్లు గగనానికి తరలిపోయారు దాసరి. నీరు కన్నీరాయే ఊపిరి బరువాయే అన్నట్లు ఊపిరి వదిలేశారు. నింగిలో కలిసి ఈ శూన్యబంధాలు పుట్టిల్లి చేరే మట్టి ప్రాణాలు అన్నట్లుగా దాసరి పార్థివదేహం ఇంటికి చేరింది. వస్తారు అనుకున్న వాళ్లు, రావలసిన వాళ్లు రాలేదు. ఆయన సహాయం పొందిన వాళ్లు, ఆయన ఉపయోగించుకున్న వాళ్లు చాలామందే రాలేదు. అసలు రారు అనుకున్న వాళ్లు కొంతమంది ఉండబట్టలేక వచ్చారు. ఎప్పుడూ జనాలతో కలకలలాడే దాసరి ఇల్లు ఇప్పుడు జనాలతో ఉంది. కాని అందరూ దుఃఖభారంతో సైలెంట్గా పడుకున్న దర్శక సింహాన్ని చూస్తూ తల్లడిల్లిపోతున్నారు. ఏది ఏమైనా ఆ దిగ్దర్శకుని దేహాంతర యాత్ర మోహన్ బాబు, సి కళ్యాణ్, రేలంగి హీరోలు, రాజకీయ ప్రముఖులు, అశేష పరిశ్రమ ప్రముఖులు, కుటుంబ సభ్యులు కడసారి వీడ్కోలు పలకడానికి దాసరి ఫామ్హౌస్ చేరుకున్నారు. ఆయన ధర్మపత్ని, నిజమైన సహధర్మచారిణి, అర్ధాంగి అయిన దాసరి పద్మగారి మెమోరియల్ పక్కనే ఆయన దేహాన్ని

చిక్కి ప్రథమ కుమారుడు ప్రభు చితికి నిప్పంటించగా దర్శకరత్న దేహం ఆహుతి అయ్యింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాసరికి గౌరవ సూచికంగా ప్రభుత్వ లాంఛనాలతో తుపాకులు పేల్చి గౌరవ వందనాలతో వీడుకోలు పలికారు.

మనిషికి బాల్యం తెలియకుండా గడిచిపోతోంది. యవ్వనం సుఖభోగాలతో కరిగిపోతోంది. కౌమారం బాధ్యతలతో బరువుగా ఉంటోంది. ఇక చివరి వార్ధక్యం అతి భయంకరమైనది. దేహం శక్తిని కోల్పోతోంది. కనుల దృష్టిని తగ్గిస్తోంది. మెదడు జ్ఞాపకశక్తిని పోగొట్టుకుంటోంది. జీర్ణశక్తి లోపిస్తోంది. అప్పుడు శిథిలమైన మానవ జీవిత స్థానాన్ని మరొకరికి ఇవ్వాల్సిందే. తప్పదు. కాని అది సహజంగా జరగాలి. కాని దాసరి మరణం సహజంగా జరగలేదు. మరణం మనిషికి వరం కావాలి, కాని శాపం కాకూడదు. మరణం ఖచ్చితంగా దాసరికి శాపంగా పరిణమించింది. శ్రీరాముడు మరణించాడు, శ్రీకృష్ణుడు మరణించాడు, యేసుక్రీస్తు మరణించాడు, మరి మన దాసరి కూడా మరణించాడు అని సరిపెట్టుకుందాం. జాతస్య హి ధ్రువో మృతుం, ధ్రువం జన్మ మృతస్య చ, తస్మదా పరిహార్యర్దే నత్వం శోచితు మర్హసి. జన్మించిన ప్రతి ప్రాణికి మృత్యువు తప్పదు. అలాగే మరణించిన ప్రతి జీవికి మరలా పుట్టుక తప్పదు. మన ఆలోచనలకు అందనిది, అతీతమైనది ఈ మృత్యువు. దాసరి మళ్లీ పుట్టాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం, పుడతారని ఆశిద్దాం మరి.

0: మీరింతవరకు దర్శకుడు, నిర్మాత, నటుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు గారి 9వ వర్ధంతి సందర్భంగా దాసరి నీవు మళ్ళీ పుట్టాలి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాలు వింటున్నారు. చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి కొండవీటి దొంగ చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలను ఇదే ప్రసారంలో 12:40 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఎల్ఏంలో సమయం 12 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్, మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తు కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
6: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్.

0: పాఠశాల డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు వినండి అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్ వాదనం.

మీరింతవరకు అలీ అక్బర్ ఖాన్ గారి సరోద్వాదనం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యకుడు యు మిన్ ఆంగ్ లైన్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమాపేశం ఈ రోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ ఫైనల్ కి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్ లోని భుజ్ పరిధిలో కల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్ పోస్టులను ప్రారంభించిన అనంతరం అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్బంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రతా గ్రిడ్ క్వాడ్రాంగులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రత బాధ్యతలు పంచుకుంటారని ఆయన చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. దీనికోసం 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని రక్షించడానికి కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. కర్ణాటకలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వారసుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో

0: సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ తవర్ చంద్ గెహ్లోట్ ఇప్పటికే ఆమోదించారు. అలాగే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరారు. కాంగ్రెస్ శాసనసభ పక్ష నూతన నాయకుడిగా డీకే శివకుమార్ అధికారికంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. ఈ సీఎల్పీ సమాపేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ కు చెందిన 136 మంది ఎమ్మెల్యేలను కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కర్ణాటక ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఈ సమాపేశానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. సీఎల్పీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరడంతో పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం తేదీని కూడా ఖరారు చేస్తారు. భారత్ లో 5 రోజుల పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యకుడు యూమిన్ ఆంగ్ లైంగ్ ఈరోజు బోధ్గయా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రసిద్దిగాంచిన మహాబోధి ఆలయం, చారిత్రాత్మక సుజాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం బోధ్గయాలోని పలు మయన్మార్ బౌద్ధ మఠాలను కూడా అధ్యకుడు సందర్శిస్తారు. అంతకుముందు గయా విమానాశ్రయానికి చేరుకున్న అధ్యకుడికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఘన స్వాగతం పలికారు. మయన్మార్ అధ్యకుడితో పాటు ఉన్నతాధికారులు, బౌద్ధ ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. అధ్యకుడు యూమిన్ ఆంగ్ లైంగ్ పర్యటన భారత మయన్మార్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, బౌద్ధ వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన భాగమని భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజం ఇస్తుందని కూడా భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోవా రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి గోవా కేవలం తన సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి ఆత్మీయ ఆతిథ్యానికే కాకుండా విద్యా సాంకేతికత, స్టార్టప్లు, సుస్థిర అభివృద్ధి రంగాల్లో సాధించిన విశేషమైన పురోగతికి కూడా ఎంతో ప్రసిద్ది చెందిందని ప్రశంసించారు. ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర వృద్ధి పట్ల ఉన్న నిబద్దతతో వికసిత్ భారత్ వైపు సాగే ప్రయాణంలో గోవా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గోవా తన సజీవ సంస్కృతికి, గొప్ప వారసత్వానికి, ప్రకృతి అందాలకు దయాహృదయైన ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిందని చెప్పారు. రాష్ట ప్రగతి గుర్తింపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం ఒక గొప్ప అవకాశమని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద చిహ్నం వద్ద త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సైనిక సేవకు వీడ్కోలు పలికారు. దేశ అత్యున్నత సైనికాధికారిగా ఆయన విశిష్ట పదవీకాలం ముగింపునకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది. యుద్ద స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన అనంతరం జనరల్ చౌహాన్ మాట్లాడుతూ త్రిదళాల గౌరవ వందనంతో పదవీ విరమణ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
1: It's a matter of great honor for me to suffer and wait with the tri-services guard of honor. I thank the three services and headquarter IDS for it. With the conclusion of the guard of honor, I bid farewell to my colleagues in uniform, comrades in arms forever. I laid the wreath at the war memorial for the last time in uniform as a humble tribute to those who laid down their lives in the line of duty. This is symbolic of my transiting from uniform to a civilian life. I had a very satisfying and an excellent tenure.
0: 1981 భారత సైన్యంలో చేరిన జనరల్ చౌహాన్ 40 ఏళ్లకు పైగా దేశానికి సేవలందించారు. తన విశిష్ట సైనిక జీవితంలో అనేక కీలకమైన కమాండ్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ద సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్స్ ను అందుకున్నారు. జనరల్ చౌహాన్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. దేశంలో మాతా శిశు ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక రక్షణ రంగాల్లో సాధించిన వేగవంతమైన ప్రగతిని ప్రతిబింబించే డేటాతో కూడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6వ నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. NFHS 6 సర్వేను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023-24 కాలంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 679,000 గృహాలను కవర్ చేసింది. నిన్న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక ప్రకారం

దేశంలో ఆసుపత్రి ప్రసవాలు ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 2019-21లో 88.6% ఉండగా అది 2023-24 నాటికి 90.6% పెరిగినట్లు తెలుస్తోంది. గర్భిణీ స్త్రీల్లో 95.9% మంది ప్రసవ పూర్వ సంరక్షణ యాంటీనాటల్ కేర్ పొందారని, అలాగే మొదటి త్రైమాసికంలోనే ఈ సంరక్షణను పొందుతున్న తల్లుల సంఖ్య 70% నుంచి 76.2% పెరిగిందని సర్వే చూపించింది. ఐపీఎల్ క్రికెట్ లో న్యూ చండీగఢ్ లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకి సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్ హైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమాపేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

కార్యక్రమంలో ముందుగా శ్రోతలు వినబోతున్న పాట ధనంజయ్ అమలా చేబోలు ఆలపించిన ఈ గీతం, చిత్రం భీష్మ.

కార్యక్రమంలో ఇప్పుడు నుండి నకాష్ ఆజీజ్ జాస్మిన్ ఆలపించిన ఈ గీతం చిత్రం ఖైదీ నంబర్ 150.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. స్పష్టమైన ప్రసారాల కోసం ట్యూన్ చేయండి 100.1 MHz. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గౌరాహరి ఆలపించిన ఈ గీతం, చిత్రం హనుమాన్.

మీరు విన్న ఆ పాటతో చిత్రగీతాల కార్యక్రమం సంపన్నమవుతుంది. మరికొన్ని చిత్రగీతాలు ఇదే ప్రసారంలో 2:30 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకొని అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల ఆదివాసీలు, దళితులు, మైనార్టీల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెహబూబాబాద్ జిల్లాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్టంలో రైతులు పండించిన ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకోవాలని, అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన రైతుగోసా యాత్ర ముద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని కదిలించిందని పేర్కొన్నారు. రైతులకు గన్ని బ్యాగులు, సాయిల్ టెస్టింగ్ కిట్స్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ రాష్ట ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు.
1: ఈ రోజు అవసరానికి మించి ఉత్పత్తి జరుగుతా ఉంది. తెలంగాణ రైతుల ఇంట్రెస్ట్ లో ఈరోజు దేశమంతా కూడా ఇప్పటి వరకు సుమారు 86-87 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రొక్యూర్మెంట్ చేస్తే దేశమంతా ఒక తెలంగాణ నుంచే 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచే సేకరించడం జరిగింది. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వానికి అభిమానం ఉందా లేదా దీన్ని అర్థం చేసుకో.
0: కేంద్ర రాష్టాల ఒప్పందం ప్రకారం 52.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి కేంద్రంపై బురద చల్లడమే పనిగా పెట్టుకుందంటూ దుయ్యబట్టారు. గత కాంగ్రెస్ హయాంలో కేవలం 3,600 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 26,000 కోట్ల రూపాయల ధాన్యాన్ని సేకరించి రైతుల పట్ల బీజేపీ తమ చిత్తశుద్దిని నిరూపించుకుందంటూ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులను రాష్ట ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో బీజేపీ కార్యకర్తల శిక్షణను ప్రారంభించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ చెప్పారు. మొన్నటి వరకు గన్ని సంచులు, ఇతర మౌలిక వస్తువులు కల్పించలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల లంబాడీలు, ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి అవగాహనతో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ఇన్ఛార్జీలు నియమించాలని నిన్న జరిగిన కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో పేర్కొన్నారు. అలాగే కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత ప్రచారానికే పరిమితమై ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇకపై అందరూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా

0: పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మరువమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట మహిళా కమిషన్ సభ్యులుగా నియమితులైన కాసోజు శంకరమ్మ, చిట్వాల శ్వేతను నిన్న రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. ఈ రోజు లోకేశ్వరం మండలంలోని సాత్గావ్ నగర్ గ్రామాల్లో ఉన్న రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు. ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా తక్కువ సమయంలో తక్కువ మంది హమాలీలతో అధిక పరిమాణంలో ధాన్యం సంచులను అన్లోడ్ చేయవచ్చని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. వరి పంట కోత అనంతరం పొలాల్లో ఉన్న వరి కొయ్యలను తగలబెట్టవద్దని నల్లగొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని గిరికబావిగూడెంలో కొందరు రైతులు వరి కొయ్యలను తగలబెడుతున్నారనే సమాచారంతో ఎస్పీ శరత్చంద్ర పవార్, వ్యవసాయ అధికారి శ్రవణ్లతో కలిసి స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లిన కలెక్టర్ వెంటనే ఆ మంటలను ఆర్పివేయించారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమి తన సారాన్ని కోల్పోతుందని, పంట దిగుబడి తగ్గిపోతుందని హెచ్చరించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన కళాకారిణి, యూట్యూబర్ సబితా వెంకట్ రేడియోపై తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు.
1: నేను ఒక రేడియో శ్రోతను. చిన్నప్పటి నుంచి నాకు రేడియో వినడం అలవాటు. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాలు అన్నీ బాగుంటాయి. వార్తలు, ప్రముఖుల ప్రసంగాలు, సినిమా పాటలు. ముఖ్యంగా మా భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను రేడియోలో ప్రసారమయ్యే వార్తల ద్వారా తెలుసుకున్నాము. దీనికి చాలా చాలా ధన్యవాదములు.
0: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఐకేపీ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. లింగాల ఘనపురం మండలంలోని పటేల్ గూడెం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రికార్డుల నిర్వహణ తదితర అంశాల గురించి ఆరా తీశారు. పొగాకు వాడకం నివారించేందుకు చర్యలు చేపట్టాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రేపు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలు ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అర్ధరాత్రి వేళ స్వయంగా ప్రత్యేక గస్తీ నిర్వహించారు. పోలీసు ప్రత్యేక బృందాలతో కలిసి గంజాయి సేవించే అవకాశమున్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గంజాయి విక్రయదారులు, సరఫరాదారులు, వినియోగదారులపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఇప్పటి వరకు 100 మందికి పైగా అనుమానితులకు ప్రత్యేక కిట్లతో యూరిన్ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. గంజాయి సమాచారం తెలిసిన వారు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 871-2656-9999కి సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో నల్గొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో జూన్ 2 నిర్వహించనున్న తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కె అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా పెదకాపర్తి గ్రామ సమీపంలో ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు దగ్దమైంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న రెయిన్బో ట్రావెల్స్ బస్సు ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను కిందికి దించేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కొయ్యాడ గంగా భవానీ నిన్న ప్రకటించిన టీజీఈ సెట్ ఫలితాలలో రాష్ట స్థాయిలో 3వ

ర్యాంకు సాధించారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత రాణించాలంటూ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో జూన్ 1న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 12వ మెన్స్ ఉమెన్స్ సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు సంఘం ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకుని అఖిలపక్ష సమాపేశాలు రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల ఆదివాసీలు దళితులు మైనార్టీల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని దీనిపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఈనాటి వనిత లోకం కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము జరిపిన రేడియో ప్రయాణంలో మధుర జ్ఞాపకాలు 2వ మరియు చివరి భాగం ఇప్పుడు వింటారు.
1: అట్లా అగ్రికల్చర్ లో కూడా ఒక సేంద్రియ వ్యవసాయం గురించి కానీ సస్య రక్షణ గురించి చిన్న చిన్న ఫీచర్స్ అవి బాగా ప్రజల్లోకి వెళ్ళేవన్నమాట, రైతులు అవి బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. తర్వాత పాటలు కూడా, పాటలు కూడా ఎన్నో స్క్రిప్ట్లు రాయించి పాటలు కూడా ప్రొడ్యూస్ చేసి సస్య రక్షణ గురించి
2: పాటలు,
1: మామూలు పల్లెల్లో పాడుకునే పాటలు కాకుండా అగ్రికల్చర్ సబ్జెక్ట్ మీద పాటలు అట్లా చాలా చేసాం. బాగా క్లిక్ అయినాయి మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా.
2: మేడం, ఈ సందర్భంగా నాకు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి మీరు చేసిన వర్క్ గురించి మనం మాట్లాడాలి, అలాగే కాప్ 11 గురించి కూడా మనం మాట్లాడాలి.
1: చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ యాక్చువల్ గా చాలా మరువలేని జ్ఞాపకం చెప్పాలంటే, ఎందుకంటే స్టేట్ హుకప్ లో ఇవ్వాలి, ఆ రోజు వెళ్లి సినిమాలు చూసి కొంతమంది మనకి అసిస్టెంట్స్ ఇచ్చారు, వాళ్ళు కూడా వెళ్లి సినిమాలు రిపోర్ట్ తీసుకొని వస్తారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ మనం కంపేరింగ్ రాసుకుని ఒక్కొక్క సినిమాది గురించి. అయితే అద్భుతమైన పిల్లల మీద సినిమాలు, ఇరాన్ దేశస్తు వాళ్ళ సినిమాలు, ఎన్ని మంచి సినిమాలు చూసే అవకాశం వచ్చిందండి, నిజంగా చెప్పొద్దు. అక్కడ పెద్ద మెసేజ్ లేకపోయినా మంచి హార్ట్ టచింగ్ అన్నమాట. అబ్బా ఇట్లా ఉంటుంది, పిల్లల్ని మనం ఇట్లా పెంచాలి, వాళ్ళని ఈ యాంగిల్లో వాళ్ళని తీసుకురావాలి, అగ్రెసివ్నెస్ ఉన్న పిల్లల్ని కూడా ఎట్లా మంచి దారిలోకి తీసుకురావాలి, అట్లా మంచి మెసేజ్ ఉన్న సినిమాలు చూడడం, అది చేసి ఎంత టైం తీసుకునేదంటే, ఒకట్లో ముందేమో ఇద్దరు ముగ్గురు పెక్సెల్ తో చేయమని ఇచ్చేవాళ్ళు, ఒకసారి ఏమో నన్ను సరోజ నిర్మల్ గారు చేశారు, ఆవిడ పాపం సడన్ గా సిక్ అయ్యారు, ఇంకెవరు లేరండి మీరే చేయాలండి. నేను ఒక్కదాన్నే మొత్తం రాత్రి 9 ఇంటికి వస్తే తెల్లవారుజాము 4 ఇంటికి ఇంటికి వెళ్లేదాన్ని. వాకింగ్ మార్నింగ్ వాక్ వచ్చేవాళ్ళు, అప్పుడు నేను టేప్ సబ్మిట్ చేసి పొద్దున్న 7:30 బ్రాడ్కాస్ట్, రాత్రంతా స్టూడియోలోనే అవి స్క్రిప్ట్లు రికార్డ్, వాళ్ళవి రిపోర్టర్స్ రికార్డ్ చేయాలి వాళ్ళ వాయిస్లో, మధ్యలో క్యాంపెయిరింగ్ చేయాలి, మధ్యలో ఆ సినిమా బిట్ వేయాలి, ఒక మ్యూజిక్ బిట్ లేకపోతే ఒక చిన్న డైలాగో పట్టుకెళ్లేవాళ్ళం, పట్టుకెళ్లి సినిమా హాల్లోనే రికార్డ్ చేసి అందరికి అవి ఇచ్చేవాళ్ళు అనమాట రికార్డర్స్. అవి తీసుకొస్తే దానికి అనుగుణంగా అవి పెట్టి స్ట్రేట్ హుకప్ లో ప్రోగ్రామ్స్ అనమాట అన్ని. అట్లా 3 ఇయర్స్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ చేశాను, అది మాత్రం చాలా మెమొరబుల్ ప్రోగ్రామ్ అని అనిపించింది. తర్వాత ఈ కాప్ 11 అని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది మనకి హైదరాబాద్ లో, ఎన్నో 22 దేశాల నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా ఎన్విరాన్మెంట్ గురించి, దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ గురించి చాలా వర్క్షాప్స్, కాన్ఫరెన్సులు, మీటింగ్స్ రకరకాలుగా జరిగాయి అనమాట, డిఫరెంట్ వెన్యూస్ లో జరిగాయి. రాంబాబు నేను ఇద్దరం అనమాట, తను ఒక వెన్యూకి వెళ్తే నేను ఒక వెన్యూకి వెళ్ళటం, ఒక్కొక్కసారి మన

0: లక్ష్మి న్యూస్ నుంచి కూడా వచ్చేది, అమ్మాయి న్యూస్ పెట్టి తీసుకుని వెళ్ళిపోయేది. ఇంకా అవి వచ్చి మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా, డిఫరెంట్ లాంగ్వేజెస్, దాన్ని మళ్ళీ మనం తెలుగులో రాసుకుని ట్రాన్స్లేషన్ వాళ్ళ వాయిస్ వేస్తూ, ఆ వాయిస్ ఓవర్ మీద మళ్ళీ తెలుగులో వేస్తూ, మళ్ళీ అక్కడ జరిగినవన్నీ ఏ రోజు ఆ రోజు ఆ అబ్బాయి కొన్ని తీసుకొస్తే, నేను కొన్ని తీసుకొస్తే, ఆ అబ్బాయి ఒక స్టూడియోలో కూర్చొని గబగబగబ స్క్రిప్ట్ ఇది రాస్తే, ఒకరు బిట్ అయిపోగానే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకుంటూ రాత్రి 11 అట్లా అయ్యేదన్నమాట. అమ్మా ఇక్కడ 89 నుంచి 99 పదేళ్ళ సర్వీస్ ఇక్కడే హైదరాబాద్ లోనే అయింది. తర్వాత ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వరంగల్. పిల్లలు ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు, మా వారికి ఏమో ఎక్కువ క్యాంప్స్ ఉన్న జాబ్ అనమాట. అమ్మాయిలను వదిలిపెట్టి వెళ్ళలేను, పొద్దున్న 4 వాళ్ళకి అన్ని ఫుడ్ అన్ని చేసి పెట్టేసి బాక్సెస్ సర్దిచ్చేసి ట్రైన్ పొద్దున్నే 6:30 నాంపల్లి స్టేషన్ లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తే ఆ ట్రైన్ కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఏపీ ఎక్స్ప్రెస్ కో లేకపోతే కృష్ణా ఎక్స్ప్రెస్ కో ఎంత అర్ధరాత్రి అయినా వచ్చి ఇల్లు చేరిపోయి, ఎందుకంటే అమ్మాయిలకి మళ్ళీ వాళ్ళు కాలేజీకి వెళ్ళాలి పిల్లలు కదా అని. అట్లా 2 టఫ్ గా వరంగల్ లో చేశాను. అక్కడ వన సంరక్షణ సమితి లేనని వాళ్ళతో ఒక రఘువీర్ గారని ఒక ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్ ఉండేవారు, ఆయన తీసుకెళ్లి ఫీల్డ్స్ లో బాగా ఓబీ రికార్డింగ్స్ కూడా చేయించారు. అక్కడ మాకు తెలియకుండానే ఇంటీరియర్ విలేజెస్ కి వెళ్లి దారిలో వెళ్తూ ఉంటేనే 2-3 మర్డర్స్ అయినాయి. అయినా కూడా అలా దూసుకెళ్లిపోయి లోపల ఇంటీరియర్ విలేజ్ కి వెళ్ళిపోయి వాళ్ళతో ప్రోగ్రామ్స్ అన్ని చేసుకొస్తే మీకు ఎంత గుండె ధైర్యం ఉంది, వాళ్ళందరూ నక్సలైట్లు, మీరు అసలు ఉండాలని ఇంట్లో చెప్పొచ్చారా అనని అడిగారు అనమాట. తర్వాత మాకు అసలు ఏం తెలియలేదు, చక్కగా వాళ్ళు కూర్చున్నారు మాతో పాటు, హాయిగా ఇంటర్వ్యూలు చేసాం అన్ని చేసేసాం వచ్చాం, బ్రహ్మాండంగా మాట్లాడారు, చక్కగా రిసీవ్ చేసుకుని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే బాగుండని చెప్పడం అవన్నీ కూడా
1: తీసుకెళ్ళిపోయి
0: పిల్లలతో ఒక మంచి ప్రోగ్రామ్, రైల్వే స్టేషన్ మీద ఒక ప్రోగ్రామ్ చేసాం అనమాట వరంగల్ లో. అప్పుడు మనక్కడ ఉన్న లైబ్రేరియన్ శ్రీహరి ఉన్నాడు అక్కడ వరంగల్ లో. తర్వాత ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు అని చెప్పాలి, ఆయన గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. ఆయనతో ఒక ప్రోగ్రాము 3 ఇంటర్వ్యూ, బాగా ఏజ్ అయిపోయింది అప్పటికే, మంచం మీద పడుకునే ఉండేవారు. వారం రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి, వారం రోజులు నేను 10 తిరిగాను. ఒక్కోసారి పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇవాళ ఓపిక లేదు, నేనేం మాట్లాడలేనంటే మళ్ళీ బ్యాక్ రావటం, మళ్ళీ వెళ్ళటం, అట్లా వెళ్ళి ఆయనతో 3 ఇప్పుడు మన దగ్గర ఆర్కైవ్స్ లో ఉంది అనమాట ఆ ప్రోగ్రామ్. ఒక మంచి జ్ఞాపకం అది. ఎంవీ రావు గారిది, కాళోజీ నారాయణరావు గారిది, ఈ జస్టిస్ సాంబ శివరావు గారిది, వీళ్ళవన్నీ ఆర్కైవ్స్ లో పెట్టారు ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడాను. అది చాలా మరువలేని జ్ఞాపకం అమ్మా. తర్వాత యాదగిరిగుట్ట కళ్యాణోత్సవం కూడా ఫస్ట్ కవరేజ్ నేనే వెళ్ళాను ఇక్కడ నుంచి. తర్వాత సమ్మక్క సారలమ్మ జాతర ఫస్ట్ టైం లైవ్ మనమే అక్కడ స్టార్ట్ చేసింది. అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర ఉన్న 2 కవర్ చేశాం అప్పుడు, అది కూడా మంచి జ్ఞాపకం అనమాట. ఇప్పుడు మనకి అది స్టేట్ ఫెస్టివల్ కూడా అయింది. అక్కడ 2 అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ కు వచ్చాను. ఇక్కడ మళ్ళీ ఒక 2 అయిన తర్వాత మళ్ళీ కర్నూలు. అది కర్నూలులో ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ గా ఉండేది అనమాట. అక్కడ మార్కెటింగ్ ఏమీ లేదండి, మార్కెటింగ్ బాగా చేయాలి అని అంటే వెళ్ళిన 1 కి 1 lakh అమౌంట్ మార్కెటింగ్ చేసాం. మీ కోఆర్డినేషన్ మీటింగ్ కి వస్తే అసలు 1 lakh అమౌంట్ నువ్వు 1 ఎలా తీసుకొచ్చావు అని డీడీజీ అడిగారు అనమాట మీటింగ్ లో. అన్ని ప్రోమోస్, ప్రతి ప్రోగ్రామ్ కి ఒక డ్రామా స్కీము ప్రోమో చేయమంటే వెంటనే తీసి కలెక్టర్ ఆఫీస్ గా ప్రోమో పెట్టాడు. అబ్బా అద్భుతంగా చేశారమ్మా దానికిషోర్, అప్పుడు అక్కడ కలెక్టర్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఆయన ఎంత ఎంకరేజ్ చేశారు. ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి కర్నూలులో, ఓవర్ నైట్ ఉండి ఎప్పటికప్పుడు కొంతమంది ప్రాణాలు కూడా రక్షించాం మన రేడియో నైట్. వాళ్ళకి ఒక హెల్ప్ లైన్ పెట్టి ఇంజనీర్స్ అందరం కలిసి, సుధాకర్ రెడ్డి అందరూ అప్పుడు ఆగస్ట్ 15 కి పిలిచి సన్మానం కూడా చేశారు డిస్ట్రిక్ట్ కలెక్టర్, అంత రేడియో సర్వీస్ చేసింది అని. తర్వాత శ్రీశైలం శివరాత్రి ఉత్సవాలు కవరేజ్, గర్భగుడిలో 3 భగవంతుడు ఈశ్వరుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఇంకా అసలు ఎప్పటికీ టిల్ మై లాస్ట్ బ్రీత్ నేను మర్చిపోలేను అనమాట అది శ్రీశైలం కవరేజ్. దాని తర్వాత తిరుపతికి వచ్చాను. తిరుపతికి రావడం అంటే నేను ఆలు నేర్చుకున్న ఊరు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కి ప్రోగ్రామ్ హెడ్ గా ఆ ఊరికి వెళ్ళటం, మా అమ్మ నాన్న అక్కడ ఉండటం, అది నాకు మర్చిపోలేని జ్ఞాపకం అనమాట. అక్కడ అద్భుతమైన ప్రోగ్రాములు చేయగలిగాను లావణ్య, ఎంత మంది పెద్ద డాక్టర్ మేడసాన్ అష్టావధానులు, తర్వాత సముద్రాల లక్ష్మణయ్య ఆయన పెద్ద మంచి తిరుపతి ధర్మ ప్రచార పరిషత్ కి ఆయన ఆఫీసర్ గా ఉండేవారు, ద్రావిడ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అరుణాచలం గారు, రాస్ అని ఒక స్వచ్ఛంద సంస్థ మొత్తం స్టేట్ అంతా ఉంది,

0: ఆయన ఒక చిన్న సామాన్యమైన వ్యక్తి, ఇప్పుడు అది నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆర్గనైజేషన్ లెవెల్కి వెదిగిందనమాట, రాయలసీమ సేవా సమితి అని. ఆయనతో ఆయన అనుభవాలు రికార్డ్ చేశాను అనమాట. అప్పట్లోనే ఆయన 80 ఆల్మోస్ట్ 90 ఇయర్స్ కి వచ్చి ఉంటారేమో. ఆయన్ని స్టూడియోకి తీసుకొచ్చి ఆయనతో ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కర్నూలు కేంద్రంలో పనిచేసేటప్పుడు 2 ప్రత్యేకమైన అవార్డులు కూడా తీసుకోవడం జరిగిందమ్మా. సుధాకర్ రెడ్డి గారు, నేను, ఆయన అగ్రికల్చరు, నేను అగ్రికల్చరు, పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డు అని మహాత్మా గాంధీ పేరు మీద ప్రతి సంవత్సరము అవార్డు ఇచ్చేవాళ్ళు అనమాట. నవంబర్ 12 ఆయన ఒకానొకొక్కసారి మన బ్రాడ్కాస్టింగ్ హౌస్ ఢిల్లీకి వచ్చారట శరణార్థుల గురించి ఉద్దేశించి మాట్లాడడానికి. ఆ రోజు జ్ఞాపకంగా మంచి పబ్లిక్ సర్వీస్ చేసిన ప్రోగ్రామ్ ని గుర్తించి అవార్డు ఇచ్చేవాళ్ళు అనమాట. అది కొత్తగా స్టార్ట్ చేశారు. చింత తీర్చిన చింత, చింత పులుపు ఆ చింతని ఎట్లా తీర్చింది అనే దాని మీద యానిమల్ హస్బెండరీ సబ్జెక్టు, దాని మీద ఒక డాక్యుమెంటరీ చేసి పంపించాము. ఫస్ట్ ప్రైజ్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డు. అది ఒక మంచి జ్ఞాపకం. అంతవరకు అసలు ఎప్పుడు కర్నూలు స్టేషన్ లో అవార్డు అనేది లేదు. అక్కడ ఇక్కడ ఫామ్ అండ్ హోమ్ లో అవార్డు అనేది లేదు. ఇక్కడ తీసుకోవడం ఎంత చివరి పిచ్చికైందో అక్కడ అవార్డు అట్లయింది. అక్కడ అవార్డు అక్కడ కర్నూలులో. ఇంకోటి ఏంటంటే కర్నూలు మెడికల్ కాలేజ్ చాలా ఓల్డ్ మెడికల్ కాలేజ్, దానికి గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ నేనున్న టర్మ్ లో జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు, మన ప్రెసిడెంట్ గారు అప్పుడు దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అంతవరకు ఎప్పుడూ అసలు లేదు కర్నూలు మెడికల్ కాలేజ్ మీద. ఆ మెడికల్ కాలేజ్ లో ఉన్న వింగ్స్ మీద డాక్యుమెంటరీస్ చేశానమ్మా, నెంబర్ ఆఫ్ డాక్యుమెంటరీస్. ఆ డాక్టర్స్ నుంచి ఎంత అప్రిసియేషన్ వచ్చిందో చెప్పద్దు అసలు. ఇంతవరకు ఎవరు చేయలేదు మేడం, మీరు మెడికల్ కాలేజ్ మీద చేశారు, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అటెంప్ట్ అని చెప్పి అందరు డాక్టర్స్ అప్రిషియేట్ చేశారనమాట. ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కవరేజ్ అది ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. తర్వాత హైదరాబాద్ కి మళ్ళీ నేను మధ్యలో ట్రాన్స్ఫర్ మీద వచ్చినప్పుడు జీవ వైవిధ్యం మీద ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. ఈ జీవ వైవిధ్య మొక్కలు వాటిని పాపులరైజ్ చేయాలి, ఎందుకంటే మనకి డీజిల్ అవసరం కోసం ఆ మొక్కల్ని పెంచాలి అనేది అప్పుడు మనకు గవర్నమెంట్ దాన్ని చాలా ఒక పెద్ద ఎత్తున దాన్ని ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ ఒకటి అటెండ్ అవ్వడానికి చీఫ్ గెస్ట్ గా డాక్టర్ కలాం గారిని పిలిచారనమాట. ఆ ప్రోగ్రామ్ కవరేజ్కి నేను వెళ్ళాను, నేను ఒక ఇంజనీరింగ్ ఆయన వెళ్ళాము. ఆయన వచ్చి అందరినీ ఒక్కొక్కరిని పలకరించుకుంటూ వస్తున్నారు, ఒక్కొక్క సైంటిస్ట్ ని మీరు ఎక్కడ ఎక్కడానని. అట్లా మేము రేడియో వాళ్ళు కూర్చున్నాము, యూఆర్ ఫ్రమ్ మేడం అని అన్నారు వచ్చి నా దగ్గరికి. నేను గబుక్కన లేదు సార్, ఐఎమ్ ఫ్రమ్ ఆల్ ఇండియా రేడియో, ఐ కేమ్ టు కవర్ ది ప్రోగ్రామ్. ఓ, యూఆర్ వెరీ గుడ్ పీపుల్ అని అన్నారు.
1: గ్రేట్
0: అని అంటే అప్పుడు వీఆర్ ఆల్సో డూయింగ్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఆన్ బయోడీజల్ ప్లాంట్స్ సార్ అన్నాను. ఓ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అమ్మా అని అన్నారు. ఒక ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడే అవకాశం నాకు రేడియో
1: ఇచ్చింది.
0: అదే కాకుండా ఇంకొకసారి అగ్రికల్చర్ లోనే బోర్లాగ్ అవార్డు అనేది చాలా గ్రేటెస్ట్ అవార్డు. నార్మన్ బోర్లాగ్ అని ఆయన వచ్చారు ఒకసారి. ఒక పెద్ద రీసెర్చ్ వర్క్ షాప్ జరిగింది, ఇంటర్నేషనల్ వర్క్ షాప్. ఆయన్ని ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పి మన శాస్త్రి గారు, స్టేషన్ డైరెక్టర్, వెళ్ళమ్మాయి నువ్వు ఇంక మర్చిపోలేవు ఎప్పుడు జీవితంలో ప్రోగ్రామ్ కవర్ చేసి అంటే వెళ్తే వైస్ ఛాన్సలర్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళిద్దరిది రికార్డ్ చేసుకొచ్చి మన రేడియోలో బ్రాడ్కాస్ట్ చేశాము. ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. రేడియో అండ్ ఎన్విరాన్మెంట్ అనే దాని మీద ఒక 2 డేస్ వర్క్ షాప్ జైపూర్ రాజస్థాన్ లో జరిగింది. అక్కడ వర్క్ షాప్ లో ఒక మంచి పేపర్ ప్రజెంట్ చేశాను నేను. మంచి అప్రిసియేషన్ వచ్చింది అనమాట. మనం చేస్తున్న పర్యావరణం మీద ప్రోగ్రామ్స్ చేస్తే అవి అక్కడ వినిపిస్తే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. వేరే స్టేషన్స్ వాళ్ళు అక్కడికి వచ్చిన స్పీకర్స్ కూడా బాగా అప్రిషియేట్ చేశారనమాట. అది కూడా మంచి జ్ఞాపకము. అలాగే ఒరిస్సా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒకటి రూరల్ డెవలప్మెంట్ మీద ఒక వర్క్షాప్కి వెళ్ళాను ట్రైనింగ్కి. అక్కడ కూడా దాని మీద ఒక పేపర్ ముకుంద శర్మ వీళ్ళందరూ వచ్చారనమాట. అప్పుడు అక్కడ కూడా ఒక మంచి ఓవరాల్గా పేపర్ ప్రజెంటేషన్ చేస్తే వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. తిరుపతి కేంద్రంలో సుప్రభాతాన్ని లైవ్ తీసుకురావడం అనమాట. అది ఎలా అయింది, ఒకప్పట్లో ఉండేది మధ్యలో డిస్కంటిన్యూ అయిపోయింది. నా అదృష్టం బాగుండి 25 వసంతాల ప్రోగ్రామ్ జరిగింది తిరుపతి స్టేషన్ కి. ఆ ఉన్న 2 ఏళ్ల సర్వీస్ లో అప్పుడే వచ్చింది అనమాట. అది రకరకాలుగా బ్లైండ్ వాళ్లతో ఒక మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్ పెట్టించాను అమ్మా, ఎంత అప్రిసియేషన్ వచ్చిందో చెప్పొద్దు. అంత మంచి స్టేజ్ ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ చేసి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఈవో కూడా ఒక చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశాం. హోలీ సిటీలో తిరుపతిలో ఉన్నాము, సుప్రభాతాన్ని కూడా రేడియో ఆడియన్స్ కి చేరువ చేయాలనేది మా ఆకాంక్ష సార్ అని

0: అక్కడే స్టేజ్ మీదనే అడగటము, ఆయన వెంటనే ఓకే అనడము, అది పబ్లిక్ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆ ప్రోగ్రామ్ అప్రూవ్ అయిపోవడం అనమాట. తర్వాత నిరాటంకంగా దాని మీద ప్రోగ్రామ్ సుప్రభాతం ఎట్లా చేయాలి ఒక్కొక్క సేవ గురించి ఆయన మీరు చేసి తీసుకురండి అంటే ఆయన చాలా బాగా చేశారమ్మా ఇదే విధంగా కంటిన్యూ చేయండి అని. ఒక 2 ఇయర్స్ లైవ్ సుప్రభాతం వెళ్ళింది, పెద్దవాళ్ళందరూ వినేవాళ్ళు. నేను మా పేరెంట్స్కి ఎస్పెషలీగా ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి నేను ఒక గిఫ్ట్గా ఇచ్చాను, అది అది మాత్రం చాలా మెమరీ. కానీ దురదృష్టవశాత్తు మధ్యలో అది అయిపోయిందని విని చాలా బాధపడ్డాను. మీరు ఉంటే దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు మేడం అని మన వాళ్ళు కూడా చాలా మంది ఇంజనీర్స్ కూడా పాపం బాధపడ్డారు అప్పుడు. అట్లా అయింది. అది కాకుండా తిరుపతిలో ఉన్నప్పుడు ఇంకో జరిగింది ఏంటంటే, మన ఢిల్లీ ఆఫీస్ నుంచి మనకి సంస్కార్ గీత్ అని ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయమని వచ్చింది ఆర్డర్స్. అదేంటంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వివిధ సందర్భాలలో ఆయా ప్రాంతాలలో పాడుకునే పాటలు, అవి రికార్డ్ చేసి మొత్తం ఆర్కైవ్స్ లో పెట్టాలి అని. అవి ఊళ్ళలోకి వెళ్ళి కడుపులో బిడ్డ పడినప్పుడు ఎట్లా పాడుకుంటారు, తర్వాత శ్రీమంతం ఊయల్లో వేయటం, మళ్ళీ అన్నప్రాసలు, ఇవి చనిపోయినప్పుడు కూడా పాడే పాటలు ఉంటాయా అని మనకు తెలియదు. బాడీని పెట్టుకుని పాటలు పాడతారా అనేది కూడా తెలియదు. అట్లాంటివి కూడా రికార్డ్ చేశామన్నమాట. అవన్నీ మళ్ళీ మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి ఆ కామెంటరీ పెట్టి పాటలు పెట్టి మనం ఢిల్లీకి వెంటనే పంపించాలి. అది చాలా టఫ్ జాబ్. ట్రాన్స్ఫర్ హైదరాబాద్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఇంకా పోస్టింగ్ సిబిఎస్ లో ఇచ్చారు. సిబిఎస్ లో మనం చేయలేము, మార్కెటింగ్ అవన్నీ మనకు తెలియదు, లెక్కలు జామాలు అవన్నీ అని చాలా భయపడ్డాను. మీరు అన్ని ప్రోగ్రామ్స్ చేశారు కదా, చేయగలుగుతారు, ఏడీజీ గారు అందరు ఎంకరేజ్ చేయడము, వెంకటేశ్వర్ల గారు అందరూ. సినిమాల గురించి పెద్ద అవగాహన లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ప్రయాణం వేరేగా అయిపోయింది అనమాట. పక్కకి వెళ్ళిపోయింది, ఇంకో కార్యక్రమాలు పక్కకి వెళ్ళిపోయాయి. ఇక్కడ సినిమాలు, సినిమా పాటలు, యుగల గీతాలు, తర్వాత డైరెక్టర్లు, లిరిక్ రైటర్లు, రకరకాలుగా.
1: అలా 2016లో మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు, దట్టు వాణిజ్య ప్రసార విభాగాలకి వివిధ భారతితో కనెక్ట్ అయ్యారు. మేడం అక్కడి నుంచి మేము మీతో వర్క్ చేసాం, మీతో మా కనెక్షన్ అక్కడి నుంచి. అసలు ఏమని చెప్పాలి, నాదస్వరం ఊదితే మేము ఊగినట్టుగా మీ వెనకాల మేము కూడా అలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అసలు మేము గోల్డెన్ ఎరా చూసాము అంటే అది మీతో వర్క్ చేసినప్పుడే అని చెప్పాలి మేడం. ఎన్ని వినూత్నమైన కార్యక్రమాలు, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్. అసలు మీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇది కాదు, మీరు ఇప్పుడు చెప్తుంటే మీ మాటల్లో వింటున్నాను. అసలు మీరు కంప్లీట్ గా మీ జానర్ వేరు, మీరు వర్క్ చేసింది వేరు. మీరు చెప్పినట్లుగా మీకు సినీ రంగం అనేది చాలా
0: తెలీదు. సరే రోజు సినిమా పాటలే బ్రాడ్కాస్ట్ చేస్తాం, రోజు సినిమా పాటలు వాళ్ళు లెటర్లు రాస్తారు, మనం ఆ పాటలు వేస్తాం. ఇంతవరకే కాకుండా దీన్ని ఏదన్నా ఒక ట్విస్ట్ తిప్పాలి ఎక్కడో చోట. ఈ పాటల ప్రోగ్రామ్ ని ఇంకా కొంచెం ఏదన్నా రకరకాలుగా మలిస్తే ఎట్లా ఉంటుంది.
1: ట్విస్ట్ కాదు, చాలా పెద్ద ట్విస్ట్ చెప్పారు మేడం. మీరు డైరెక్టర్ స్పెషల్ చేసేవారు, సినీ దర్శక రత్నాలని ఏ డైరెక్టర్ ఏమేమి మూవీస్ చేసేవారు అది చేసేవాళ్ళం. తర్వాత లిరిక్ రైటర్ గురించే స్పెషల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. తర్వాత బళారే చిత్రం అని అది ఎంత గొప్పది,
0: డ్యూయట్స్ మీద ఒక ప్రోగ్రామ్,
1: డ్యూయట్స్ చేసేవాళ్ళు, ఒక మూవీనే చూపించేసేవారు ఒక అరగంటలో మొత్తం దాని గురించి మంచిగా రాసేవారు.
0: బళారే చిత్రం అని పాలకోడేటి సత్యనారాయణ గారు అని ఆయన ఈటీవీకి కూడా కొన్ని స్క్రిప్ట్స్ ఇట్లా రాశానమ్మా అని ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చారు ఒకసారి. మన రేడియోలో కూడా చేస్తే బాగుంటుందేమో ఒకసారి చూడండి అని. సరే దీన్ని ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించి సరే చేద్దాం సార్ అని, మీరు ఒక ఒక స్క్రిప్ట్ రాసుకురండి అంటే మీరు టీవీకి ప్రొడక్షన్కి రాసుకొచ్చారు అది వేరు, మాకు రేడియోకి తగినట్టుగా రాసుకురండి అని అంటే పాపం ఆయన రాసుకొచ్చారు అనమాట. దాంట్లో మనము ప్రొడక్షన్లో మీరందరూ పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఆ బిట్టు తీసి వేయటం, ఆ పాట
1: మూవీ చూసేవాళ్ళం మేడం, ప్రొడక్షన్ నేనే చేసేదాన్ని, ఆ బిట్టు చూసి ఆ డైలాగ్ దగ్గర ఆ బిట్టు
0: వేయడం, పాట
1: దాన్ని ఆడియో విజువల్ ఉండదు, దానికి శ్రోతకు వినసొంపుగా దృశ్య కావ్యంగా మనం మలచాలి.
0: మన రేడియో గొప్పతనమే అదే లావణ్య, ఇప్పుడు మన గొంతుకులే వినిపిస్తాయి మనుషులు చూడరు. కానీ ఒక నాటకం ప్రసారం అయిందంటే
1: స్క్రీన్ మీద మనకి అంత
0: స్క్రీన్ మీద మొత్తం దృశ్యం వింటున్న లిజనర్ మొత్తం ఊహాచిత్రం అనమాట. ఆవిడ ఇలా వస్తుంది పోతుంది అన్ని ఇంకా సినిమా రీల్ లాగా ఊహించుకోవడానికి ఒక మంచి
1: మాధ్యమం
0: అనమాట రేడియో. అట్లా మనం
1: సరిగమలు సరాగాలని అసలు ఎంత మ్యూజికల్ ఫీచర్
0: చాలా
1: సరిగా మోహన్ కృష్ణ గారితో
0: హిందుస్థానీ మ్యూజిక్ లో ఎలా చేయొచ్చు, శాస్త్రీయ సంగీతంలో పాటలు ఏంటి, లలిత గీతాలుగా ఉన్న పాటలు ఏంటి, అట్లా రకరకాల సాంగ్స్ ఏ రాగం.

0: కంపోజ్ చేశారు,
1: ఏ రాగంలో ఏ పాటలు,
0: ఏ పాటను
1: కంపోజ్, అవి ఏ ఏ సినిమాల్లో ఉన్నాయి, అవి ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ కాదు, మళ్ళీ
0: కొత్తది, కొత్త తరాన్ని కూడా,
1: కొత్త పాటలు, పాత పాటలు, మధ్యలో వచ్చిన 80ల దశకంలో వచ్చిన పాటలు అన్ని మేళవింపుగా
0: చాలా రీచ్ అయింది. అలాగే ప్రోమోస్ అంటే మేడం డాక్టర్ కె విజయ్ గారు
1: ప్రతి ప్రోగ్రామ్ కి ఇప్పుడు ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం అనగానే అప్పుడే ప్రోమో తయారైపోవాలి, దాన్ని ఇంకా పొద్దున్న సాయంత్రం వరకు 4 సార్లు 10 సార్లు వేసేయాలి. ఏదో కొత్త ప్రోగ్రామ్ చేస్తున్నట్టున్నారు కదండి అని మళ్ళీ మనకి లిజనర్స్ ఫోన్ చేయాలి.
0: మేడం మీరు ఉన్నప్పుడు ఏ ప్రొడక్షన్ వింగ్ ఖాళీ ఉండేది కాదు, ఏ స్టూడియో ఖాళీ ఉండేది కాదు, అన్ని మన రికార్డింగ్స్ జరుగుతుండేవి. ప్రొడక్షన్ అడిగేవాళ్ళు ఇంకా అంత వివిధ భారతిలో ఉంటారా, ప్రొడక్షన్ వేరే వాళ్ళకి ఇవ్వరా, ఖాళీ లేదు సిస్టమ్,
1: గొడవలు వచ్చాయి,
0: అంత డెడికేటెడ్ మేడం, చాలా ఇష్టంగా చాలా హార్ట్ఫుల్ గా చేసేవాళ్ళం మేడం.
1: చాలా పాపం మీరు కూడా చిన్నపిల్లల తల్లులు అందరూ, మేమంటే అప్పటికి ఇంకా ఏదో లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళం, మీరు ఇంకా చిన్నపిల్లలు ఉన్నా కూడా పాపం మీకు లేట్ అవుతుందేమంటే పర్వాలేదు మేడం, ఇది కంప్లీట్ చేసి వెళ్తామండి,
0: వినాలి, విని బాగుందని చెప్పాలి అని మేము ఎంత తపన పడి
1: ప్రోమో రాసుకొచ్చేసి ఇలా చేద్దామా మేడం, అలా చేద్దామా మేడం, దాన్ని ఇలా మారుద్దాం, దానికి ఈ మ్యూజిక్ బిట్ వేస్తామా, ఇట్లా రకరకాలుగా మనకి అప్పుడు క్యాజువల్ గా ఉన్న రాజ్యలక్ష్మి,
0: అవును,
1: తర్వాత లైబ్రేరియన్ గా ఉన్న ఆదిలక్ష్మి గారు, అందరూ లక్ష్మీదేవులందరూ అంత సహకరించారు, అందరూ అంత సహకరించారు అన్నమాట ప్రతి ప్రోగ్రామ్ చేయడానికి.
0: శాంతి వెంకటేష్,
1: శాంతి ఇంకా అసలు అతుకుపోయి పాపం ఉండేది ఎప్పుడు,
0: మేము పంపించేవాళ్ళం మేడం బలవంతంగా, ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి, ఈవినింగ్ వరకు కూడా ఉండి చేసేవాళ్ళం మేడం,
1: చేసేవాళ్ళు
0: ఆదిలక్ష్మి మేడం, సాటర్డే హాలిడే అయినా సరే లైబ్రరీని వచ్చి వర్క్ చేసేవాళ్ళు.
1: నాటకాలు కూడా చేశాం కదా,
0: నాటకాలు అసలు మీ వాయిస్ పోలిపూర్ణం అసలు మర్చిపోగలము మేడం, ఎంత నవ్వుకునేవాళ్ళం ప్రొడక్షన్ అప్పుడు, నవ్వుకునేవాళ్ళం రేడియోలో విన్నప్పుడు, నవ్వుకునేవాళ్ళం, ఎంత మంచి మంచి ప్రోగ్రామ్స్, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు మేడం మీరు. మళ్ళీ ఇందులో మనం గుర్తు చేసుకోవాలంటే భావగీతం రోజు ఒక 5 నిమిషాలు,
1: ఎంత మంది మంచి డైరెక్టర్లు వచ్చారు, సినిమా యాక్టర్లు,
0: అవును,
1: రోజారమణి గారు వచ్చారు,
0: పాత
1: గారు, కోటా శ్రీనివాసరావు గారు, శేఖర్ కమ్ముల గారు,
0: అవును,
1: శ్రీమణి లిరిక్ రైటర్,
0: మహానటి మూవీ డైరెక్టర్ నాగశ్విన్,
1: నాగశ్విన్ వచ్చారు, మా మదర్ కూడా రేడియోలో చేస్తారండి, ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను నేను, ఇమేజ్ హాస్పిటల్స్ తరపున ఆవిడ హలో డాక్టర్ ప్రోగ్రామ్ కి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, అప్పుడు మా అబ్బాయి ఇట్లా నాగశ్విన్ అండి ఆవిడ చెప్పే వరకు తెలియదు మనకి.
0: ఘంటసాల సావిత్రి గారితో కూడా పెళ్లి చేశారు కదా మేడం,
1: సావిత్రమ్మ గారి ఇంటికి వెళ్లి పాపం ఆయన మన చౌదరి గారని మా సీనియర్ ప్రొడ్యూసర్ ఇక్కడ, ఆయన ఏమండి ఆవిడ ఊర్లోకి వచ్చారు, ఏమ్మా నువ్వు వివిధ భారతిలో ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు కదా చొరవ ఉంది మాట్లాడడానికి అని వచ్చాను, అడుగుతాను నేను, వచ్చి చేస్తారా ప్రోగ్రామ్ అంటే, అయ్యో ఎందుకు రాము సార్, మేము అలాంటి వాటి కోసం అలా వేచి చూస్తూ ఉంటామండి అంటే, పాపం ఆయన వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అక్కడ ప్రోగ్రామ్ చేస్తే, అది కూడా పాపం 2 ఎపిసోడ్స్, 2 1 అవర్ ప్రోగ్రామ్స్ చేసాము.
0: మన అనౌన్సర్స్ రాజుబాబు సార్, బాలకృష్ణ గారిని కూడా గుర్తు చేసుకోవాలి, ఎన్ని చక్కటి చర్చా కార్యక్రమాలు కూడా,
1: అన్ని ప్రోగ్రామ్స్ లో రామారావు గారు రిటైర్ అయినా కూడా ఆయన వచ్చి మన దగ్గర ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి ఒక లైవ్, స్త్రీల కార్యక్రమానికి ఒక లైవ్, వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు సుమా అని మళ్ళీ వాళ్ళకి హింట్లు ఇచ్చేవాళ్ళం,
0: ఎంత సంతోషపడిపోయేవారో మేడం,
1: పెద్దవాళ్ళు పాపం వాళ్ళ బాధలు చెప్పేవాళ్ళు, రాజబాబు గారు వాళ్ళకి సముదాయిస్తూ ఆయన కాంపేరింగ్ చేయడం, ప్రోగ్రామ్ అంత కనెక్టివిటీ అయిపోయింది అనమాట ఆ ప్రోగ్రామ్ లో, వాళ్ళకి ఇష్టమైన పాటలు, ఆ పెద్దవాళ్ళు పాపం ఎక్కువ రేడియోనే వింటారు కదా, టీవీ ముందు అస్తమానం కూర్చోలేరు, వాళ్ళకి టీవీ ఛాన్స్ దొరకదు, పిల్లలుంటే వాళ్ళు క్రికెట్ కామెంటరీ అంటారు ఇంకోటి అంటారు, వీళ్ళకి రేడియో అయితే అస్తమానం వీళ్ళతో ఉంటుంది, అవి మర్చిపోలేమండి అని పాపం వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, వాళ్ళు ఉత్తరాలు రాసేవాళ్ళు వయోవృద్ధులు, ఆ ప్రోగ్రామ్ మన కోసం పెట్టారు, చాలా బాగుంది ప్రోగ్రామ్, మాత్రం ఆపకండి కంటిన్యూ చేయండి అనేవాళ్ళు. తర్వాత ఏమో యోగా డే కూడా,
0: యోగా డే
1: ప్రైమ్ మినిస్టర్ అంతా ఆయన వెళ్ళి అక్కడ యోగా చేసి అన్ని సెలబ్రేషన్స్ చేస్తున్నారు కదా, మనం కూడా ఒక యూనిట్ కి హెడ్ గా ఉన్నాం, మనం కూడా ఎందుకు యోగా డే చేయకూడదని యోగా మాస్టర్ ని పిలిపించి మన జగ్గి వాసుదేవ్ గారి శిష్యులు వాళ్ళని పిలిపించి మ్యూజిక్ స్టూడియోలో మనతో పాటు అప్పుడు సివిల్ వింగ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, చక్కగా యోగా డే సెలబ్రేషన్,
0: స్పెషల్ డేని వదిలిపెట్టలేదు మేడం, దాన్ని సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు అసలు,
1: అదే ఏ ఇంపార్టెన్స్ ఉన్నది, ఇప్పటికి కూడా శ్రోతలు అడుగుతారు మేడం మీరు అప్పుడు చక్కగా ఈ రోజు యోగా డే అంటే దాని గురించి చెప్పేవాళ్ళండి, ఈ రోజు వెంగమాంబ జయంతి అంటే ఆవిడ గురించి చెప్పేవాళ్ళండి, అట్లా మాకు ఓహో ఈ రోజు మాకు అన్ని తెలిసేవి, తర్వాత ఎవరు చేయలేదు మేడం అలాగో అనేవాళ్ళు అనమాట, అవి ఏదో ఒక ప్యాషన్ అనమాట. వివిధ భారతి అంటే ఆల్మోస్ట్ నేను ఫ్లాగ్ అండ్ ఆఫ్ ది సర్వీస్ కి వచ్చాను, అప్పుడు కూడా నాకు చేయాల్సిన అవసరం లేదు,
0: అప్పుడు కూడా మీరు కొత్తగా సర్వీస్ లో జాయిన్ అయినట్టే వర్క్ చేసేవాళ్ళు మేడం, అందుకని మీ వెనక మేము కూడా అలా వర్క్ చేసుకుంటూ చాలా నేర్చుకున్నాం మీతో పాటు,
1: అట్లా మంచి మంచి జ్ఞాపకాలతో ఈ 90 వసంత

0: వాళ్ళ ప్రయాణం రేడియోలో ఇప్పుడు జరుపుకుంటున్న ఈ సందర్భాల్లో ఇవన్నీ ఒకసారి సినిమా రీల్ తిప్పినట్టుగా.
1: కానీ 2019 వచ్చేసింది, మీ రిటైర్మెంట్ కూడా వచ్చేసింది మేడం, కానీ అది ఇప్పటికే మాకు జ్ఞాపకమే, మధుర జ్ఞాపకం. 5 రోజులు మనం చేసుకున్నాం మీ రిటైర్మెంట్ సెలబ్రేషన్.
0: అవును, శ్రోతలు వచ్చారు, శ్రోతలు వచ్చి వాళ్ళందరూ మాట్లాడటం ఎంత గొప్పగా అనిపించింది.
1: ఒక ఆఫీసులో కాకుండా ఒక కుటుంబంలో కలుపుకుని వెళ్ళిపోయేవారు మేడం, ఆ ప్రేమను మేము ఇప్పటికీ మర్చిపోలేము.
0: అట్లా అంటే వాళ్ళ యాంగిల్లో ఆలోచించి వాళ్ళకి ఏది చేస్తే బాగుంటుంది ఇట్లా ఆలోచించుకుంటూ ప్రోగ్రామ్స్ పెంచుకుంటూ వచ్చేసాం. ఏమిటండి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రామ్ రోజు కోటి పెట్టేస్తున్నారు అనని ఒక్కోసారి అనౌన్సర్లు నా మీద కోపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
1: అవును,
0: మీరు ఇలా తక్కువ మనం మార్చేస్తే ఎలాగండి అనని.
1: అండ్ ఇంకొకటి కూడా, మన రిటైర్మెంట్ ఫంక్షన్ నాకు బాగా గుర్తు, మన కొలీగ్స్ అన్నారు ఎవరైనా రిటైర్ అయితే వివిధ భారతిలో రిటైర్ అవ్వాలి, ఇంత ప్రేమ అనురాగంతో ఆవిడ మీరు ఇంత ప్రేమగా పంపిస్తున్నారు అనే మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి మేడం మీతో. మరి చివరిగా మన ఈ 90 వసంతాలు మనం జరుపుకోవడం సందర్భంగా చివరిగా శ్రోతలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: శ్రోతలు, ఇప్పుడు ఈ 90 వసంతాల ఆకాశవాణి సంబరాల ఉత్తేజంతో మరిన్ని మంచి మంచి కార్యక్రమాలతో మీరందరూ కూడా, ఇప్పుడున్న యంగ్స్టర్స్, నూతనంగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ గా అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి మరింత చేరువు కావాలి. వాళ్ళ నాడిని తెలుసుకుని వాళ్ళకు అనుగుణంగా మీరు కార్యక్రమాలు రూపొందించి ఆ ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం కాదు అభ్యర్థిస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ కళలని పోషించే సంస్థ మనది, కళలని ప్రోత్సహించే సంస్థ మనది. ఇవి నిరంతరం ఈ కళలన్నీ కూడా అంతరించిపోకుండా తరతరాలకి, అప్పటి తరం వాళ్ళకి మనం ఇప్పుడు వింటున్నాం, ఇప్పటి తరం వాళ్ళు మన పిల్లలు మన జనరేషన్స్ తరతరాలకి నిరంతరంగా అందించే సాధనంగా ఆకాశవాణి ఎప్పుడూ ఉంటుంది, ఉండాలి కూడా. అలాగే శతమానం భవతి అంటారు 100 సంవత్సరాలు అయితే, ఆ సంవత్సర ఆశీర్వాదం కోసం మనం అందుకునే రాబోయే తరుణాల్లో మనం అందుకోబోతున్నాం. ఈ నూతన కార్యక్రమాల నిర్వాహకులందరూ కూడా ఒకరి మీద ఒకరు పోటీతో, ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఉంటే గానీ
1: హెల్తీ
0: కాంపిటీషన్, అలాగని గొడవలతో కాకుండా పోటీపడి చక్కటి ఆలోచనలు మంచి వినూత్నంగా సరికొత్తగా కార్యక్రమాలను రూపొందించే దిశగా మీరందరూ ముందుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి నా అనుభవాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి 90 వసంతాల ఆకాశవాణికి, ఆకాశవాణి సిబ్బందికి, సహకరించిన క్యాజువల్స్కి, ప్రియాతి ప్రియమైన శ్రోతలకి మరొక్కసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, శుభాభివందనాలు.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి ఇక్కడికి వచ్చి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నారు, మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం అమ్మా.

ఇంతవరకు మీరు 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము జరిపిన రేడియో ప్రయాణంలో మధుర జ్ఞాపకాలు విన్నారు. ఈనాటి వనితాలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అభిషేకం చిత్రం కోసం. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ గ్రామం నుండి, పోకలగూడెం నుండి చిట్టెంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, పుల్లయ్య, సత్యవతి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. ఇదే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు చండ్రగొండ మండలం నుండి నేరెళ్లకుంట వేద భారతి ప్రభాకర్, దుర్గహారిక, సుధాకర్, ప్రవీణ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం మీకోసం వినండి అభిషేకం చిత్రం నుండి ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట దానవీర సూరకర్ణ చిత్రం నుండి. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, వనిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు, ఇంకా వీరి మిత్రబృందం, వీరందరి కోసం మీకోసం వినండి దానవీర సూరకర్ణ చిత్రం నుండి ఈ పాట.
1: చిత్రం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన చక్రవర్తి సంగీతాన్ని మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారుబోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామ్మూర్తి, స్వరూపరాణి, పెద్దిబోయిన సుధాకర్, లలిత, కాగితపు వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్, జక్కుల నరేష్, హర్షిత, జోషిక, అర్జున్ వీరందరూ కోరుతున్న పాట ఖైదీ చిత్రంలోనిది.

శ్రోతలు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి డాడీ చిత్రం కోసం. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపొడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరి కోసం మీ కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి నా దేశం చిత్రం నుండి ఈ పాట. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నాలా ఏరియా నుండి ఏలూటూరు శ్రీనివాస్, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోహిత్. ఇంకా ఇదే పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియా నుండి ఏలూటూరు వెంకటేశ్వర్లు, కమల, దీప, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం మీకోసం వినండి నా దేశం చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దాగుడు మూతలు చిత్రం నుండి ఈ పాట. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కళాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, లీలా, కర్ణ, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనూష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడం ఉమాశంకర్, రజిత, సాత్విక, జాడిపెంటయ్య, జుగుల్ కిషోర్, ఖండేల్వాల్, సంగం రాములు, జయలక్ష్మి, మురళీధర్, భూతాడ, ఇంకా వీరి మిత్రబృందం, వీరందరి కోసం మీకోసం వినండి దాగుడు మూతలు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాలు వింటున్నారు. స్పష్టమైన ప్రసారాల కోసం ట్యూన్ చేయండి 100.1 MHz. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పూజ చిత్రంలోనిది. మరి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నుండి సైనిక్పురి కాలనీ నుండి మోకాళ్ళ శేఖర్, సుమతి, జబ్బా సర్వయ్య, నరసింగుల రాంబాబు, సునీత, జన్నీ, బన్నీ, మోకాళ్ళ సర్వయ్య, కన్నపాసి, చిన్నపాసి, రాధాపాసి, ఇంకా వీరిమిత్ర బృందం వీరందరి కోసం మీకోసం వినండి పూజ చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట శివ చిత్రంలోనిది. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు శ్రీనివాస్, యశోద, సతీష్, ప్రశాంతి, శైలజ శ్రీనివాస్, ఫణి, విజయ, సూర్యకుమార్, పద్మావతి, భార్గవ వీరందరూ కొత్తగూడెం నుంచి కోరుతున్నారండి. వినండి శివ చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో శ్రోతలు వినబోతున్న పాట దళపతి చిత్రం నుండి. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ విమల సాహితీ అపార్ట్మెంట్స్ నుండి జల్ది విద్యాధర్, శైలజామిత్ర, కళ్యాణి, కృష్ణవేణి, పరాంకుశం, ఝాన్సీ ముడుంబై, వేదమిత్ర, సోంపాక సీత, ఫణీంద్ర విన్నకోట, రవీంద్రాచారి కొండపాక, పార్లపల్లి నాగేశ్వరమ్మ, అబ్దుల్ నజీర్, అద్దంకి లక్ష్మి, అంజనీ గాయత్రి, బాలా త్రిపుర సుందరి, మార్కండేయులు, బెహరా నాగభూషణ్ రావు, జేవి కుమార్ చేపూరి, దీపక్ న్యాతి, మునగ రామ్మోహన్ రావు, కోగంటి ఉషారాణి, శాంతిశ్రీ, శ్యామ్ సుందర్, కేజీ వేణు, విజయలక్ష్మి పండిట్, తుమ్మల దేవరావు, ఫర్జానా.

ఇందిరా, పాటిబండ్ల కవిత, శాంతిశ్రీ, లలిత, లక్ష్మణరావు, మల్లిక, మేడిశెట్టి సుభద్రకృష్ణ, మోహనకృష్ణ, మిద్దె సురేష్, నక్కా కుమారస్వామి, పద్మావతి, సోమయ్య, రాజేశ్వర్, రవీంద్రబాబు, షెహనాజ్, శిరీష, సునంద, ఇంకా వీరి మిత్రబృందం. వీరందరి కోసం, మీకోసం వినండి దళపతి చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో శ్రోతలు వినబోతున్న పాట సుమంగళి చిత్రంలోనిది. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ పెదనాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవాచారి, ప్రవీణ్చారి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం మీకోసం వినండి సుమంగళి చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి రక్త సింధూరం చిత్రం నుండి ఈ పాట. మరి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కోర్స రేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగ చైతన్య, ధరణి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు ఇదే పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు భద్రాచలం ఏరియా గనవరం గ్రామం నుండి షరీఫ్, అశోక్, కుశాల్, దేవన్య వీరందరి కోసం మీకోసం వినండి రక్త సింధూరం చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట, ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా ఇంకా వీరి కుటుంబ సభ్యులు ఇదే పాటను మా కోసం ప్రసారం చేయమని కోరుతున్నారు. రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయ ఇంకా ఇదే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం సంజయ్ నగర్ కాలనీ నుండి టిఎన్వీఎస్ శర్మ, చైతన్య లక్ష్మి, మానస, గాయత్రి, ఈశ్వర్, రమా కనకలక్ష్మి, ధన, మణిమూర్తి, దుర్గా, రామ, కోలువెన్న సంధ్యాప్రసాద్, మేఘమిత్ర, నాగమల్లిక, భాగ్యవల్లిక, ఉమా, కిషోర్, సుమ, విక్రమ్, సుధా, గోపి, విష్ణు, తులసి, వీరందరి కోసం మీకోసం వినండి భూకైలాస్ చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాలు వింటున్నారు. స్పష్టమైన ప్రసారాల కోసం ట్యూన్ చేయండి 100.1 మెగాహెర్ట్స్. ఏకచిత్రగానం శీర్షికన జేఎస్ఆర్ కంబైన్స్ వారి ప్రేమదేశం చిత్రంలోని పాటలను ఏకచిత్రగానంగా శ్రోతలు వినబోతున్నారు.

మీరింతవరకు జేఎస్ఆర్ కంబైన్స్ వారి ప్రేమదేశం చిత్రంలోని పాటలను ఏకచిత్రగానంగా విన్నారు. ఏకచిత్రగానం శీర్షికన ఇంతటితో సమాప్తం.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సంసారం ఒక చదరంగం, చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు. ఇప్పుడు వినండి దీపు నిత్యామేనన్ ఆలపించిన ఈ గీతం, చిత్రం అలా మొదలైంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతలు వింటున్నారు. రాజా చిత్రం కోసం చిత్ర పాడిన పాట వినండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: వర్షం చిత్రం కోసం

0: మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: వర్షం చిత్రం కోసం ఎస్పి చరణ్ సుమంగలి పాడిన పాట వినండి. ఈ పాటకు సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతలు వింటున్నారు. మనసంతా నువ్వే చిత్రం కోసం చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో చివరిగా వాన చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట వినండి.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇప్పుడు జానపద గేయాలు ప్రసారమవుతాయి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు జానపద గేయాలు వింటున్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై జానపద గేయాలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో చివరిగా ఈ పాఠం.

మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈసారి రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ప్రపంచాన్ని జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈసారి రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ప్రపంచాన్ని జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువేనని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనశ్రీ అనసూయ సీతక్క అన్నారు. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈసారి రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 2న పెరడ్ గ్రౌండ్స్ లో జరిగే ఈ వేడుకలను ఉదయం 8:30 ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు అవతరణ ఉత్సవ కార్యక్రమాలను గంటన్నర వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వేడుకలకు హాజరయ్యే అతిథులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలంటూ సూచించారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఏడాది తిరిగేలోగా వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల సముదాయానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. విద్యార్థినుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా పలు జిల్లాల్లో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని స్నేహ సంఘాల ఆధ్వర్యంలో ఈ మాక్ పార్లమెంట్ను ఏర్పాటు చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జనగామ, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల్లో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో సమావేశమైంది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం ఈ నెల 15న జీవో నెంబర్ 679 జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ కమిటీ మొదటిసారి సమావేశమైంది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. జూన్ 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికల విద్య, వివాహానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా 0 నుంచి 10 ఏళ్లలోపు బాలికలకు పోస్టాఫీస్ లేదా బ్యాంకులో సుకన్య సమృద్ది ఖాతాను తెరవచ్చు. సుకన్య సమృద్ది యోజన పథకం గురించి ఏటూరు నగరం తపాలా కార్యాలయం పోస్ట్ మాస్టర్ గోపికృష్ణ ఆకాశవాణికి వివరించారు.
1: ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ అన్నది చిన్నపిల్లలు, ఆడపిల్లలైన వాళ్ళు 0 నుంచి 10 ఇయర్స్ లో పిల్లలకి ఎలిజిబిలిటీ ఉంటుంది స్కీమ్. రేపటి తరం కోసం ఆడపిల్లలకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి స్కీమ్. ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి ఒక మంచి అవకాశంగా ఈ స్కీమ్ ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టంలో 30 DEO పోస్టులను ఖాళీగా ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు, డీఏలు, పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించకుండా ఉపాధ్యాయులను ప్రభుత్వం తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. రాష్టంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాళ్లుగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారం అందించడం అత్యంత అవసరమన్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా, ఎవిడెన్స్ యాక్షన్ సంస్థల

0: సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచాన్ని జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువేనని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. కొంగరకలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్నేహ సంఘాల మాక్ పార్లమెంట్, అమ్మకు అక్షరమాల కార్యక్రమం, అంగన్వాడీ యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలికలు కార్పొరేటర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గర్భధారణ దశ నుంచి 3 ఏళ్ల వయసు వరకు పిల్లల పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని సీతక్క తెలిపారు. వచ్చే 5 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మొదటి రోజు గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి భారీ మార్పు ఉండదు. ఆ తర్వాత 4 రోజుల్లో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. రేపు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ చేపట్టిన మహాధర్నాకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు మద్దతు తెలిపారు. ఎన్నికల ముందు చేవెళ్ల కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, వరి ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మంచిర్యాల జిల్లా సీసీసీ సింగరేణి గెస్ట్ హౌస్ లో దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ,
1: రైతులు చాలా ఇబ్బందులు ఉన్నా నెల రోజుల నుంచి కళ్ళల్లో దానం ఉన్నా ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనకుండా చిన్న చిన్న కారణాలతోటి రైస్ మిల్లర్లు కానీ కమిషన్ ఏజెంట్లు కానీ ప్రభుత్వం సమాజం లేవని మనుషులు లేవని ఇలాంటి చిన్న చిన్న కారణాలు ఏ ప్రభుత్వానికైనా పరిశ్రమ ప్రొక్యూర్మెంట్ చేయాల్సిందే. అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు వ్యవస్థ చేయాలి? కేంద్ర ప్రభుత్వం చాలా ప్రజలతో నిధులిచ్చింది. మండలానికి గిడ్డం కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఆ గిడ్డం కూడా నిర్మాణం కాలేకపోయినాయి. ఆ గిడ్డం కూడా నిర్మాణం చేసుకుంటే
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా వినియోగించి సామాజిక అభివృద్దికి దోహదపడే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ. आदौ मुख्याः वार्ताः. कर्णाटके कांग्रेस दलस्य नेतृत्वे विधायक दलस्य नेतुः चयनाय उपवेशनं प्रवर्तते. म्यांमारस्य राष्ट्रपतिः मिन आंग लाइंग इत्यसौ अद्य 5 दिवसीय भारत यात्रायै बिहारस्य गयां सम्प्राप्तः. तेन महाबोधि मंदिरस्य दर्शनं कृतम्. ऋतुविज्ञान विभागेन उक्तं यत् वायुमण्डलीय परिस्थितिभिः अनुमीयते यत् दक्षिण पश्चिम प्राविट् आगामिषु 4-5 दिनेषु केरलस्य तमिलनाडोः च कतिपय भागेषु आगमिष्यति. अमेरिकायाः रक्षामन्त्री पीट हेक्सेत् इत्यसौ अवोचत् यत् यदि सन्धेः प्रयासाः विफलाः भविष्यन्ति चेत् अमेरिकायाः सेना ईरानं विरुध्य सैन्यकार्याचरणं विधातुं पूर्णरूपेण सन्नद्धा वर्तते. अपि च बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति स्पर्धायां भारतस्य सात्विक साईराज रंकीरेड्डी चिराग शेट्टी इत्यनयोः युगलं निर्णायकचक्रे प्रविष्ट.

రేపటి ప్రసార ముఖ్యాంశాలు. రేపు ఉదయం 10:55 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమంకు తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రేపు ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఏ స్నేహ స్వరూప్. 6:35 ప్రసారమయ్యే రైతు సమాచారంలో మల్చింగ్ వల్ల లాభాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఈ మాసపు పాట, పాటంటే మనం వింటే, రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య. 7:20 చిత్రగీతాలు వింటారు. 7:30 రసమయి సాహితీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం ఎపిసోడ్ నెంబర్ 41 కనువిప్పు తాతోలు నిహారిక గారి కథానిక ప్రసారమవుతుంది. ఇంకా పొగాకు వాడకం వల్ల కలిగే నోటి క్యాన్సర్, తీసుకునే జాగ్రత్తల గురించి డాక్టర్ ఎం నవీన్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ సింగిరాల శ్రీనివాస్. అనంతరం చిత్రగీతాలు వింటారు. 8:30 ఉద్యోగవాణి ప్రసారమవుతుంది. 8:35 శుభాకాంక్షలు అనంతరం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కులిపాక శంకర్రావు. 9:30 పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలు రూపకం నిర్వహణ శ్రీ కులిపాక శంకర్రావు. అనంతరం చిత్రగీతాలు వింటారు.

రేపు ఉదయం 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి అనంతరం చిత్రగీతాలు వింటారు. 12:10 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:40 చిన్నారి లోకం. ఈ కార్యక్రమంలో సెయింట్ మేరీస్ హై స్కూల్ కొత్తగూడెం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితా లోకం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 2:30 కిరణలహరి ప్రసారమవుతుంది. 3:00 నాటకం. 4:00 చిత్రగీతాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:15 జానపద సంగీతం. 7:45 కిరణలహరి ప్రసారమవుతుంది. 8:30 చిత్రగీతాలు వింటారు. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత రవి వాసవీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మీరింతవరకు ఈ పూట మరియు రేపటి ప్రసార ముఖ్యాంశాలు విన్నారు.

0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: అభినందన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వినండి.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో చివరిగా చక్రం చిత్రం కోసం చక్రి పాడిన పాట వినండి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి

స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనానికి కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 1,40,000 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు 1 పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు ఈ విధంగా. ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించే ముందు కొన్ని ప్రమాణాలున్న జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ డ్రోన్లను చక్కగా మన యొక్క వ్యవసాయంలో ఉపయోగించి చక్కటి ఫలసాయాన్ని పొందగలరని రైతులందరికీ సూచిస్తున్నారు. ఈ విధంగా రైతులు వ్యవసాయంలో డ్రోన్లను ప్రధానంగా పురుగు మందుల పిచికారికి వినియోగిస్తున్నారు. పురుగు మందులు పిచికారి చేయడానికి కూలీల కొరత ఎక్కువగా ఉండటం వలన వివిధ పంటల్లో డ్రోన్లను వినియోగించి రైతులు పురుగు మందులు పిచికారి చేస్తున్నారు. అలాగే అభ్యుదయ రైతులు డ్రోన్లను కొనుగోలు చేసి కొన్ని ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. రానున్న కాలంలో డ్రోన్ల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వ్యవసాయ పంటల్లో డ్రోన్లతో పురుగు మందులు పిచికారి చేయడానికి కొనుగోలు చేసేటప్పుడు పాటించవలసిన కనీస ప్రమాణాలను ఈ విధంగా తెలియజేస్తున్నారు మన నిపుణులు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌర విమానయాన శాఖ, వ్యవసాయ శాఖ వారు డ్రోన్ల నియమాలను 2021లో రూపొందించడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ, భారత ప్రభుత్వం వారు వ్యవసాయంలో డ్రోన్లతో పురుగు మందులు పిచికారి చేయటానికి పాటించవలసిన నిర్దిష్ట ప్రమాణాలను 2022 ఏప్రిల్ 2023 విడుదల చేయడం జరిగింది. కావున అభ్యుదయ రైతులు, డ్రోన్ల ఆపరేటర్స్ ఈ నిర్దిష్ట ప్రమాణాలపై అవగాహన ఏర్పరచుకొని పాటించాలి. వివిధ పంటల్లో డ్రోన్లతో పురుగు మందులు పిచికారి చేయడం కొరకు నిర్దిష్ట ప్రమాణాలను పాటించడం అనేది డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడం కొరకు కొనుగోలు చేసేటప్పుడు కనీస ప్రమాణాలను పాటించడం అనేది మరొక అంశం. ముఖ్యంగా యువ రైతులు డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో వివిధ రకాల డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఒక కంపెనీకి మరో కంపెనీకి డ్రోన్ల మధ్య వ్యత్యాసము ఉంది. గత 3 సంవత్సరాల నుండి

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వారు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడానికి అనేక పరిశోధనలు చేపట్టి నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించడం జరిగింది. అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ కంపాసాగర్ వారి ఆధ్వర్యంలో వివిధ పంటల్లో నిర్దిష్ట ప్రమాణాలను పాటించి డ్రోన్లతో పురుగు మందులు పిచికారిపై క్షేత్ర ప్రదర్శన కార్యక్రమాలను రైతు పొలాల్లో నిర్వహించడం జరుగుతుంది. కావున పరిశోధన ఫలితాలు, క్షేత్ర ప్రదర్శన ద్వారా సేకరించిన సమాచారం మేరకు వ్యవసాయంలో డ్రోన్లు వినియోగించడానికి కొనుగోలు చేసేటప్పుడు పాటించవలసిన కనీస ప్రమాణాలను రైతులు సూచించడమైనది. కనీస ప్రమాణాలను రైతులకు సూచించడం జరిగింది. డ్రోన్లు కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా తయారీదారుడికి పౌర విమానయాన శాఖ ఆమోదించిన టైప్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అంటే డ్రోన్ నియమాలు 2021-23 ప్రకారం వ్యవసాయంలో చిన్న డ్రోన్ 25 కిలోల కంటే తక్కువ స్థూల బరువు ఉన్న వాటిని మాత్రమే వినియోగించాలి. రైతులు డ్రోన్లు కొనుగోలు చేసేటప్పుడు చూసుకోవలసిన మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే యుఐఎన్. ప్రతి డ్రోన్కి ఒక యుఐఎన్ ఉంటుంది. తయారీదారుడు తప్పనిసరిగా టైప్ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఆ మోడల్ను పత్రాలను నమోదు చేసుకుంటే పౌర విమానయాన శాఖ వారు డిజిటల్ స్కై ఫోటో కార్నర్ యుఐఎన్ ఇవ్వడం జరుగుతుంది. రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఉదాహరణకు ఒక మోటార్ సైకిల్కు ఏ విధంగా చాయిస్ నంబర్ ఉంటుందో అలాగే డ్రోన్కు యుఐఎన్ అనేది ఉంటుంది. డ్రోన్ నియమాలు 2021-23 ప్రకారం యుఐఎన్ లేకుండా డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడం చట్టరీత్యా నేరమని గమనించాలి. కావున డ్రోన్ కొనుగోలు చేసేటప్పుడు యుఐఎన్ వ్రాసిన డిజిటల్ స్కై ఫోటో కార్నర్లో నమోదై ఉండాలి. ఒకవేళ పాత డ్రోన్ను మరొకరి దగ్గర నుండి కొనుగోలు చేసేటప్పుడు యుఐఎన్ నమోదయ్యి ఉంటే దానిని ఫారం D3 అనే పత్రాన్ని వినియోగించి ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వారి పేరు మీద నమోదు చేసుకోవాలి. అలాగే డ్రోన్ కొనుగోలు చేసి వ్యవసాయంలో వినియోగించడానికి పౌర విమానయాన శాఖ భారత ప్రభుత్వం చే గుర్తింపబడిన సంస్థ నుండి పైలట్ లైసెన్సు పొంది ఉండాలి. ఈ విధంగా శాస్త్రవేత్తలు, నిపుణులు మన వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లను ఏ విధంగా వినియోగించుకోవాలి, ఈ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు, ప్రమాణాలు మనం పాటించాలి, చక్కగా పాటించి చక్కగా మన వ్యవసాయ క్షేత్రంలో ఈ డ్రోన్ల ద్వారా మందులను పిచికారి చేసి చక్కటి పంటలు పండించి లాభదాయకంగా రైతులందరూ ముందుకు సాగగలరని ఆశిస్తూ ఈ విధంగా మనకు సూచనలు తెలియజేశారు.

మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, సీతయ్య సినిమా నుండి.

Seneye gittim binarım. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7 గంటల 5 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. విధానసౌధలో ఈ సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ లో భారత జంట ధ్రువ్ కపిల, తనీష్ కాస్ట్రో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యయోచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలో రేపు పర్యటించనున్నారు. కొట్టాయంలో ప్రసిద్ధ మలయాళ దినపత్రిక

0: దీపిక 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాల వేడుకలను ఉపరాష్టపతి ప్రారంభించనున్నారు. అనంతరం కన్నూరులో రాజ్యసభ ఎంపీ సి సదానందన్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్టపతి పర్యటనను పురస్కరించుకుని కేరళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎన్నికలు, రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన పారదర్శక మార్గదర్శకాలకు అనుగుణంగానే ఖచ్చితంగా నిర్వహించబడుతున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్లో జరిగిన 2వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన ప్లింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించినట్లు సిఈసి స్పష్టం చేశారు.
1: Elections in India are held strictly as per the Constitution of India, electoral rolls, electoral laws and the transparent instructions issued by Election Commission of India from time to time. No right and no left. It's only law. It's only transparency. You know how many electors are there in India? You add the continent of America, North America, South America, the entire Europe, the entire Australia, the entire Africa, and still 8 crores counting. We are roughly 95 crores plus today.
0: లోక్ సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించారని సిఈసి ఓటర్ల జాబితా నిర్వహణ, ప్రత్యేక తీవ్ర సవరణ పోలింగ్, లెక్కింపు విధానాలపై ప్రజెంటేషన్లతో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అభియాన్ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించేలా ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా రసాయన ఎరువులను సమతుల్యంగా, విచక్షణారహితంగా ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే వాతావరణ మార్పులు, సవాళ్లను తట్టుకునేలా రైతులకు సకాలంలో అవసరమైన తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పూణే ఎన్డీఏ 150వ కోర్స్ ప్యాసింగ్ అవుట్ పారేడ్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందన్నారు. మారుతున్న భద్రతా వాతావరణంలో సైనిక నైపుణ్యాలు లింగభేదం లేవని పేర్కొంటూ మహిళా క్యాడెట్లను కొనియాడారు. ఈ కోర్సులో మొత్తంగా 353 మంది క్యాడెట్లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా వారిలో 236 మందికి జేఎన్యూ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో 21 మంది విదేశీ క్యాడెట్లు కూడా ఉన్నారు.
2: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు.
3: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.

మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హ్లైంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు రోజు మయన్మార్ అధ్యక్షుడు బీహార్లోని గయను సందర్శించి మహాబోధి ఆలయంలో పూజలు చేశారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చారు. యుమిన్ ఆంగ్ హ్లైంగ్ భారత్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడంపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. అలాగే ఒక బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. మయన్మార్ అధ్యక్షులు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో మాట్లాడడానికి క్షేత్రస్థాయి సందర్శనల కోసం మంగళవారం ముంబైకి వెళతారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకుగాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 7 లక్షల రూపాయలు జరిమానా విధించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వినియోగదారుల రక్షణ చట్టం

0: సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 7 లక్షల రూపాయలు జరిమానా విధించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం అథారిటీ ఈ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈ చర్య వినియోగదారుల సమాచారాన్ని పొందే హక్కును మరింత బలపరుస్తుందని మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ లో భారత జంట ధ్రువ కపిల, తనిషే క్రాస్టో, జపాన్ కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈరోజు జరిగిన హోరాహోరీ సెమీఫైనల్స్ లో భారత జంట జపాన్ కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి చెందారు. ఇదిలా ఉంటే పురుషుల డబల్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన బలమైన జోడీ సియో సుంగ్జే, కిమ్ వోన్ హోలతో భారత ఆటగాళ్లు తలపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం విధానసౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ్యులు తనను తమ నాయకుడిగా, తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు డీకే శివకుమార్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ధృవీకరించింది. శివకుమార్ ను నాయకుడిగా ఎన్నుకునే తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యులందరికీ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్యాభివృద్ది రంగంలో సరికొత్త మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సేతు పథకం కింద పరిశ్రమల భాగస్వామ్యాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయ తరుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
1: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
0: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
1: నిజంగా
0: 16 అనాల నిజం.
2: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1855 1తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
3: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో మామిడి కోత ఎగుమతులు రూపకం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

పండ్లలో రాజాఫలం మామిడి. మామిడి అంటే అందరికీ ఇష్టంగానే ఉంటోంది. మరి కొన్ని చోట్ల మామిడి పండ్లు విరివిగా కాస్తూ ఉంటాయి, కొన్ని చోట్ల మామిడి ఫలం కాసేందుకు అనుకూల పరిస్థితులు ఉండవు, కాబట్టి ఎగుమతి చేస్తూ ఉంటారు. మామిడి పండ్ల కోత విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. దాపోలి చిక్కంతో కాయలను కోస్తే నాణ్యతగా ఉంటాయి. అలాగే ఈ మధ్యకాలంలో ఎన్నో రకాలుగా కాయలను దెబ్బతినకుండా కోయడం జరుగుతోంది. ఏది ఏమైనా ఎగుమతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచంలో మామిడి సాగులో అగ్రస్థానంలో ఉంది మన భారతదేశం. మన దేశంలో మామిడిని ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కృష్ణ, ఖమ్మం, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు, కడప జిల్లాలలో ఎక్కువగా మామిడి సాగులో ఉంది. మామిడి పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రం ఎంతగానో ముందుగానే ఉంది. ఎగుమతికి అనుకూలమైన రకాలు ఎన్నో ఉన్నాయి. బంగినపల్లి, అల్ఫాన్సో, దసేరి, కేసరి, సువర్ణరేఖ, ఇమాం ఫసంద్, చౌసా రకాలు. వీటిలో మన రాష్ట్రంలో పండిస్తున్న బేబీషాన్ అంటే బంగినపల్లి రకానికి విదేశాల్లో ఎంతగానో ఆదరణ ఉంది.

0: మన రాష్టం నుండి మామిడి పండ్లను హాంకాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లండ్, సింగపూర్, మలేషియా, సౌదీ అరేబియా, కువైట్ మొదలైన దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉత్పత్తిలో మనం అగ్రగాములైన, ఎగుమతి విషయంలో మన పొరుగు రాష్టాలైన మహారాష్ట, గుజరాత్ కన్నా వెనుకబడి ఉన్నాం. ఎగుమతి రంగంలో ముందుకు సాగాలి అంటే దిగుమతి చేసుకునే దేశాలు నిర్వహించే నాణ్యత ప్రమాణాలు, వాటిని సాధించాలంటే పాటించాల్సిన యాజమాన్య పద్దతుల గురించి సరైన అవగాహన ఉండాలి.
1: మామిడి పండ్లను ఎగుమతి చేయాలంటే కొన్ని ప్రమాణాలు పాటించాలి. ఎందుకంటే డిమాండ్ ఉంది కాబట్టి, మన దగ్గర ఉత్పత్తి ఉంది కానీ ఎగుమతిలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే సరైన ధర పలికే అవకాశం ఉంది. ముందుగా కాయలన్నీ పూర్తిగా తయారైన తరువాతే ఒకే సైజు కలిగి ఉన్నప్పుడు మాత్రమే కోయాలి.
0: పండ్లు నిగనిగలాడుతూ మంచి రంగులో, సహజ సువాసన కలిగి అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి.
1: పండ్ల మీద ఎటువంటి మచ్చలు, పగుళ్లు ఉండకుండా చూసుకోవాలి.
0: పండ్లు క్రిమికీటకాల వల్ల గాని, రోగాల వల్ల కాని కలిగే లక్షణాలు లేకుండా చూసుకోవాలి.
1: పండు మీద దుమ్ము, ధూళి ఉండకూడదు.
0: పండు మీద తేమ ఉండకూడదు.
1: కాయ మెత్తబడి ఉండకూడదు.
0: మామిడికాయలను ఎగుమతి చేయాలంటే కోత సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. మామిడి చెట్ల నుండి కాయల్ని కోసేటప్పుడు వాటికి ఎలాంటి దెబ్బ తగలకుండా డాపోలీ పరికరాన్ని వాడుకోవాలి.
1: 75-80% పక్వం చెందిన కాయలను మాత్రమే కోయాలి. వీటి బరువు రకాన్ని బట్టి 10 గ్రాములు అటూ ఇటుగా, ఒక్కొక్క పండు బరువు రకాన్ని బట్టి ఈ విధంగా ఉండాలి.
0: బంగినపల్లి 350 గ్రాములు ఉండాలి. చౌసా, దసేరి 300 గ్రాములు, అల్ఫాన్సో 250 గ్రాములు, కేసరి 235 నుండి

0: 265 గ్రాముల వరకు ఉండొచ్చు. సువర్ణరేఖ 240 నుండి 270 గ్రాముల బరువు ఉండాలి.
1: కాయలను 5 నుండి 7 సెంటీమీటర్ల పొడవు కాడలతో కోసి ఆ తరువాత ప్యాక్ హౌస్ కు తీసుకువెళ్లే ముందు 1 సెంటీమీటర్ వరకు కత్తిరించాలి.
0: తోటలో పండ్లను ఉదయం వేళల్లో అంటే 6 నుండి 10 గంటల లోపే కోసుకోవాలి.
1: ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు ఈ మామిడి పండ్లను కోయకూడదు, ఎందుకంటే నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది.
0: సముద్రం ద్వారా ఎగుమతికైతే ఆకుపచ్చ రంగు కలిగి తెల్లని మచ్చలు కనిపించకుండా ఉండేలా కాయలను 7 నుండి 9% పంచదార శాతం కలిగి ఉన్న కాయలను ఎంపిక చేసుకోవాలి. ఇవి 20 నుండి 25 రోజులు నిల్వ ఉంటాయి.
1: ఇక విమానాల ద్వారా ఎగుమతి చేసినట్లయితే పిండి ఏర్పడిన 100 నుండి 105 రోజుల్లో కోసుకోవాలి. ఆ కాయలు ఆకుపచ్చ రంగు కలిగి తెల్లని మచ్చలు స్పష్టంగా కనిపిస్తాయి. వీటిలో 9-10% పంచదార శాతం ఉండాలి. కాయలు 17 నుండి 20 రోజుల వ్యవధి వరకు నిల్వ ఉండేలా చూసుకోవాలి.
0: ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలంటే పిండి ఏర్పడిన 108 నుండి 110 రోజుల్లో కోయాలి. వీటిలో పంచదార 9 నుండి 11% ఉంటుంది. వీటిని 10 నుండి 12 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు.
1: ఇక క్షేత్రస్థాయిలో చక్కెర కొలమానాన్ని తప్పనిసరిగా రిప్రాక్టోమీటర్ సహాయంతో కొలవాలి. తప్పనిసరిగా తోటలోని వేరువేరు ప్రదేశాల నుంచి కనీసం 5 కాయలను ఎంపిక చేసుకుని వాటి సరాసరి చక్కెర శాతాన్ని లెక్కించాలి. ఇక దూర ప్రాంత రవాణా కోసం 8-9 డిగ్రీల బ్రిక్స్ నుంచి 10-13 డిగ్రీల బ్రిక్స్ వరకు చక్కెర శాతం ఉన్న కాయలను ఎంపిక చేసుకోవాలి. ఇక కండ తప్పనిసరిగా లేత పసుపు పచ్చ రంగుని కలిగి ఉండాలి. కాయలు కోసే సమయం 10 గంటలకు ఎంతో మంచి సమయం.
0: కాయల కోతను కూడా చక్కగా నిర్వహించాలి. కత్తెరలు, సికిచర్లు, కోత పరిముట్లు పండ్ల కోతకు వినియోగించాలి. ఉక్కుతో తయారు చేసిన కత్తెరలు, సికిచర్ పరికరాలని తప్పనిసరిగా ఉపయోగించాలి. కాయలను 6 నుండి 7 సెంటీమీటర్ల తొడుమలతో కోయాలి. భూమికి దగ్గరగా ఉన్న కాయలను 2 నుండి 3 సెంటీమీటర్ల తొడుమలతో కోయాలి. ఎక్కువ ఎత్తులో ఉన్న కాయలను డాపోలి హైఏహెచ్ఆర్ చేసిన నవీన పరికరాలతో కోయాలి. ప్లాస్టిక్ క్రేట్స్ అడుగు భాగాన కాగితాలను మెత్తని పరుపుగా అమర్చాలి. కాయ తొడుమలను 2 నుండి 3 సెంటీమీటర్లు ఉండేలా కత్తిరించాలి. ఇతర కాయలకు తగలకుండా ప్యాక్ హౌస్లోకి తరలించాలి. కాయలను 2 నుండి 3 వరుసలుగా ప్లాస్టిక్ క్రేట్స్లో అమర్చాలి. కోతకు ఉపయోగించిన పనిముట్లను శుభ్రంగా కడిగి ఆరపెట్టాలి. కాయ కోత తరువాత వాటిని 6 గంటలలోపు ట్రక్కులతో ప్యాక్ హౌస్ కు తరలించాలి. తోట నుంచి తీసుకువచ్చిన క్రేట్స్ ను వాహనంలోకి ఎక్కించాలి.
1: ఇక కాయల కోత విషయంలో మనం గమనించాల్సింది సొనకార్చడం. ఈ సొనకార్చడంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. కాయమీద ఉండే చర్మానికి సొన అంటుకోకుండా తప్పనిసరిగా సొనకార్చు పద్ధతిని అవలంబించాలి. పరిస్థితులు వీలును బట్టి సొనకార్చు పద్ధతిని తోటలోగాని లేదా ప్యాక్ హౌస్లోగాని చేయాలి. క్షేత్రస్థాయిలో అయితే సొనకార్చు పద్ధతిని కోత కోసిన వెంటనే అవలంబించాలి. అలా కుదరనట్లయితే సొనకార్చు పద్ధతిని ప్యాక్ హౌస్లో చేయాలి. సొనకార్చుట వెదురుతో చేసిన చట్రాన్ని భూమి నుంచి 4 అడుగుల ఎత్తులో 3 నుంచి 3.5 సెంటీమీటర్ల ఎడంలో వెదురు కట్టెలను సమాంతరంగా అమర్చాలి. దీని ద్వారా కాయలు కదలకుండా ఉంచి సొనకార్చేలా చేయవచ్చు. సొనకారు చట్రంపై కాయలను పెట్టే ముందు కాయలను చేతితో తీసుకుని తొడిమ భూమి వైపునకు ఉండేలా అమర్చాలి. తొడిమలను 1 నుంచి 0.5 సెంటీమీటర్ల వరకు పదునైన కత్తెరతో కత్తిరించాలి. కాయల నుంచి సొన సజావుగా నేలమీదికి కారే విధంగా అమర్చాలి. ఈ విధంగా తలకిందులుగా పెట్టిన తరువాత కాయలను జాగ్రత్తగా వెదురు చట్రంపై ఒకదాని పక్కన మరొకటి అమర్చాలి. ఈ విధంగా అమర్చిన కాయలను 2 గంటల పాటు కదిలించకుండా ఉంచాలి. సొనకార్చు పద్ధతుల కోసం పరిజ్ఞానం గల కూలీలతో మాత్రమే ఈ పని చేయించాలి.
0: ప్యాక్ హౌస్లలో చేపట్టాల్సిన పనులను కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. కాయలను ప్లాస్టిక్ క్రేట్స్లో ప్యాక్ హౌస్కు తరలించి మంచినీటితో కడగటం ద్వారా కాయపైన ఉన్న మలినాలు, ఇతర వ్యర్థాలను తొలగించుకోవచ్చు. ప్యాక్ హౌస్లలో పనిచేసేవారు విధిగా చేతులకు తొడుగులను, శరీరానికి

0: సాఫ్రాన్ను ధరించాలి. మామిడికాయలను ప్రధానంగా 3 తొట్లలో శుభ్రం చేయాలి.
1: కాయలను శుద్ధి చేసే విధానం కూడా మనకు తెలిసుండాలి. మొదటి తొట్టిలో, ఈ తొట్టిలో తక్కువ గాఢత గల డిటర్జెంట్ అంటే 10 లీటర్ల నీటిలో 10 గ్రాముల బెనోమిల్ ద్రావణం 1 లీటరు నీటికి 0.5 గ్రాములు, తేమ కారకం ఇంటెడ్రాన్ 10 లీటర్ల నీటిలో 10 మిల్లీలీటర్లు కలిగి ఉంటోంది. కాయలను క్రేట్స్తో సహా 3 నిమిషాల పాటు ఈ తొట్టిలో ముంచి ఉంచాలి. వ్యాధికారకాలను తొలగించేందుకు, ఉపరితలాన్ని స్టెరిలైజేషన్ చేయడానికి మామిడిలో ఈ పద్ధతి చాలా ముఖ్యమైనది. ఇక 2వ తొట్టి. ఈ తొట్టి నుంచి నీటితో నింపబడి ఉంటోంది. ఈ తొట్టిలో మంచి నీటితో నింపబడి ఉంటోంది. కాయలను క్రేట్స్తో సహా 3 నిమిషాలు కడగడం ద్వారా వ్యర్థాలను తొలగించవచ్చు. ఇక 3వ తొట్టిలో నీరు 200 ppm సోడియం హైపోక్లోరైడ్ ప్రోక్లోరజ్ కలిగి ఉంటోంది. ఈ తొట్టిలోని నీరు 52 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటోంది. ఈ తొట్టిలో కాయలను 2-3 నిమిషాల పాటు ఉంచాలి. ఈ విధంగా కాయలను కడిగి ప్లాట్ఫామ్ పై ఉంచడం వల్ల తేమను తొలగించవచ్చు. మిగిలిన తేమను తొలగించేందుకు కాయలను పలుచని మస్లిన్ గుడ్డతో తుడిచి వాటిని వేరే బల్లపై పెట్టడం ద్వారా తొందరగా ఆరే విధంగా చేయవచ్చు.

మామిడికాయలను మగ్గవేసే పద్ధతులు చాలా ఉన్నాయి. మామిడికాయలు చెట్ల మీద మగ్గుతాయి, కాని అలా మగ్గనివ్వకూడదు. ఎందుకంటే చెట్లపై కాయలు సమంగా పండవు, రంగు కూడా పేలవంగా ఉంటోంది, నాణ్యత కూడా తక్కువగా ఉంటోంది. అలాగే పలుమార్లు కోతలు కోయాల్సి వస్తోంది. ఈ కారణాల వలన మామిడికాయలను ఆకుపచ్చగా గట్టిగా పక్వానికి రాగానే అవి మగ్గకముందే కోసి కృత్రిమ పద్ధతుల ద్వారా పండించుకోవాలి. వరి లేదా బోదగడ్డి ఉపయోగించి మామిడికాయలను మాగవేస్తారు. బయటి ప్రదేశాల్లో కోసిన కాయలను గుట్టలుగా పోసి వాటిని వరిగడ్డి లేదా బోదగడ్డితో కప్పుతారు, లేదా గాలి చొరబడని గదుల్లో నేలపై పరిచిన వరి లేదా బోదగడ్డి మీద మామిడికాయలను వరుసగా అమర్చి మగ్గనిస్తారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో స్థానిక మార్కెట్ల కోసం ఈ పద్ధతిని ఇంకా ఉపయోగిస్తున్నారు. కర్ణాటక, మరికొన్ని దక్షిణ ప్రాంతాలలో మామిడికాయలను గదుల్లో ఉంచి పొగబెట్టడం ద్వారా కూడా మాగవేస్తారు. ఈ సాంప్రదాయ పద్ధతుల వలన కాయలు మగ్గడానికి చాలా రోజులు పడుతోంది. అయితే సాంప్రదాయ పద్ధతులు కాకుండా ఇప్పుడు ప్రస్తుత పద్ధతుల ద్వారా కూడా మాగవేస్తున్నారు. మామిడికాయలు వివిధ పక్వదశల్లో ఉండడం వలన అన్ని కాయలు సమంగా మగ్గవు. అలాగే నిద్రావస్థలో ఉన్న నల్లమచ్చ తొడిమకుళ్ళు ఎక్కువై అపార నష్టాన్ని కలుగజేస్తాయి. అందువలన వాణిజ్య సరళిలో చేసే వర్తకంలో మామిడిని కృత్రిమంగా రసాయనాల ద్వారా మాగవేస్తారు. ఈ పద్ధతిలో కాల్షియం కార్బైడ్, ఆ తరువాత ఎథిలిన్ను ఉపయోగించి మామిడికాయలను మగ్గనిస్తారు. కాల్షియం కార్బైడ్తో మామిడికాయలను ఏ విధంగా మగ్గవేస్తారంటే, కాల్షియం కార్బైడ్తో పండిన పండ్లు ఆరోగ్యానికి హానికరం, వినియోగదారునికి విషంలా పనిచేస్తాయి. వాటిని తినడం వలన మానవ శరీరంలో అవయవాలు దెబ్బతింటాయి, జీవనక్రియలు మందగిస్తాయి, శరీరంలో రక్తహీనత ఏర్పడుతోంది, మూత్రపిండాలు దెబ్బతింటాయి, ఒక్కోసారి ఆరోగ్యం కోలుకోని విధంగా దెబ్బతింటోంది. ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ రూల్స్ 1955 రూల్ నెంబర్ 44AA ఈ ప్రకారం కాల్షియం కార్బైడ్తో పండ్లను మాగబెట్టడం కూడా నిషేధించడం జరిగింది. దీనిని అతిక్రమించిన వారికి 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతోంది. ఇథలిన్ వాయువును ఉపయోగించి పండ్లను మాగబెట్టడం, ముఖ్యంగా మామిడి, అరటి, సపోటాకాయలు పక్వానికి అంటే 3 వంతులు తయారై వచ్చి ఉండాలి. ఇథలిన్ వాయువును ఉపయోగించేందుకు ఇథలిన్ రైపెనింగ్ చాంబర్స్ ఏర్పాటు, అలాగే వాణిజ్యపరంగా ఇథలిన్ వాయువు లభ్యత, వీటి గురించి రైతులకు వ్యాపారస్తులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. మామిడికాయలను రైపెనింగ్ చాంబర్లో ఉంచి 100 నుండి 150 ppm ఇథలిన్ వాయువును ప్రవేశపెట్టి 12 నుండి 24 గంటలు చాంబర్ తలుపులు తెరవకుండా ఉంచాలి. తరువాత కాయలు 4-5 రోజులలో మంచి రంగు సంతరించుకొని పక్వానికి వస్తాయి. అప్పుడు ఉపయోగించడానికి, అలాగే ఎగుమతులకు ఎంతగానో ఉపయోగపడతాయి.

0: ముఖ్యంగా మనం మామిడిని ఎగుమతి చేయాలంటే ఆ కోత దశ అనేది మనం ఏ మార్గం ద్వారా రవాణా చేయాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ముందుగా మనం సముద్ర మార్గం ద్వారా గానీ లేదా విమానాల ద్వారా గానీ రవాణా చేయవచ్చు. అదే విమానాల ద్వారా రవాణా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు ఖర్చు ఎక్కువ అవుతుంది. అందువల్ల మన భారతదేశ రైతులు ముఖ్యంగా సముద్ర మార్గం ద్వారా రవాణా చేయడానికి ప్రిఫర్ చేస్తారు. సముద్ర మార్గం ద్వారా రవాణా చేయాలనుకున్నప్పుడు ముందుగా అంటే కోత దశ నుండి 95 నుంచి 100 రోజుల లోపు అంటే ముదురు ఆకుపచ్చ రంగు కలిగి 7 నుంచి 8 చక్కెర శాతం కలిగి ఉంటే అలాంటి పండ్లను మనం కోసుకున్నట్లయితే అవి 20 నుంచి 25 రోజుల వరకు నిల్వ ఉంటాయి. సో అందువల్ల మనం సముద్ర మార్గం ద్వారా రవాణా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాలు కూడా సుమారుగా 95 నుంచి 100 రోజుల వ్యవధిలో కోసుకోవచ్చు. మనం ఆ రంగు చెప్పవచ్చు, ముదురు ఆకుపచ్చ రంగు ఉంటుంది. ముదురు ఆకుపచ్చ నుంచి లేత ఆకుపచ్చ రంగుకి మారే సమయంలో మనం కోసినట్లయితే అవి 20 నుంచి 25 రోజుల వరకు నిల్వ ఉంటాయి. సముద్ర మార్గం ద్వారా రవాణా చేసుకోవచ్చు. అదే విమానాల ద్వారా రవాణా చేయాలంటే తొక్క మీద బూడిద రంగు పొర అద్దినట్లు తెల్లగట్టి మచ్చలు కనిపిస్తాయి. ఆ సమయంలో అంటే సుమారుగా 105 రోజుల నుంచి 110 రోజుల సమయంలో, పొద్దు నుంచి 105 నుంచి 110 రోజుల సమయంలో మనం కోసుకున్నట్లయితే వాటిని విమానాల ద్వారా రవాణా చేసుకోవచ్చు. ఇవి 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ముందుగా ఏంటంటే మనం కోయటానికి మహారాష్ట్రలోని దాపోలి కృషి విద్యాపీఠం వారు ఒక దాపోలి చిక్కం అని తయారు చేశారు. దానికి ఒక పళ్ళ చక్రము, అదేవిధంగా కత్తి, అదేవిధంగా వల ఉండేది. సో దీని ద్వారా కోసినప్పుడు కాయ అనేది మనకి నేలకి తగలదు. సో నేలకి తగిలినట్లయితే దెబ్బ తగిలి కుళ్ళు కలిగించే సూక్ష్మజీవులు కాయలో ప్రవేశిస్తాయి. కాబట్టి ఈ దాపోలి కృషి విద్యాపీఠం వారి చిక్కం వాడినట్లయితే మనకి కాయ అనేది కొంచెం తొలితో సహా సుమారుగా 5 నుంచి 7 సెంటీమీటర్ల తొడుగుతో సహా కోయొచ్చండి. కోసిన తర్వాత వెంటనే వాటిని ఎండలో పెట్టకుండా తొడుము కిందకు ఉండేటట్లు ప్లాస్టిక్ క్రేట్లలో పెట్టినట్లయితే సొనంతా కారిపోతుంది. లేదట్లయితే ఆ సొనంతా కాయకి తగిలి మచ్చలు ఏర్పడి ఎగుమతికి పనికిరావు. అందువల్ల మనం ఎగుమతి చేయాలంటే తప్పనిసరిగా ప్రతి కాయ పట్ల శ్రద్ధ తీసుకోవాలి. 2-3 కాయలు చిక్కంలో పట్టినన్ని కాయలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ తొడుము అనేది బరువుగా ఉండటం వల్ల చిక్కంలోంచి బయటికి అంటే వల్ల నుంచి కింద వైపుకే కారిపోతుంది అన్నమాట. సో 3 కాయలు లేదా 4 కాయలు పడుతుంది ఆ వలలో. పట్టినవన్నీ తీసి మళ్ళీ కింద పెట్టేటప్పుడు జాగ్రత్తగా ప్లాస్టిక్ క్రేట్లలో పెట్టుకున్నట్లయితే మనకి ఎలాంటి హాని జరగకుండా సూక్ష్మజీవులు చేరకుండా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మనం చల్లటి నీరుతో కడిగేయచ్చు, లేదా మనకి సోడియం హైడ్రాక్సైడ్, మనం NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్, వాషింగ్ సోడా 0.1% వాషింగ్ సోడా రసాయనంతో కడిగేసి తర్వాత మళ్ళా నీటి ద్రావణంతో నీటితో శుభ్రంగా కడిగినట్లయితే మనం ఈ చెప్పిన పురుగు మందుల అవశేషాలు లేకుండా పోతాయి అన్నమాట. అయితే ప్రపంచంలో ఎగుమతి చేయాలంటే తప్పనిసరిగా ఎక్కడికి ఎగుమతి చేయాలన్నా 0% పురుగు మందు అవశేషాలు మాత్రమే ఉండాలి. అంటే ఎలాంటి పురుగు మందులు వాడకూడదు. ముఖ్యంగా కాయ సైజు పెరిగే సమయం నుంచి కాయ కోసే వరకు కూడా ఎలాంటి రసాయన పురుగు మందులు వాడకూడదు. అన్ని కాయలు ఒకే రకంగా ఉండవు. ప్రపంచ మార్కెట్ లో మనం ఎగుమతి చేయాలంటే కాయ సైజు 250 నుంచి 300 గ్రాములు ఉంటే అవి మనకి ఎగుమతికి అనుకూలం. అంటే 1 కిలోకి 3 నుంచి 4 కాయలు మాత్రమే ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా అమలు పరుస్తున్న గ్రేడింగ్ విధానం 4 రకాలు, కేషర్, ఆల్ఫాన్సో, దశరి, బంగినపల్లి, వీటిలో మనకి గుజ్జు శాతమే అధికంగా ఉంటుంది. టెంకా అన్నిట్లో సాధారణంగానే ఉంటుంది. సో అలాంటి కాయల్లో 250 నుంచి 350 గ్రాములు తూగే కాయల్ని సెలెక్ట్ చేసుకుని మనం గ్రేడ్ చేసుకుని పెట్టుకోవాలి. అదేవిధంగా ముదరని, చిన్న సైజు, పగిలిన, నలిగిన, నొక్కులు సొట్టలు ఉన్న కాయల్ని ఏరివేసి పక్కన పడేయాలన్నమాట. వాటిని లోకల్ మార్కెట్ కు వినియోగించుకోవచ్చు. మామూలుగా అయితే మనం నిల్వకి 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ కాయల్ని 6% మైనపు ద్రావణంలో ముంచి తీసినట్లయితే ఒక 5-6 రోజులు ఆలస్యంగా మనకి పండుతాయి. ఆ వారం నుంచి 10 రోజుల వరకు ఎక్కువ నిల్వ చేసుకోవాలి. 6% మైనర్ గ్రౌండ్ లో ఒకసారి ముంచి తీస్తే సరిపోతుంది అనమాట. మన కాయ పండకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
1: గ్రేడింగ్ ప్యాకింగ్ లో కూడా కొన్ని మెలకువలను పాటించాలి. ప్యాకింగ్ చేయడానికి టెలిస్కోపిక్ కార్గేటెడ్ ఫైబర్ బోర్డ్ బాక్సులను ఉపయోగించాలి. అట్టపెట్టెలపైన ఆకర్షించే బొమ్మను, అవసరమైన సమాచారాన్ని

పొందుపరచాలి. ఈ సమయంలో కాయలపైన చిన్న మచ్చగాని లేదా చిన్న దెబ్బగాని తగిలితే అవి నిరాకరించబడతాయి. సరాసరి 300 నుండి 350 గ్రాములు తూగిన కాయలను గ్రేడింగ్కు ఎన్నుకోవాలి. అట్టపెట్టెల్లో 10 నుండి 13 కాయలను పొందుపరచాలి. అట్టపెట్టె బరువు 4.5 కిలోలకు మించకుండా చూసుకోవాలి.

0: పాలిటైజేషన్ 12 పెట్టెలను ఒక వరుసలో ఉంచడానికి సరాసరి పరిమాణం గల చెక్కతో తయారు చేసిన కొయ్య చిత్రాన్ని ఎన్నుకోవాలి. బాక్సులను 18 వరుసల వరకు అమర్చి కట్టాలి. ఈ మొత్తాన్ని కలిపి పెలెట్ అని పిలుస్తారు. ఎగుమతి చేసేటప్పుడు కూడా అదనపు సమాచారం తప్పనిసరి. గుర్తు, ఉత్పత్తి, రకం పేరు, ఉత్పత్తి పుట్టుక, ప్యాకింగ్ తేదీ, వాణిజ్యపరమైన వివరాలు, నికర బరువు, నిల్వ ఉంచేందుకు అవసరమైన ఉష్ణోగ్రత, దిగుమతిదారుడు కోరుకున్న అన్ని వివరాలు కూడా సేకరించి దానిపై ఉంచాలి.
1: ఈ పెల్లెట్స్ ను తర్వాత ఫోర్క్ లిఫ్ట్ సహాయంతో శీతలీకరణ గదుల్లోకి తదుపరి శుద్ధి కొరకు తీసుకుని రావాలి. తొలి శీతలీకరణ తర్వాత వెంటనే 12 నుండి 13 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో గాలిలో తేమ 90 నుండి 95% వద్ద కాయలను శీతలీకరణం చేయాలి. శీతలీకరణ పద్దతిని నిరంతరంగా 6 నుండి 8 గంటల పాటు చేయటం ద్వారా కాయలోని క్షేత్ర ఉష్ణోగ్రతను అంటే 13 నుండి 14 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గించుకోవచ్చు.
0: శీతలీకరణం చేసిన పండ్లను ఫోర్క్ లిఫ్ట్ సహాయంతో శీతల గదుల్లోకి తీసుకుని వచ్చి జాగ్రత్తగా అమర్చాలి. పెల్లెట్స్ ను 12.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 90 నుండి 95% వద్ద తదుపరి రవాణా కొరకు ఉంచాలి. కాయలను బదిలీ చేసే సమయంలో కనీస ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేలా చూసుకోవాలి.

0: రీఫర్ కంటైనర్ పెల్లెట్స్ ను ఫోర్క్ లిఫ్ట్ సహాయంతో రీఫర్ కంటైనర్ లోకి నింపాలి. రవాణా సమయం అంతా రీఫర్ కంటైనర్ లోపలి భాగంలో తప్పనిసరిగా 12.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. ఈ పెల్లెట్స్ ఓడను చేరే సమయం వరకు ఇదే ఉష్ణోగ్రత తేమ శాతం ఉండేలా నిత్యం గమనిస్తూ ఉండాలి. పెట్టెల్లో నింపిన కాయలను ఓడరేవుకు రవాణా చేయాలి. షిప్ కార్గోలో నేరుగా రీఫర్ కంటైనర్ ను పంపాలి. విద్యుత్ను ప్రసరింపచేయటం ద్వారా కావలసిన ఉష్ణోగ్రత తేమను ఉండేలా చూసుకోవాలి. గమ్యస్థానం చేరిన తరువాత పెల్లెట్స్లోని కాయలను 20 నుండి 25 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద గదుల్లో ఉంచి పండిన తరువాత అమ్మకానికి వినియోగించాలి. సూచించిన యాజమాన్య పద్దతులు జాగ్రత్తలు పాటించినట్లయితే రైతాంగం మామిడిలో అధిక దిగుబడులే కాగా నాణ్యమైన పండ్లను ఎగుమతి చేసి దేశానికి విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు మామిడి కోత ఎగుమతులు రూపకం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదేలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
4: ఇది ఎవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
5: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
4: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
6: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
7: ఈ కార్యక్రమ ప్రాయోజకులు

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుంది నాగలక్ష్మి. మంచి మనసును చిత్రం నుంచి ఇసీ జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకక.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

వర్ణలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురడిపల్లి మండలం తోటిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొర్సరేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి వీరందరు కోరుతున్న పాట ఒకే ఒక్కడు చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలు కిన్నెల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, కాపర్తి సతీష్చారి, కాపర్తి పవన్చారి, కాపర్తి బ్రహ్మయ్యచారి, కాపర్తి సత్యవతి, కాపర్తి అమృతమ్మ, సుదర్శన్ వీరందరు కోరుతున్న పాట శృతిలయలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ నాగాచారి, శేషరత్నం, భవాని, త్రివేణి, మహేశ్వరి, నరసింహాచారి, అనసూయమ్మ వీరందరు కోరుతున్న పాట తొలిముద్దు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. ఇదే పాటను కోరుతున్న శ్రోతలు మరికొంతమంది కొత్తగూడెం రైటర్ బస్తీ నుండి అరుణ, అప్పారావు, పవన్, అలకుల త్యాగరాజు, అమోఘవర్ష, శశాంక్ వీరందరూ కోరుతున్న పాట తొలిముద్దు చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కిన్నెలహరి శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. చెనకుంకు కొండాపల్లి నుండి హలో చిత్రం నుండి కోరుతున్న శ్రోతలు,

ஸ்ரீனு, உமா, கோமாளி ரமேஷ், நிதின், தேஜா, யாமினி, லாசியா, பண்டு, ఆవిల వైష్ణవి, నాగమణి, మంగమ్మ, పప్పి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్న పాట హలో చిత్రం నుండి శ్రీధృతి పాడిన పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవపురం నుండి గుండేటి రాములు అదృష్టమ్మ చారిబాబు ప్రభుదేవ్ భద్రమ్మదేవి మామిడాల కళ్యాణదేవి చక్రవర్తి శ్రీవల్లి యోగేంద్ర లక్ష్మీ ప్రసన్న మంగమ్మ మంజుల ఆది స్వరూప నాగయ్య వీరందరు కోరుతున్న పాట అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన పాట.

ఇల్లందు కోల్రీస్ కాలాసి బస్సు నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, దూడం ఉమాశంకర్, రచిత, సంగం రాములు, జయలక్ష్మి, చిన్నపాసి, ఎండి షాకీర్, రబ్బాని, జాడి పెంటయ్య, జీవీఆర్ టైలర్, దివ్వెల సత్యనారాయణ, పాషా, శ్యామ్సార్, మారేపల్లి కుమారస్వామి, దంతాల ఆనంద్, సాయి రాజీవ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్న పాట సీతారాముల కళ్యాణం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినండి.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై కిన్నలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరందరూ కోరుతున్న పాట మీనా చిత్రం నుండి సుశీల పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇల్లందు బాటమ్ ఫిట్ బస్తీ నుండి
4: చిన్నపాసి, ఖన్నాపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భానురాప్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, బవ్వపాసి, రోహిత్, రోషిణి, ఉమా, లక్కీ, మీనాకుమారి, పార్వతీబాయ్, చోటా పురన్పాసి, సురజ్ లాల్, ఎండి షాకీర్, షెహజాది, మెహ్రున్, ప్రవీణ్, జగన్మాత, జి వెంకటేశ్వరరావు. వీరందరు కోరుతున్న పాట రక్త సింధూరం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరూ కోరుతున్న పాట మహర్షి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట.

ఈ కార్యక్రమంలో చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్ కాలనీ నుండి విజయ్, శ్రీలత, చిట్టి, పరిమళ, అమ్ములు, ఋషి, మృదుల, ఫెర్నాండెస్, లిడియా మరియు వారి మిత్రులు వీరందరూ కోరుతున్న పాట పెళ్ళి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మీరు ఇంతవరకు కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో సమాచార సంధ్య ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై మధురిమ ఆపాత మధుర గీతలు వింటున్నారు. మిస్సమ్మ చిత్రం కోసం ఏఎం రాజా పాడిన పాట వినండి.

ఘనమైన తానమంత విలువ చేసునా, అభిమానమంత విలువ చేసునా. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంతలా నడి

పుడియడమల కుసుమ పరాగం పడమట సంధ్యారాగం పుడియడమల కుసుమ పరాగం పొడిలో కెలి మోహన రాగం.

మీరు ఇంతవరకు మధురిమ ఆపాత మధుర గీతాల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं किरण शर्मा।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార ముఖ్యాంశాలు. రేపు ఉదయం 10:55 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమంకు తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. తిరిగి రాత్రి 8:00 తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. రేపు ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఏ స్నేహస్వరూప్. 6:35 ప్రసారమయ్యే రైతు సమాచారంలో మల్చింగ్ వల్ల లాభాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఈ మాసపు పాట పాటంటే మనం వింటే ప్రసారమవుతుంది. 7:20 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:30 రసమయ్యి సాహితీ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం ఎపిసోడ్ నెంబర్ 41 కనువిప్పు తాతోలు నిహారిక గారి కథానిక ప్రసారమవుతుంది. ఇంకా పొగాకు వాడకం వల్ల కలిగే నోటి క్యాన్సర్ తీసుకునే జాగ్రత్తల గురించి డాక్టర్ ఎం నవీన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ సింగిరాల శ్రీనివాస్. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 8:35 శుభాకాంక్షలు అనంతరం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 9:30 పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలు రూపకం నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. అనంతరం చిత్రగీతాలు వింటారు. పది 3:00 90 వసంతాల ప్రజ ప్రసార సౌరభం ఆకాశవాణి భైవభం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. అనంతరం చిత్రగీతాలు వింటారు. 12:10 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:40 చిన్నారి లోకం సెయింట్ మేరీస్ హై స్కూల్ కొత్తగూడెం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితా లోకం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 2:30 కిన్నలహరి ప్రసారమవుతుంది. 3:00 నాటకం. 4:00 చిత్రగీతాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:15 జానపద సంగీతం. 7:45 కిన్నలహరి ప్రసారమవుతుంది. 8:30 చిత్రగీతాలు వింటారు. 9:30 మధురిమ. రాత్రి 10:00 అఖిల భారత రవి వాసవీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మీరు ఇంతవరకు రేపటి ప్రసార ముఖ్యాంశాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:04:20. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 5:53 100.1 మెగాహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.